ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 6వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ సోమవారం 100.2 ఎఫ్ఎం మెగాహెర్ట్స్ పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട. സമയം 6 కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

రేపటి ప్రార్థనలా శ్రీ ఆంజనేయ స్తుతి ఇంటరు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఇలా పొద్దుగలటి సంధి రాత్రి 11 కొట్టేదాకా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇలా పొద్దుగల 7:15 ఎన్నో పనికొచ్చే ముచ్చట్లను వినిపించే అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన శలభాసనం, ధనురాసనం లాభాల గురించి యోగ శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా ఇలా ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా రేబిస్ వ్యాధి, దాని పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశ్రాంత వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తొలసం చందుతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట విడతారు పి కమలకర్ రెడ్డి. పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 49వ భాగం ప్రసారమవుతుంది. అంశం కృష్ణదేవరాయలు. వీడితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇవాళ అంబటాల సంగతులు కార్యక్రమంలో. 8:30 కథనం కార్యక్రమంలో సత్యం శంకర మంచివారి అమరావతి కథలు సంపుటి నుండి బంగారు దొంగ పునుకుల బుట్టలో లచ్చి తల్లి కథలు ఇంటారు. చదివినది వేమూరి సాధన. మీరు మెచ్చే మీకు నచ్చిన పాటల్ని వినిపించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇలా పొద్దుగల 8:40 సంధి 10:00 సింగిడి సిరి గీతల కార్యక్రమంలో సాయంత్రం 5:00 మాట చెప్పుండ్రు పాట ఇండ్రుల, రాత్రి 8:00 సంధి 8:45 దాకా హుషారు కార్యక్రమంలో నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 కోడ్ నంబర్, 23001 మరో నంబర్ 295081. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు నచ్చిన పాట కోరచ్చు. రాత్రి 10:30 మధురిమల హాయన పాటలుంటారు. పదిగుట్టే సంధి 3:00 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 3:00 5:00 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రాల నుంచి ప్రసారమవుతాయి. సాయంత్రం 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు సొనాలకు చెందిన వైద్య విద్యార్థిని గొల్లపల్లి అక్షరతో ముచ్చట పాటల నడుమ ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు యు దినేష్.

6:20 సాయంత్రం గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం మహదాపూర్ గ్రామానికి చెందిన సెడ్మకి శ్యాంబాయి బృందం గోండి భాషలో వినిపించే ఆడుతూ పాడుకునే జువారింగ్ పాటలు మూడో భాగం ప్రసారమవుతాయి. ఇంకా మావల మండలం భాగపూర్ గ్రామానికి చెందిన సోయం లలిత బృందం గోండి భాషలో పాడిన పెళ్లి కూతురి పాటలు మూడో భాగం ప్రసారమవుతుంది. రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో రసాయన రహిత వ్యవసాయం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కె లెనిన్. నేల కోత సంరక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు సిహెచ్ రమాదేవి.

రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో సత్యం శంకర మంచి వారి అమరావతి కథలు సంపుటి నుండి సుడిగుండంలో ముక్కు పుడక ఇంకా ఆరేసిన చీర కథలు వింటారు. చదివినది వేమూరి సాధన. రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో పిల్లల కథలకు పిల్లలే స్ఫూర్తి. ప్రధాన ఉపాధ్యాయుడు పిల్లల కథల రచయిత పోరెడ్డి అశోక్ తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట విడతారు కే లెనిన్. రాత్రి 10:00 నుంచి 10:20 వరకు జపాన్ లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 10:20 కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రం వింటారు.

ఇవి ఇలా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:40 కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఉద్యోగులకు అందాల్సిన హక్కులు సౌకర్యాలు వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగులకు మరింత సౌలభ్యం కల్పించే విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఇంతకుముందు ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇంతకుముందు ఎవరికి లేవు. అయినప్పటికీ కూడా మీ విషయం సంబంధించి మేము ఫైనాన్స్ పంపిస్తాం, ఫైనాన్స్ ఇవ్వడం మేము ఫాలో అప్ చేసి మీ తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము, ఫైనాన్స్ అని చేయడం అని చెప్పడం నేను మా సెక్రటరీ భాస్కర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మా లక్ష్యం ఒకటి, సిటిజన్ సేవలు కూడా ఇబ్బంది పడకూడదని మా ప్రభుత్వ లక్ష్యం. ఆటోమేటిక్ లీవ్ శాంక్షన్ అంటే అప్లై చేసిన తర్వాత పై అధికారి సెలవు పోయినా 2 రోజులు క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేసే విధానం కూడా తీసుకొచ్చాం. ఈఎస్ఆర్ తీసుకొచ్చాం, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ మాకు ఇబ్బంది దొరుకుతున్నాయని.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద నిర్వహించిన టిట్కో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ఇళ్ల తాళాలను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ లబ్దిదారులకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు రిజిస్టేషన్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. గృహ సముదాయాలను టౌన్షిప్ తరహాలో గేటెడ్ కమ్యూనిటీలుగా అభివృద్ది చేస్తున్నామని, మిగిలిన టిట్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి డిసెంబర్ 2026 నాటికి లబ్దిదారులందరికీ ఇళ్లు అందజేస్తామని చెప్పారు.

0: పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో ఉన్న వైవిధ్య ప్రదేశాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొంటూ,
1: మీరు భవిష్యత్తులో చేపట్టబోయే రంగాల్లో పర్యాటక రంగాన్ని కూడా ఒక ప్రధానమైన రంగంగా ఎంచుకోవాల్సిందిగా, దానివల్ల మీరు చాలా ఎదగడానికి కూడా అవకాశం ఉందనేటువంటి మాటని, అలాంటి ఎదగడానికి మీరు ఆ రంగాన్ని ఎంచుకున్నట్లయితే మీకు సహకరించడానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చూస్తూ, ఈ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా పిలిచేసిన అందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ తెలియజేస్తున్నాను.
0: పేదలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని 85% మంది ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే పేదలకు సన్నబియ్యం పంపిణీ ఒక వినూత్న పథకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయులు సహాయకులకు యూనిఫామ్ చీరలు, అంగన్వాడీ చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం 6 కీలక సేవలను అందిస్తోందని తెలిపారు. బాల సంజీవని పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల అధికారులు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ప్రస్తుత పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఓటరు నమోదుకు ఫారం 18ను నింపాల్సి ఉంటుందని, అలాగే పోస్టు ద్వారా కూడా దరఖాస్తులు పంపించవచ్చని సూచించారు. అలాగే రాష్ట ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ CEO.NIC.in ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. విజయవాడకు సాంస్కృతిక కళల నగరంగా ఉన్న గుర్తింపును మరింత బలోపేతం చేసేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శివనాథ్ వివరిస్తూ,
3: ముఖ్యమంత్రి గారే స్వయంగా ముఖ్యమంత్రులకి ఆహ్వాన పత్రికలు కూడా పంపిస్తున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని. నేషనల్ సరస్సు మేళా కూడా ఢిల్లీ తర్వాత మొట్టమొదటిసారిగా విజయవాడలో నేషనల్ సరస్సు మేళా జరుగుతుంది. నేషనల్ సరస్సు మేళాలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులే కాదు, కళా ప్రదర్శనలే కాదు, ఆఖరికి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా వారి ఆహార అలవాట్లకు సంబంధించిన ఫలహారశాలలు కూడా ఉండబోతున్నాయి.
0: దేశ సమగ్ర వికాసానికి ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం దోహదపడుతుందని అనపర్తి శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెడపర్తిలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన నిన్న వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ, సమాజానికి సేవలందిస్తున్న ప్రజల కృషిని గుర్తించి వారి సేవలను ప్రజలకు పరిచయం చేయడంలో

మన్ కీ బాత్ కీలక పాత్ర లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నిన్న ఘనంగా ముగిసింది. గుంటూరు జిల్లా

0: అన్యంకు బోనస్ గా అందిస్తున్నామన్నారు. వర్షాభావ పరిస్థితులను అర్థం చేసుకుని రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా అక్కాపూర్ సబ్స్టేషన్లు అధిక లోడ్తో 50 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ చెడిపోవడంతో ఈ సబ్స్టేషన్ను తనిఖీ చేశారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినందున పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుని వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్తు అందేలా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సబ్స్టేషన్లో సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉండి సరఫరాలో ఏమైనా సమస్యలొస్తే తక్షణమే పరిష్కరించి రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా సబ్స్టేషన్లు విద్యుత్ లైన్లు పరికరాల విధులు నిర్వహించే సమయంలో భద్రతా ప్రమాణాలను కింది స్థాయి సిబ్బంది తప్పనిసరిగా పాటించాలన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదన్నారు. గణపతి నిమజ్జన కార్యక్రమం నిర్వహించేటప్పుడు విద్యుత్ లైన్లకు దూరంగా నిమజ్జనం చేసే విధంగా తగిన చర్యలు చేపట్టాలన్నారు. గోదావరి పుష్కరాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బాసరలో పుష్కరాల పనులపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. బాసర పుష్కరాలకు వచ్చే వీఐపీ వీవీఐపీ భక్తులకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ, ఎంతమంది వచ్చేది, నిర్వహణపై కృత్రిమ మేధ సాంకేతికత పరిజ్ఞానం వినియోగించాలన్నారు. పుష్కరాల పనులన్నీ నాణ్యతతో చేపట్టాలన్నారు. భక్తులకు వాహన పార్కింగ్, మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పించాలన్నారు. క్షయవ్యాధి నిర్మూలనకు వైద్యారోగ్య శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ సూచించారు. కేబుల్ భారత్ అభియాన్లో భాగంగా జిల్లా స్థాయి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీని కేవలం వైద్య సమస్యగా కాకుండా సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించి ప్రజల్లో దీనిపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. 2 వారాల దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు ఉన్నవారిని ముందుగా గుర్తించి పరీక్షలు చేయాలన్నారు. రోగులకు కొన్ని రకాల మందులను ఉచితంగా అందించి వాటిని తప్పకుండా వినియోగించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీ వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలు, వివక్షను తొలగించేందుకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్యార్థి దశ నుంచే ఆర్థిక అక్షరాస్యత, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ అన్నారు. భైన్సా పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా చిన్ననాటి నుంచి బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతతో పొదుపును పాటించాలని సూచించారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో సైబర్ మోసాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ వీటిపై అవగాహన కలిగి ఉండి సైబర్ మోసాలకు గురికాకుండా ఉండాలన్నారు. విద్యార్థులు తమ తమ ఇళ్లలో సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయో తల్లిదండ్రులకు వివరించాలన్నారు. గణేష్ ఉత్సవాల పేరిట నేరగాళ్లు సైబర్ మోసాలు చేసే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జానకి షర్మిల అన్నారు. సైబర్ నేరాలపై నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గణేష్ ఉత్సవాల సమయంలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరే అవకాశం ఉన్నందున ఆ సమయంలో సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఓటీపీలు, ఏటీఎం, బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని, గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు నకిలీ వెబ్సైట్లను ఉపయోగించి నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు.
1: మీరింతవరకు నిర్మల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకందించారు శ్రీ జి సాయర్న. జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి సమయం 7:05 ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ మ్యాచ్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. సాంకేతికత వైద్యుని మానవ స్పర్శకు ప్రత్యామ్నాయం కాలేదని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న తిరువనంతపురంలో జరిగిన ఎస్యుటి అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. తమ సంభాషణలో స్పష్టంగా ఖచ్చితంగా ఉండాలని యువ వైద్యులను రాధాకృష్ణన్ కోరారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 కొత్త ఎయిమ్స్ సంస్థలు స్థాపించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కేరళంలో కూడా ఎయిమ్స్ ఏర్పాటవుతుందని రాధాకృష్ణన్ చెప్పారు.
2: Technology can assist a doctor, but it cannot replace the human touch of a doctor. Yeah, a machine can analyze, a robot can assist, but there is no comparison that human touch by a doctor to the patient. An algorithm can identify patterns, but patient still needs a doctor who can listen, understand, reassure and take the response.
1: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్ధతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట్ర సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె వాయిదా పడినట్లు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. సమ్మెకు సంబంధించిన అంశాలపై నిన్న రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన సమావేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐబీఈఏ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. భారత్, కెనడా తమ ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలవంతంగా జరిగాయని, సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, విద్య వంటి రంగాలకు సంబంధించిన పలు ఉన్నత స్థాయి సమావేశాలను ఒప్పందాలుగా మార్చాలని ఇరుపక్షాలు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ న్యూఢిల్లీలో హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ బ్రియాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు భారత్, అమెరికా సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన రష్యా, ఇరాన్లపై ఆంక్షల చట్టం సంబంధాలపై చర్చించారు. ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సమస్యలు, ఇంధన భద్రత, ఉగ్రవాదం, నౌకాయన స్వేచ్ఛపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు దోహాలో జరిగే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు గవర్నర్ల బోర్డు 11వ వార్షిక సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఏఐఐబి అధ్యక్షుడితో పాటు జోర్డాన్, స్విట్జర్లాండ్, అల్జీరియా, సౌదీ అరేబియా, నేపాల్ దేశాల అధ్యక్షులతో ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు. పర్యటన సందర్భంగా సీతారామన్ ఖతార్ వ్యాపార నాయకులు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తన జీవితాన్ని హిందుత్వ దేశం సామాజిక సేవకు అంకితం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అశోక్ సింఘాల్ శత జయంతి ఉత్సవాలలో మంత్రి ప్రసంగించారు. సింఘాల్ నిరాడంబరత, దేశభక్తి, పోరాట స్ఫూర్తి, ధర్మం పట్ల భక్తి, స్వయం సేవక్ ఆదర్శం పట్ల నిబద్ధత కలిగి ఉన్నారని ప్రశంసించారు. మాజీ విహెచ్పి అధ్యక్షుడికి హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, భారతీయ సంస్కృతి, సాధువుల సంప్రదాయం పట్ల అపారమైన గౌరవం ఉందని అమిత్ షా అన్నారు.
3: అశోక్ జీ

0: जीवन कई सारे किशोरों के लिए, युवाओं के लिए एक इंस्टीट्यूशन है। उनके जीवन का सत्व, उनका तप, उनकी सादगी और उनका पुरुषार्थ हर युवा के लिए अनुकरण करने योग्य गुण है और स्वाभाविक रूप से उनका स्मरण हमेशा युवाओं को जागरूक करता रहेगा।
1: కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈరోజు పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశు సంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ప్రపంచానికి ఒక కొత్త ఉదాహరణను చూపిన సర్జికల్ స్ట్రైక్స్ 10వ వార్షికోత్సవాన్ని భారత్ జరుపుకుంటోంది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీలలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం లక్షిత సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించింది. ఈ వార్షికోత్సవం దశాబ్ద కాలంగా అభివృద్ధి చెందిన జాతీయ భద్రతా చర్యలను ఉద్ఘాటిస్తుంది. 2016లో చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025లో ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని ప్రభుత్వం పేర్కొంది. నిన్న రాత్రి 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్లు సెంచరీ చేశారు. 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. వన్డే క్రికెట్లో కోహ్లీకి ఇది 55వ శతకం. ఈ ఇన్నింగ్స్లోనే 15,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన 2వ బ్యాటర్గా నిలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ 2వ క్వార్టర్ ఫైనల్స్లో భాగంగా ఈరోజు నిషిన్లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్లో జరిగే మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో రజత పథకం సాధించిన ఆన్సి సోజన్, మహిళల 200 మీటర్ల ఈవెంట్లో కాంస్య పథకం గెలుచుకున్న హరిత భద్రకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ఆన్సి ప్రదర్శన ఒక ఉత్కంఠ భరితమైన ఫైనల్ అని, ఇది ఆమె నైపుణ్యానికి, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యంత పోటీ ఉన్న రేసులో హరిత తన స్థానాన్ని నిలబెట్టుకుని చిరస్మరణీయమైన ముగింపును సాధించిందని రాష్ట్రపతి అన్నారు. పురుషుల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పథకాలు సాధించిన అనహత్ సింగ్, అభయ్ సింగ్లకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. హైజంప్లో పురుషుల హైజంప్లో రజత పథకం గెలుచుకున్న సర్వేష్ కుషారికు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకళ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో నిన్న భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాల సంగతులు. ప్రతిరోజు ఎన్నో తెలియని విషయాల గురించి తెలుపుతూ విద్య, ఉద్యోగం, ఆరోగ్యంతో పాటు న్యాయం, చట్టం వంటి విషయాలను గురించి వినిపిస్తూ గొప్ప వ్యక్తుల ముచ్చటతో మనలో చైతన్యం నింపే కార్యక్రమం అంబటాల సంగతులు.

ఇలా అంబటల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన శలభాసనం ధనురాసనం లాభాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం వింటారు. ఇంకా రేబిస్ వ్యాధి, దాని పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశ్రాంత వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తోడసం చందుతో ముచ్చట ప్రసారం అవుతుంది. ముచ్చట పెడతారు పి కమలాకర్ రెడ్డి. పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయులు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 49వ భాగం ప్రసారమవుతుంది. అంశం కృష్ణదేవరాయలు. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమంలో.

ఇయాల్టి తెలుగు తిథి. పంచాంగ ప్రకారం ఇయాల్టి తెలుగు తిథి స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరం వర్షాకాలం కృష్ణపక్షం హస్తకార్తే భాద్రపద మాసం దక్షిణాయనం తిథి విధియ రేవతి నక్షత్రం సోమవారం.

వాతావరణ సూచన. వాతావరణం తేటగా ఉంది. గాలిలో తేమ 91%, గాలి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు గరిష్టంగా

0: రైతన్నల కోసం యోసం సలహా.
1: రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ మునిగిల రఘువీర్. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్లో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే అండి, పత్తి తర్వాత అత్యధిక ఎకరాల్లో సాగు చేయబడుతున్న పంట సోయాబీన్ అండి. సుమారుగా 100,000 ఎకరాల్లో మనకు సాగు చేస్తున్నాం ఆదిలాబాద్ జిల్లాలో. సో దీంట్లో ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనకి యాంత్రీకరణ యొక్క ప్రాముఖ్యత, ఎందుకంటే మనకు కోవిడ్ తర్వాత కానీ చూసుకున్నట్టయితే లేబర్ షార్టేజ్, మన వ్యవసాయ కూలీల యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువ ఉన్నది, బట్ కూలీల కొరత కూడా ఎక్కువ వచ్చేది మనకు. సో దీంతో ఏమవుతుందంటే, మనకు ఈ కూలీలతో చేసేటప్పుడు సమయం అనేది చాలా ఎక్కువ అవుతుంది. మనం అందరికీ తెలుసు, మనది వర్షాధార పంట చేసుకుంటాం కాబట్టి ఒక్కసారి వర్షాలు స్టార్ట్ అయినాయి అనుకోండి, కూలీల అందుబాటు అనేది అందరికి ఉండకపోవచ్చు. అలాగే మీరు కోత సమయంలో చూసుకున్నప్పుడు కూడా అకాల వర్షాల వల్ల కొంచెం నష్టం జరిగే అవకాశం ఉన్నది. అప్పుడు కూడా ఏమైతే మనకు సమయం అనేది చాలా ముఖ్యంగా ఉంటుందండి. సమయాన్ని మనం ఎంత తక్కువ సమయంలో మనం పంట కోసేసుకొని ఎంత తక్కువ సమయంలో మనం నూర్పిడి చేసుకుంటే మనకు అంతే ఒక్క నష్టం నుంచి మనం కాపాడుకోవచ్చు, మన ఏదైతే దిగుబడి వస్తుందో. సో ఇలాంటి అన్ని కారణాలకు మనకు ఒక పరిష్కారం ఏముందంటే అది వ్యవసాయ యాంత్రీకరణం అండి. దీనివల్ల ఏమైతే మనకు తక్కువ సమయంలో ఎక్కువ పని జరుగుతుంది, అంటే విత్తుకోవడమే గాని లేదంటే పంట కోత అయ్యండు మళ్ళా థ్రెషింగ్ గాని మిగతా ఏ విషయంగా చూసుకున్నా కూడా మనకు ఈ వ్యవసాయ యాంత్రీకరణ వల్ల సమయం ఆదా అవడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది.
0: సోయాబీన్ పంటలో యాంత్రీకరణ గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ చెప్పిన యవసం సలహాది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: తెలంగాణ యాస భాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. ఈరోజుతో ముడిపడిన విశేషాలను తెలిపేది చరిత్రలో. ఈరోజు చరిత్రలో ఎలా తత్వవేత్త శోధకుడు కన్ఫ్యూషియస్ జయంతి, కవి రచయిత గుర్రం జాషువా జయంతి, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ జయంతి, ఇంకా ప్రపంచ రేబిస్ దినోత్సవం ఎలా.

తెలుగు కవి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ఆధునిక తెలుగు కవుల్లో స్థానం పొందిన కవి గుర్రం జాషువా జయంతి ఇయ్యల. సమకాలీన కవిత్వ ఒరవడి అయిన భావ్య కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశారు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించిన వల్ల ఆయన అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డారు. జాషువా చీత్కారాలకు ఎదురైన చోటే సత్కారాలను పొందారు. చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉండేది. 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాశారు. 1941లో ఆయన రాసిన రచనలో గబ్బిలం సర్వోత్తమైనది. గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర, స్వయంవరం వంటి ఎన్నో రచనలు చేశారు. తన జీవిత కాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలను అందుకున్నారు. కవితా విశారద, కవి కోకిల, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్గా ప్రసిద్ధులయ్యారాయన.

ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. ప్రస్తుత ఉరుకుల పరుగుల కాలంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన తిండి తింటూ శరీరాన్ని మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవడం మస్తు అవసరం. మరి ఈ రెండింటిని అలా ఆరోగ్యంగా ఉండేలా చేసేది యోగా. రోజంతలో మనం ఎన్నో ఒత్తిళ్లకు లోనవుతాం. యోగా సాధన వల్ల మానసిక శారీరక ఆరోగ్యం పొందొచ్చు. ఇలా యోగమనే అదృష్టం శీర్షికల శలభాసనం ధనురాసనం లాభాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగంలో తెలుసుకుందాం.

ఇప్పుడు బోర్లో పడుకొని చేసేటువంటి మరొక ఆసనం మనం సాధన చేద్దాం. దీని పేరు శలభాసనం. శలభం అంటే మిడత, మిడత ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ ఆసనానికి శలభాసనము అని పేరు. ఈ ఆసనం స్థితి, ముందుగా బోర్లో పడుకోవాలి. రెండు పాదాలను కలిపి మీ రెండు చేతుల్ని తొడల కిందికి పిడికిలి పట్టి కానీ లేదా చాపి కానీ ఉంచాలి. శ్వాస పీల్చుతూ ఒక్కొక్క కాల్ని నెమ్మదిగా పైకెత్తాలి. ముందుగా మీ కుడికాల్ని పైకెత్తి మీరు ఉండగలిగేంతసేపు ఉండి శ్వాస వదులుతూ నెమ్మదిగా నేలపైకి రావాలి. అదేవిధంగా ఎడమ కాల్ని శ్వాస పీల్చుతూ పైకెత్తాలి. మీరు ఉండగలిగేంతసేపు ఉండి నెమ్మదిగా నేలపైకి రావాలి. అదేవిధంగా రెండవ రౌండ్లో కూడా మళ్ళీ కుడికాల్ని శ్వాస పీల్చుతూ మళ్ళీ పైకెత్తాలి. మీ గదవ నేలకు కరుచుకొని ఉండాలి, గదవ నేలపై నుంచి లేవకూడదు. మీరు ఉండగలిగేంతసేపు ఉండి తిరిగి నేలపైకి రావాలి. అదేవిధంగా ఎడమ కాల్ మళ్ళీ ఒక రౌండ్ చేయాలి. ఈ విధంగా 3 నుంచి 6 రౌండ్ల వరకు చేసి అందులోనే కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలి. 2-3 శ్వాసాలు చేస్తూ ఇప్పుడు 2 కాళ్ళతో సమానంగా బరువు ఉండేలా 2 కాళ్ళను నాభి వరకు ఎత్తేలా, నాభి నేలకు తాకకుండా తొడలు నేలపై నుంచి లేచేలా 2 కాళ్ళను పైకెత్తాలి. ఆ విధంగా ఉండగలిగేంతసేపు ఉండి నెమ్మదిగా నేలపైకి రావాలి. 2వ రౌండ్లో మళ్ళీ శ్వాస పీల్చుతూ మీ 2 కాళ్ళను పైకెత్తి మీరు ఉండగలిగేంతసేపు ఉండి నెమ్మదిగా నేలపైకి రావాలి. మోకాళ్ళు వంగకూడదు. ఇది శలభాసనం. 2 కాళ్ళను పైకెత్తినప్పుడు మిడత మాదిరిగా ఇది మనకు ఆకారాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీనికి శలభాసనం అని పేరు. ఈ ఆసనం చేయడం వల్ల మనకు జీర్ణక్రియకి సంబంధించినటువంటి వ్యాధులు దూరమై మరి పొట్టలో ఉన్నటువంటి గ్యాస్ అంతా కూడా తొలగిపోతుంది. వెన్నెముక బాగా సంకోచిస్తుంది.

అది వీపు నొప్పి నడునొప్పిని తగ్గిస్తుంది. వెన్నుపూసలు తొలగినటువంటి వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మరి మూత్రకోశం బాగుపడుతుంది. దీని ద్వారా అసిడిటీ, ఆస్తమా, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మరి డయాబెటిక్, మరి అజీర్ణకు సంబంధించినటువంటి వ్యాధులు, మరి గ్యాస్ ట్రబుల్ని ఇది తగ్గిస్తుంది. మూత్రపిండాలు ఇందులో బాగా పనిచేస్తాయి. పక్షపాతం రాకుండా ఇది మనం కాపాడుతుంది. మరి అర్షములను కూడా ఇది తగ్గిస్తుంది. ఈ సైటికా అనేటువంటి నరాల నొప్పిని తగ్గిస్తుంది. మరి కండరాల నొప్పి, మరి ఛాతిలో మంట, అల్సర్ అనేటువంటి వాటిని ఇది తగ్గిస్తుంది. పెద్ద పొట్ట, బాణపొట్ట అంటాం, దాన్ని తగ్గిస్తుంది. ఇది పొత్తి కడుపుకు ముఖ్యంగా మనం ఒక్కొక్కల్ని పైకెత్తడం వల్ల పొత్తి కడుపు బాగా సాగదీయబడి పొత్తి కడుపు ఎత్తుగా ఉన్నటువంటి వాళ్ళు చేసినట్లయితే ఆ పొత్తి కడుపు బాగా తగ్గుతుంది. ఇందులో దీని కొద్దిగా రిలాక్స్ కావాలి. రిలాక్స్ అయిన తర్వాత మరొక ఆసనం ధనురాసనం చేద్దాం. ఇందులో ముఖ్యంగా మీరు బోర్లో పడుకొని మీ రెండు కాళ్ళను మడిచి రెండు చేతులతో చీలమండలిని పట్టుకోవాలి. శ్వాస పీల్చి నెమ్మదిగా తలను, కాళ్ళని వెనక్కి తన్నుతూ పైకెత్తి నాభిపైననే ఉండాలి. ఇందులో 5 నుంచి 10 శ్వాసలు చేసి తిరిగి యథాస్థానానికి రావాలి. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ శ్వాస పీల్చుతూ మీ కాళ్ళని, తలను పైకెత్తుతూ శ్వాసక్రియ చేయాలి. ఈ విధంగా 3 నుంచి 6 రౌండ్ల వరకు మనం దీన్ని సాధన చేయాలి. ఈ ఆసనం వేయడం వల్ల వెన్నెముకకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, బాధలు ఏవైతున్నవి పూర్తి తొలగిపోతాయి. ఎందుకంటే వెన్నెముకను వెనక్కి వంపడం వల్ల వెన్నుపూసలు తొలగినటువంటి వారికి కూడా ఈ ఆసనం ఎక్కువ ఉపయోగపడుతుంది. మరి ఈ పెద్దవాళ్ళు కనుక దీన్ని చేసినట్లయితే వెన్నెముకకు బాగా లాభం జరుగుతుంది. మరి జీర్ణకోశం మెరుగుపడుతుంది. వెన్నుపూసలు కదిలినటువంటి వాళ్ళకు కూడా ఇది ఎంతో లాభం చేకూరుతుంది. మరి అంతేకాకుండా డయాబెటీస్, ముఖ్యంగా ప్యాన్క్రియాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఈ డయాబెటిక్ అనేది, ఈ డయాబెటీస్ వ్యాధిని ఇది బాగా దూరం చేస్తుంది. పెద్ద పొట్ట ఏదైతే ఉందో దాన్ని దూరం చేస్తుంది, అంటే బాణపొట్ట తగ్గుతుంది. మరి అజీర్ణ వ్యాధి, ఆహారం తినడం, ఆహారం జీర్ణం కాకపోవడం అనేది ఉందో ఈ అజీర్ణ వ్యాధిని ఇది తగ్గిస్తుంది. మరి మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధులు, మూత్రపిండాలు పెద్దవడం, ఒక్కోసారి తగ్గిపోవడం, మూత్రపిండాల్లో రాళ్ళు రావడం, ఈ విధంగా అయినటువంటి వ్యాధుల్ని ఇది దూరం చేస్తుంది. మరి గ్యాస్ ద్వారా వచ్చేటువంటి నడుము నొప్పి, ముఖ్యంగా గ్యాస్ పైకొచ్చి ఛాతి నొప్పి రావడం, దాన్ని ఒక రకంగా మనము గుండె నొప్పి అనుకుంటుంటాం, ఆ విధమైనటువంటి నొప్పి ఏదైతుందో రాకుండా ఇది కాపాడుతుంది. మరి అంతేకాకుండా అర్షమూలల్ని పూర్తిగా ఇది తగ్గిస్తుంది. మరి ఈ పక్షవాతం ఏదైతుందో, ఈ పక్షవాతం రాకుండా కాలు ఒక చేయి పడిపోవడం అనేది అవుతుందో ఇది రాకుండా కూడా ఈ ఆసనం మనం కాపాడుతుంది. మరి ముఖ్యంగా ఇది సయాటికా నొప్పిని ఇది బాగా తగ్గిస్తూ పిల్లల్లో వచ్చేటువంటి ఈ టాన్సిల్స్, దాటిని మనం తెలుగులో గవదలు అంటాం, ఇది గొంతు లోపల 2 ఉండలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి గొంతుకి ఇరువైపులా, అలాంటి టాన్సిల్స్ని కూడా ఇది పూర్తిగా తగ్గిస్తుంది. ఈ 2 ఆసనం, శలభాసనం, ఈ ధనురాసనం, వీటిని వేయడం వల్ల పొట్ట బాగా తగ్గుతుంది, బాణపొట్ట. మరి కింద ఉండేటువంటి ఈ లోయర్ అబ్డామిన్ ఏతుందో, పొత్తి కడుపు ఏతుందో, దానికి సంబంధించినటువంటి కండరాలు బాగా సాగదీయబడి ఈ బాణపొట్ట బాగా తగ్గుతుంది. ముఖ్యంగా స్త్రీల లోపల డెలివరీ అయిన తర్వాత పెరిగేటువంటి ఈ యొక్క బాణపొట్ట ఏతుందో, ఈ పొత్తి కడుపు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ పూర్తిగా దూరమైపోయి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి ఈ 2 ఆసనాలు. ఓ

0: యోగమనే అదృష్టం శీర్షికన శలభాసనం ధనురాసనం లాభాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి అందించిన ప్రసంగం అది. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మరి వినుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మతి మరకుండ్రి.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఇది 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్

0: 28న ప్రపంచ రేబిస్ దినోత్సవం జరుపుకుంటాం. యునైటెడ్ స్టేట్స్లోని గ్లోబల్ అలయన్స్ ఫర్ రేబిస్ కంట్రోల్ అనే లాభాపేక్ష లేని సంస్థ చేత నిర్వహించబడుతున్న ఈ దినోత్సవం రోజున రేబిస్ వ్యాధి నియంత్రణ నివారణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తారు. లూయిస్ పాచర్ జ్ఞాపకార్థంగా ఆయన మరణించిన రోజైన సెప్టెంబర్ 28న ప్రతి సంవత్సరం ప్రపంచ రేబిస్ దినోత్సవం జరపబడుతుంది. లూయిస్ పాచర్ మొదటి సమర్థవంతమైన రేబిస్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు. మనుషులపై జంతువులపై రేబిస్ ప్రభావం గురించి అవగాహన పెంచడం, రేబిస్ వ్యాధి నివారణ చర్యలు చేపట్టడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా రేబిస్ వ్యాధి గురించి, దాని పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇలా తెలుసుకుందాం. విశ్రాంత వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తొడసం చందుతో ముచ్చటలా మరి ముచ్చట పెడుతున్నారు పి కమలాకర్ రెడ్డి.
1: డాక్టర్ తొడసం చందు గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: సార్, ఈరోజు మనము రేబిస్ వ్యాధి గురించి, దాని పరిణామాల గురించి, అది ఎలా వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి తెలుసుకుందాము. అయితే ఈ రేబిస్ వ్యాధి అనేది ఎంత ప్రమాదకరమైంది అది చెప్పండి.
2: ఈ రేబిస్ వ్యాధి అనేది ముఖ్యంగా వైరస్ ద్వారా వస్తుంది, రేబిస్ వైరస్. ఈ రేబిస్ వైరస్ చాలా ప్రమాదకరమైనది, ప్రాణాంతకమైనది కూడా. ముఖ్యంగా మనకు కుక్కలు, తర్వాత కోతులు, తర్వాత ఈ అడవి పిల్లులు, వీటి ద్వారా ఈ వ్యాధి వాటికి ఎఫెక్ట్ అయితే, అవి కాటేస్తే ఈ రేబిస్ వ్యాధి అనేది ఆ వైరస్ వాటి దగ్గర నుంచి మనకు రక్తం ద్వారా మనలోకి ప్రవేశించి రేబిస్ వ్యాధి అనేది వస్తుందండి.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి కుక్క కానీ, కోతి కానీ, అడవి పిల్లి కానీ ఇలాంటి జంతువులకు రేబిస్ వ్యాధి ఉండి ఆ జంతువు మనని కరిచినప్పుడు రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటున్నారు.
2: అవునండి.
1: అయితే రేబిస్ వ్యాధి ఉన్నది లేనిది ఆ జంతువులకు మనం ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ కరిచిన వెంటనే మనం ఏం చేయాలంటారు?
2: కరిచిన వెంటనే ముఖ్యంగా ఏంటంటే మనకు గాయమవుతుంది. ఈ గాయమైనప్పుడు ఏంటంటే కామన్గా మనం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దాన్ని కట్టు కడతాము. కానీ ఈ కుక్క కానీ లేకుంటే పిల్లి కానీ కోతి కానీ కరిచినప్పుడు ఆ కట్టును, ఏదైతే ఆ గాయాన్ని, ఆ దెబ్బను నీళ్లతోటి సబ్బుతోటి శుభ్రంగా కడగాలి. కట్టు కట్టద్దు, మిగతా గాయాలకు కట్టు కడతాము. కానీ ఇక్కడ కట్టు కట్టదు, ఓపెన్ గా పెట్టుకోవాలి. ఓపెన్ ఎయిర్లోనే ఉంటే డ్రై అయిపోతుంది. అదేవిధంగా ఆ కాటేషన్ ఏదైతే జంతువు ఉంటుందో కానీ, కుక్క కానీ, ఆ పిల్లి కానీ, లేకపోతే కోతి కానీ ఏదైతే ఉన్నాయో, పెంపుడు కుక్కను మనం అబ్జర్వేషన్లో పెట్టాలి,
1: దాన్ని గమనిస్తుండాలి.
2: 10 రోజులు దాన్ని గమనిస్తుండాలి. గమనిస్తున్నప్పుడు దాని లోపల ఏదైనా మార్పులు వస్తున్నాయంటే తప్పకుండా అది రేబిస్ వ్యాధికి కారణమవుతుంది.
1: ఎలాంటి మార్పులు
2: దానిలో అంటే, దాని మామూలు బిహేవియర్ కంటే కూడా అది భయపడుతుంది. ఇప్పుడు నీళ్ళని చూసి భయపడుతుంది. అదే విధంగా దాన్ని మొరగే పద్ధతి చేంజ్ అయిపోతుంది. మామూలుగా ఉన్న బిహేవియర్ కును
1: అంటే అసహజంగా ఉంటది అనమాట,
2: స్థిరంగా ఉండదు. ఎందుకంటే ఇది కాటేషన్ తర్వాత ఏమైతుందంటే రేబిస్ ఎఫెక్ట్ అయితే అది దాని బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది. దాంతో ఈ కర్షణ వ్యక్తికి తర్వాత దానికి ఇది లింక్ ఉన్నది. అందుకొరకని చెప్పేసి ఆ కర్షణ కుక్కను మనం అబ్జర్వేషన్లు పెట్టాలి. అబ్జర్వేషన్లు పెట్టడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఏదైతే ఆ కర్షణ వ్యక్తి ఉంటాడో వెంటనే వైద్యం అంటే మనలో కాటును మాన్పించడానికి చేయటం ఒకటి, తర్వాత రేబిస్ వ్యాక్సిన్ కూడా వేయటం చాలా ఇంపార్టెంట్ అండి.
1: అయితే ఇంకోటి డాక్టర్ గారు, మన ఇంట్లో పెంపుడు కుక్కలు ఉంటాయి, వాటితో పిల్లలు కానీ పెద్దలు కానీ ఆడుకుంటూ ఉంటారు స్నేహంగా. అవి కూడా మనిషితో బాగా స్నేహంగా ఉంటుంటాయి. ఆడుకోవడం వల్ల కానీ ఆ ఆరోగ్యకరమైన కుక్క మన ముఖాన్ని కానీ చేతులు కానీ నాకడం చేస్తుంటుంది, దానివల్ల ఏమైనా ప్రమాదం ఉందంటారా?
2: ఇప్పుడు పెంపుడు కుక్కల వలన కానీ, పెంపుడు జంతువుల వల్ల ఏదైతే పిల్లులు ఉంటాయో వీటి వలన ఎటువంటి ప్రమాదము ఉండదు కామన్గా. ఎందుకంటే పెంపుడు జంతువులను ఆల్రెడీ మనకు డొమెస్టిక్ అనిమల్స్ ఏదైతే ఉన్నాయో కుక్కలను కూడా వెటర్నరీ హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి వ్యాక్సినేషన్ చేస్తారు మొదలే. కాబట్టి అవి నాకిన ఏం కాదు. కాకపోతే అవి గీరినప్పుడు ఏదైనా దెబ్బ తగిలితే రక్తం వెళ్ళకూడదు. ఇట్లా రక్తం ఏదైనా వెళ్ళి ఉంటే అది కరిస్తే అది మనం అబ్జర్వేషన్ లో పెట్టి మనం మార్పు వస్తే చూడాలి. తప్ప కామన్ గా మనం వాటితో ఆడుకోవటం వలన పిల్లలు కానీ ఇంట్లో కానీ ఇది డొమెస్టిక్ అనిమల్ అని చెప్పి మొదలే మనం వ్యాక్సినేషన్ చేపేసి ఎటువంటి ప్రమాదం లేదు. కానీ ఒకవేళ వ్యాక్సినేషన్ చేయకపోతే ప్రమాదం ఉండొచ్చు.
1: అయితే కాళ్లతోటి రక్కుతుంటాయి, ఇప్పుడు కాళ్ళ గోళ్ళ గీతలు పడుతుంటాయి, అప్పుడప్పుడు రక్తం వస్తుంది మనకు, అది కూడా ప్రమాదకరం అంటారా? భయపడే అవసరం లేదు.
2: గోళ్లతోటి చేయటం తోటి ప్రమాదం ఏమి లేదు. ఎందుకంటే ఈ ముఖ్యంగా రేబిస్ వైరస్ అనేది ఆ కుక్క సలైవ లోపల ఉంటుంది,
1: దాని లాలాజలంలో

0: ఉంటుంది. కాబట్టి ఈ గోర్లతోటి మనం గీరటం వలన గాయమైతుంది తప్ప రేబీస్ రావడానికి అవకాశం లేదు.
1: అలా గాయమైతే మామూలు గాయానికి ఎట్లా సరిపోతుంది అంటారు.
0: ముఖ్యంగా అది కరిచినప్పుడు, పండ్లతోటి కరిచినప్పుడు, ఇందులో రక్తం వెళ్ళినప్పుడు ఈ రేబీస్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి పండ్లతోటి కాటేసినప్పుడు అది కూడా మామూలుగా కొరికితే నాకుతే ఏం కాదు, కానీ దాన్ని కూడా ఏంటంటే కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడే అది కాటేస్తే అప్పుడే ఈ సలైవ లోపల ఉన్న వైరస్ అనేది బయటకు వస్తుంది, వచ్చి మనకు ఇన్ఫెక్ట్ చేస్తుంది. అప్పుడు ఇది ఇన్ఫెక్టెడ్ వైరస్ ఉంటేనే ఆ కుక్కకు తర్వాత గాయపడ్డ వ్యక్తికి ప్రమాదం. మామూలుగా ఆడుకుంటట్లు చేస్తే అటువంటి ఏం ప్రమాదం లేదు.
1: ఇంకొకటి డాక్టర్ గారు, పెంపుడు కుక్క ఉన్నప్పుడు ఇంట్లో అది అప్పుడప్పుడు మనకు తెలియకుండా ఆహార పదార్థాలని ముట్టవచ్చు లేదా ఎంగిల్ చేయవచ్చు, మనకు తెలియకుండా ఆహారాన్ని తీసుకోవచ్చు, అట్లాంటి సందర్భంలో ఏమైనా ప్రమాదం ఉందంటారా? అది కుక్క ఎంగిల్ చేసిన ఆహార పదార్థాలు మనం తినడం వల్ల రేబీస్ వచ్చే అవకాశం ఉందంటారా?
0: అంటే అటువంటి అవకాశం ఎక్కువ లేదు, ఎందుకంటే అది సలైవ అనేది డ్రై అయిన తర్వాత ఏం ఎఫెక్ట్ చేయదు, ఇది వైరస్ కాబట్టి ఓపెన్ గా అది గాయమైతే ఆ గాయం ఎంబడి రక్తంలో పోతేనే అది లైవ్ గా ఉంటుంది. అట్లా కాకుండా అది ఓపెన్ ఎయిర్ లో బయట వచ్చిందంటే చచ్చిపోతుంది. అందుకొరకే మనకు ముఖ్యంగా ఏదైతే మనం ఇచ్చే వ్యాక్సిన్ కూడా దాని టెంపరేచర్ ఇచ్చింది, ఆ టెంపరేచర్ లోపల ఇస్తేనే అది పనికి వస్తుంది. కాబట్టి ఇట్లా ఇప్పుడు ఎంగిలి కుక్క ఎంగిలి చేస్తే, ఎందుకంటే చాలా మనకు ముఖ్యంగా మన జిల్లాలో పట ఈ ప్రశ్న చాలా నాకు చాలా రోజుల క్రితం చాలా మంది అడిగేవాళ్ళు. ఎందుకంటే వేట చేస్తారు కదా,
1: అవును,
0: వేటకు పోయిన తర్వాత కుక్కలు వేటాడి తీసుకొచ్చిన తర్వాత ఆ వేటాడిన జంతువును మనము తింటున్నాం కదా, మరి అట్లా రావచ్చు కదా అని చెప్పి. అట్లనే ఇప్పుడు కుక్కలు మేకలను అటాక్ చేస్తాయి, చేసిన తర్వాత ఈ మేకలను వాళ్ళు వచ్చి, సార్ నేను అది కుక్కలు చంపేసిన మేకను నేను తినేసాను, నాకు రేబీస్ రావచ్చు కదా అని చెప్పేసి అట్లా వాళ్ళ అపోహలను లేకపోతే వాళ్ళ భయాన్ని ఇట్లా చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆ కుక్క ఏదైతే కాటేస్తుందో వేసిన తర్వాత అది ఓపెన్గా ఉంటే ఇదైతుంది, కానీ మనం దాన్ని బాయిల్ చేసి కుక్ చేసేసి వంట చేస్తున్నాం కదా, ఎటువంటి ప్రమాదం లేదు. ఎందుకంటే వైరస్ అనేది అందులో చచ్చిపోతుంది ఉండదు ఒకవేళ కాటేస్తే. కానీ అట్లనే పచ్చి మాంసం తిన్నారనుకో అప్పుడు ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇవి చాలా మంది ప్రశ్నలు అడిగారు వేట జంతువులను తీసుకునేటప్పుడు.
1: అయితే డాక్టర్ గారు, ఒకవేళ కుక్క కరిచింది అనుకోండి, దాని చికిత్స ఎట్లా ఉంటుంది, ఏ విధానం ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది అది చెప్పండి.
0: ముఖ్యంగా ఈ కుక్క కాటుకు మన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఇప్పుడు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అని చెప్పేసి ప్రభుత్వము సరఫరా చేసింది, అది అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ప్రజలు ఏం భయపడవలసిన అవసరం లేదు. వెంటనే కుక్క అట్లా కరిస్తే, అది కూడా ముఖ్యంగా ప్రమాదకరమైన కుక్కలు కరిచినప్పుడు వెంటనే పిహెచ్కి వెళ్ళి అక్కడ చికిత్స చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది దీనికి 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల సెల్సియస్ లోపటినే ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, అందులోనే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎవరైతే మా పేషెంట్ కుక్క కాటు బారిన పడిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వెంటనే అందులో కుక్కను అబ్జర్వేషన్లో పెడుతూ ఈ డోసులు ఇవ్వటం. ఇందులో 2 రకాలుగా ఉంటుందండి, ఒకటేమో కండరానికి ఇచ్చేది యాంటీ రేబీస్ వ్యాక్సిన్, ఇంకోటేమో చర్మానికి ఇచ్చేది. అంటే ఒకటే వ్యాక్సిన్ ఒకటే, అంటే అడ్మినిస్ట్రేషన్ చేసే పద్ధతి
1: ఒకే మందు రెండు విధాలుగా
0: ఇవ్వచ్చు. చర్మానికి ఇవ్వచ్చు, కండరానికి ఇవ్వచ్చు. కండరానికి ఇస్తే 5 డోసులు ఇవ్వాలి, చర్మానికి ఇస్తే 4 డోసులు ఇవ్వాలి. ఇంతకు ముందేమో బొడ్డు చుట్టూగా
1: ఇచ్చేవారు,
0: 7 రోజులు ఇచ్చేవారు ఇంజక్షన్. అంటే ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ బాగా అభివృద్ధి జరిగింది, దాంతో ఏంటంటే అట్లా కాకుండా ఈ డోసులు కూడా ఏదైతే ఉన్నదో కండరానికి ఇచ్చేది మనకు ఆ మందు డ్రై పౌడర్ రూపంలో ఉంటుంది. ఈ పౌడర్ రూపంలో ఉన్న ఈ వ్యాక్సిన్ 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల లోపల సెల్సియస్ లో ఉంటుంది. అదేవిధంగా దీనికి కలిపే ఇంజక్షన్ వాటర్ ఉంటుంది, ఈ ఇంజక్షన్ వాటర్ ను కూడా మామూలు టెంపరేచర్ లో ఉంటుంది. దానికి దాని టెంపరేచర్ ఐఎల్ఆర్ లో పెట్టి ఏం చేస్తారంటే దానికి ఆ టెంపరేచర్ను తగ్గించి రీకాన్స్టిట్యూట్ చేస్తారు. రీకాన్స్టిట్యూట్ చేసిన తర్వాత అది ఏదైతే ఇంజక్షన్ ఆయన కండరానికంటే పెద్దవాళ్ళకైతే భుజానికి ఇస్తారు, చిన్నపిల్లలైతే కాళ్ళు తోడక చేస్తారు. అయితే 0 డోస్ 1, 3వ రోజు 1, 7వ రోజు 1, 14వ రోజు, 28వ రోజు ఇవి ఇస్తున్నప్పుడు మొదటి డోసు ఇచ్చిన తర్వాత ఆ కుక్కను అబ్జర్వేషన్ లోపల ఏదైతే పెడతామో ఆ కుక్కకు ఎటువంటి ప్రమాదం ఏమైనా చేంజెస్ ఏమి లేకపోతే
1: 10 రోజులు
0: అబ్జర్వేషన్ లో పెడతాం.
1: 10 రోజులు ఆ కుక్క ఆరోగ్యంగా ఉండి
0: ఆరోగ్యంగా ఉంటే ఫర్దర్ ఇంజక్షన్లు ఇచ్చే అవసరం లేదు.

0: ఆ కుక్క లోపల ఏదైనా మార్పులు వస్తాయి అంటే దాని బిహేవియర్ అది మొరగటం గాని అరవటం గాని, తర్వాత నీళ్ళని చూస్తే భయపడుతుంది, మనుషులను చూస్తే కూడా భయపడుతుంది, అట్లా అటువంటి లక్షణాలు వస్తాయి. హైడ్రోఫోబియా అంటారు, అంటే వాటర్ అంటే భయం అనేది ఈ వైరస్ లోపల ఉంటుంది. అది వైరస్ ఎఫెక్ట్ అయిన వ్యక్తి కూడా కుక్క లక్షణాలు వస్తాయి. ఆయన మాట్లాడటం కూడా కుక్క అరవటం లాగా అరుస్తాడు, నీళ్ళని చూసి భయపడతాడు. చూసి ఆ కుక్కకు వచ్చే లక్షణాలన్నీ కూడా సైమల్టేనియస్ గా ఇద్దరికి వస్తాయి. అందుకొరకు దీన్ని అబ్జర్వేషన్ లో పెడతాము.
1: అయితే కుక్క కరిస్తే పథ్యం ఉండాలని మన దగ్గర కొన్ని రకాల పథ్యాలు చెప్తుంటారు, పథ్యం పాటించాల్సిన అవసరం ఉందంటారా? ఏదైనా తినకూడని వస్తువులు ఉంటాయా కుక్క కరిస్తే?
0: ముఖ్యంగా ఇప్పుడు మనకు రూరల్ ఏరియాలో పాటు అటువంటి ఆచారం ఉన్నది, కానీ మనకు శాస్త్రీయ ప్రకారంగా అయితే అటువంటి పథ్యం అంటూ ఏం లేదు. ఆల్రెడీ ప్రూవ్డ్ అయినది, అలోపతిక్ లోపల ప్రూవ్డ్ అయిన అది వ్యాక్సిన్ కాబట్టి అటువంటి పథ్యం ఏం లేదు. దాన్ని ముఖ్యంగా ఏంటంటే ఈ జాగ్రత్తల లోపల మనకు కుక్క గానీ ఏదైనా దెబ్బ తలిగినప్పుడు కట్టుకట్టే అలవాటు ఉంది, కట్టు కట్టకూడదు.
1: ఇది చాలా ముఖ్యమైన విషయం అంటారు.
0: కట్టు కట్టకుండా దాన్ని సబ్బుతోటి రన్నింగ్ వాటర్ లోపల కడగాలి. పైనుంచి నీళ్లు పోస్తా ఉంటే ఏదైతే ఈ సలైవలో ఉన్న వైరస్ ఉందో
1: అదంతా వెళ్ళిపోతుంది,
0: అదంతా వెళ్ళిపోతుంది. మనం కట్టు కడితే ఏమైందంటే అది బాడీ లోపల ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ జాగ్రత్త తీసుకోవటం చాలా అవసరం, కానీ ఎటువంటి పథ్యం అవసరం లేదండి దీనికి.
1: మరి ఇంకా కొన్ని ప్రాంతాల్లో కుక్క కరిస్తే నాటు వైద్యం చేసుకోవడం అనేది ఉంది కొన్ని చోట్ల, అది ఎంతవరకు శ్రేయస్కరం అంటారు?
0: మన ఆదిలాబాద్ జిల్లా లాంటి మారుమూల ప్రాంతాల్లో పాటు అక్కడక్కడ ఉంది, కానీ వాళ్ళకు కూడా అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అవన్నీ అపోహలు. ఒకప్పుడు ఈ ఆధునిక వైద్యం అందుబాటులో లేనప్పుడు వాటిని ఆచరించారు, పాటించారు కూడా. అట్లా చాలా వాళ్ళు ప్రమాదమైన స్టేజ్కి వచ్చిన తర్వాత హాస్పిటల్కి రావటము చేయటం జరిగింది. కానీ ఇప్పుడు అటువంటి జరగకుండా మనము వాళ్ళకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందండి.
1: బాగుందండి. రేబిస్ వ్యాధి గురించి చాలా చక్కగా చెప్పారు. ఒక్కసారి సింహావలోకనం చేసినట్లయితే కనుక కుక్క కరిచిన వెంటనే ఖచ్చితంగా వైద్యుని సంప్రదించాలి, ఆ కుక్కని మనం పరిశీలిస్తూ ఉండాలి 10 రోజుల వరకు అని అన్నారు. ఒకవేళ కరిస్తే మన గాయాన్ని కట్టుగట్టకుండా ఉండాలి, ఓపెన్గా ఉంచాలి, అంతకంటే ముందుగా శుభ్రంగా కడగాలి సబ్బుతో అన్నారు. రన్నింగ్ వాటర్లో నల్లా నుంచి కానీ దేని నుంచి అయినా నీళ్లు పోస్తూ ఉంటే దాంట్లో బాగా కడగాలని అన్నారు. చాలా చాలా ధన్యవాదాలండి డాక్టర్ తుడసం చందు గారు. నమస్కారం.
0: నమస్కారం.
2: విన్నారు కదా రేబిస్ వ్యాధి ఎలా సోకుతుంది, దాని పరిణామాలేంటి, ఎసుంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగుంటుందో, రేబిస్ వ్యాధి దాని పరిణామాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశ్రాంత వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుడసం చందుతో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చటది.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింద. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. చైనాకు చెందిన శోధకుడు, సామాజిక తూర్పు దేశాల తత్వవేత్త, చైనీస్ ఉపాధ్యాయుడు, సంపాదకుడు, రాజకీయవాది కన్ఫ్యూషియస్ జయంతి ఇయ్యల. ఇతని బోధనలు, తత్వము అనేకానేక దేశాల ప్రజలపై తన లోతైన ప్రభావాన్ని చూపగలిగాయి. ఉదాహరణకు చైనీస్, కొరియన్, జపనీస్, తైవనీస్, వియత్నమీస్ ఆలోచనలు, తత్వము, జీవితం. ఇతడి తత్వము ప్రభుత్వ నీతిపై, సామాజిక సంబంధాలపై, న్యాయంపై, ప్రామాణికతపై తన ప్రభావించే నొక్కివని చెప్పాయి. అంతగా ప్రభావం చేశాయి ఆయన రచనలు, ఆయన బోధనలు. ఈ నియమాలు చైనాలో అమితంగా ఆదరణ పొందాయి. కన్ఫ్యూషియస్ వ్యక్తిత్వంలో, జీవితంలో సంగీత సాధనకు ఎంతో ప్రాధాన్యముండేది. చైనా దేశపు సంగీతం మనుష్యుని స్వభావంలో ఒక గుణసమత్వాన్ని, భావసమత్వాన్ని అందిస్తుందని, తద్వారా నైతిక జీవనం అలవడుతుందని చెప్పేవారాయన.

0: తెలంగాణ యాసాభాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. ఇప్పుడు విందాం పెరడి చెట్టు సీనియర్ పాత్రికేయులు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 49వ భాగం. అంశం కృష్ణదేవరాయలు.
1: తెలుగు వల్లభుండు తెలుగు పండు నీలమేఘము డాలు డీలు సేయగ చాలు మెరుగు చామన ఛాయ మేనితోడ అరవిందముల ఖచ్చు అడగించు జిగి హెచ్చు ఆయతంబగు కన్ను దోయితోడ పులుగురాయని చట్టు పల వన్య నొరబట్టు హొంబట్టు జిలుగు రెంటెంబుతోడ ఉదయార్క బింబంపు ఒరపు విడంబంబు దొరలంగ ఆడు కౌస్తభముతోడ తమ్మి కేలుండ పెరకేల దండ ఇచ్చు లేము లుడిపెడు లేచూపు లేమతోడ తొల్కు దయ తెల్పు చిరునవ్వు తోడకల తదంధ్ర జలజాక్షుడు ఇట్లని ఆనతిచ్చే నీలమేఘాని కాంతిని తీలిపోయేలా చేసే మెరుపుతో కూడిన చామన ఛాయతోనూ తామరపూల గర్వాన్ని అణిచే విశాలమైన కన్నులతోనూ గరుత్మంతిని రెక్కల కాంతితోనూ పోటీపడే పట్టుజరి కలనేత వస్త్రంతోనూ బాలసూర్యబింబం కాంతిని సవాలు చేసే కౌస్తుభ మణితోనూ ఒక చేత్తో కమలాన్ని మరో చేత్తో కమలదళాయతాక్షుణ్ణి పట్టుకుని ఉండి దారిద్ర్య ధ్వంసకమైన లేత చూపులు చూస్తూ ఉండిన లేమ అంటే లక్ష్మితోనూ దయ ఉలికించే చిరునవ్వుతోనూ ఆ ఆంధ్ర వల్లభుడు అంటే కృష్ణా జిల్లాలో వెలసిన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఈ విధంగా ఆనతిచ్చాడని శ్రీకృష్ణదేవరాయలు తన స్వప్న వృత్తాంతాన్ని మనకి తెలియజేస్తున్న సందర్భం ఇది. క్రీస్తు శకం 1516 సంవత్సరం జనవరిలో కళింగ జైత్ర యాత్రలో భాగంగా రాయలు కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం వెళ్లి ఉంటాడని శాసనాల ఆధారంగా తుమ్మపూడి కోటేశ్వరరావు ఊహించారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీకాకుళం పట్టణం కాదు, ఇది కృష్ణా జిల్లాలో ఉండే శ్రీకాకుళం అనే చిన్న ఊరు. అదే సంవత్సరం చివరిలో ఆముక్తమాల్యద కావ్య రచన పూర్తయి ఉంటుందని పరిశోధకుల అంచనా. ఈ కవి గతంలోనే సంస్కృతంలో మదాలస చరిత, సత్యభామ పరిణయం, సకల కథా సారసంగ్రహం, జ్ఞాన చింతామణి, రసమంజరి తదితర కావ్యాలు కృతులు కూడా రాశాడని ఆంధ్ర మహావిష్ణు నోటితోనే రాయలు చెప్పించాడు. తల్లి సంస్కృతం వే ఎల్ల భాషలకును కనుక ఇన్ని కావ్యాలు దేవభాషలో రాసిన వాడికి తెలుగులో ఇంకో కావ్యం రాయడం పెద్ద పనేం కాదని, తనకు అనన్యుడైన వెంకటేశ్వరుడికి దాన్ని అంకితం ఇచ్చుకోమని ఆ దేవుడే చెప్పినట్లు రాశాడు రాయలు. ఇదొక్కటే మిగతా ప్రబంధాలకి ఆముక్తమాల్యదకి సామాన్యంగా ఉండే లక్షణం. మరే విషయంలోనూ రాయల కావ్యాన్ని ఇతర ప్రబంధాలతో పోల్చలేము. శబ్దాలంకారాల పరంగా చూసినా, భావాలంకారాల పరంగా చూసినా ఎత్తుగీతితో కూడిన ఈ సీసం రాయల కవితాశక్తికి నిదర్శనగా నిలుస్తుంది. ఇంతకు మించిన పద్యాలు మరెన్నో కావ్యం పొడుగునా కనిపిస్తూనే ఉంటాయి. ఇందులోని కథ సుప్రసిద్ధం. పన్నెత్తరాళ్ళవార్లలో ఒకడైన పెరియాళ్ళవారికే విష్ణు చిత్తుడనే పేరు ఉంది. అతని పెంపుడు కూతురు ఆండాళ్ అనే గోదాదేవి. ఆమె శ్రీరంగనాథుడినే భర్తగా వరించింది. రంగడి కోసం సిద్ధం చేసిన పూలమాలల్ని ఆమె ముందు ధరించేదట. అందుకే ఆమెని చూడి కుడుత్తనాంచారి అంటారు. అంటే ముందు తను ధరించి ఆ తర్వాత దండలను దేవుడికిచ్చే అమ్మవారు అని అర్థం. 12 ఆళ్వార్లలో ఆమె ఒక్కతే మహిళాళ్వారు. ఆమె తమిళంలో పాడిన తిరుప్పావై నాచ్యార్ తిరుమొళి గీతాలు ఇప్పటికీ మార్గడి సందర్భంగా మారుమోగుతూనే ఉంటాయి. ఆమె కథే ఆముక్తమాల్యద. ఇక ఆముక్తమాల్యదలోని ప్రతి ఒక్క పద్యం రాయల సాహితీ మూర్తిమత్వానికి అర్థం పడుతుంది. కాకునూరి అప్పకవి, కస్తూరి రంగకవి తదితర లాక్షణికులు ఈ కావ్యాన్ని పెద్దను రాశాడని ప్రచారం చేసినా దాన్ని పరిశోధకులు ఎవరూ పట్టించుకోలేదు. నాన్నయ్య, తిక్కన, శ్రీనాథుడు, ఎర్రన, నాచన సోమన లాంటి కొద్ది మందిలో తప్ప ఇతరుల్లో రాయల్లో కనిపించేటంత మౌలికత అగుపించదు. ప్రబంధ యుగంలో ఓ వెలుగు వెలిగిన కవులు ఎవరిలోనూ కానరాని ఈ విశిష్టత రాయల్లో కనిపిస్తుంది. ఓవైపు కథాకథనంలోనూ, మరోవైపు

0: ఆలంకారికతలోనూ అనుపమానమైన స్వతంత్రత ఈ కవిరాజులో కనిపిస్తుంది. ఇది ఒక పద్యానికో ఒక ఆశ్వాసానికో పరిమితమైన లక్షణం కాదు. ఆముక్తమాల్యదలో ఎక్కడ చూసినా ఇదే ధోరణి. ఇలాంటి అద్భుత పద్యాలతో నిండి ఉన్న ఆముక్తమాల్యదను సానబట్టని గనిలోని రత్నంగా పరిగణించారు సురవరం ప్రతాపరెడ్డి గారు. ఆముక్తమాల్యదను పెద్దన రాయలేదని రుజువు చేసే ప్రయత్నంలో మనుచరిత్రలోని పద్యాలతో రాయల పద్యాలను పోల్చి చెప్పే సందర్భంగా ఆయన ఈ మాట అన్నారు. లిపి లేనిదని చెప్పే తుళు కృష్ణదేవరాయల మాతృభాష. దక్షిణ భారతదేశం తీవ్రమైన రాజకీయ పరిణామాలకు లోనవుతూ ఉండిన చారిత్రక దశలో 16వ శతాబ్దం తొలినాళ్లలో రాయల రాజుగాను కవిరాజుగాను కూడా రాణించాడు. విశ్వనాథ నాయనయ్య వారి స్థానాపతి రాయవాచకం లాంటి రచనలు, హంపి శిథిలాలు శ్రీకృష్ణదేవరాయల చారిత్రికతను నిర్ధరిస్తున్నాయి. 700,000 మంది కాల్బలంతోనూ 50,000 మంది గుర్రపు దళంతోనూ రాయలు యుద్ధాలు జరిపించినట్లు చరిత్రలో నమోదైంది. తనంత తాను కోరుకుని రాయలు గద్దెనెక్కలేదంటారు. కానీ పట్టం కట్టుకున్న తర్వాత తన సర్వాధికారాలు తన చేతికి తీసుకున్నాడని, ఆ క్రమంలో తిమ్మరసు పైనే సత్యాగ్రహం చేశాడని చెప్తారు. వెల్చెరు షుల్మన్ అన్నట్లుగా బహుశా తెలుగు కవుల్లో కృష్ణరాయల భౌతిక ఆకృతి ఒక్కటే తర్వాత తరాల వారికి తెలిసింది. ఇందులోనూ చిన్నపాటి వైరుధ్యం లేకపోలేదు. ముక్కు మీద కోపం ఉన్నట్లుగా అనిపిస్తూ పచ్చగాను పోటక మచ్చలతోనూ ఒకంత ఒళ్ళు చేసినట్లుగాను రాయలు కనిపిస్తాడని ఆయన కళ్ళారా చూసిన పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పేజ్ చెప్పాడు. అయితే తిరుపతి గుళ్ళో దేవేరులు ఇద్దరితోనూ ఉన్న రాయల విగ్రహంలో ఆయన అలా కనిపించడు. రాయల హయాం మరో 10 ఏళ్లలో ముగుస్తుందనగా పేజ్ విజయనగరం సందర్శించాడని తెలుస్తోంది. బహుశా తిరుమల తంజావూరులోని విగ్రహాలు అంతకు ముందటివి కావచ్చు. భూతాడక దొరక నవ్వు పుట్టదు అని చెప్పిన చౌడప్ప రాయలకి సమకాలికుడే అయ్యుండాలి. కానీ పెద్దనదుల పద్యాలు చూస్తే వాళ్ల ప్రయత్నం మొత్తం అంతా దొరక నవ్వు పుట్టించడం మాత్రమే, అంటే భూతపురాణాలు వల్లించడం మాత్రమే అనిపిస్తుంది. ఈ ప్రయోజనానికి భిన్నమైన ప్రయోగం చేశాడు రాయలు. రాయల రచనా శైలి అనుపమానం. అతనికి ముందే కాదు, ఆ తర్వాత కూడా అలా రాయగలిగిన వాళ్ళు లేకుండా పోయారు. ఆముక్తమాల్యదలోని ఏ ఒక్క పద్యాన్ని ఆషామాషిగా చదివి పారేయడం సాధ్యం కాదు. ప్రతి పద్యాన్ని ప్రహేళికగానో ప్రవాహలికగానో చెక్కాడు కవి. ఇక రోకటిపాట భాషను రాయలు దరిచేరనివ్వలేదు. పద్యాల నిర్మాణ రీతి, సమాస కల్పన, అలంకారాలను పొదగడం అన్నీ వినూత్నమైన పద్ధతిలో సాగించాడు. ఫలితంగా అన్నమయ క్లిష్టత అడుగడుగునా ఎదురయ్యే మాట ఎంత నిజమో అందులోని అద్భుతమైన పరిశీలనాశక్తి పాఠకుడి వివేకానికి పదును పెట్టే మాట కూడా అంతే నిజం. నిఘంటువులు, టీకలు, టిప్పణులు సహాయం లేకుండా ఆముక్త మాల్యదను చదవడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. వెల్చేరు షుల్మన్ అన్నట్లుగా ఆధునిక మానవ శాస్త్రవేత్త ఎంత జాగ్రత్తగా పరిశీలిస్తాడో అంతే కట్టుదిట్టంగా రైతులు, గృహిణులు లాంటి సామాన్య జననీకం జీవన దృశ్యాలను చిత్రించాడు రాయలు. అందుకే తెలుగు జాతి రాయల్ని సొంతం చేసుకుంది.
1: పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయులు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 49వ భాగం. అది అంశం కృష్ణదేవరాయలు.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇప్పటిదాకా మీరు విన్న ప్రసంగాలని మళ్ళీ వినాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మరి వినుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మతిమరకుండ్రి. ఇది ఇవాళ అంబటల సంగతులు కార్యక్రమం.

రేపటి అమ్మటల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన కపాలభాతి క్రియ గురించి యోగ శిక్షకులు సిద్ధిరాములు ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా మహిళా సాధికారత సాధించడం ఎలా, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రకృతి వైద్య చికిత్సకురాలు యోగ శిక్షకురాలు డాక్టర్ ఎన్ స్వాతి ప్రసంగం ప్రసారమవుతుంది. మాట సొగసు సామర రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలికలో అంశం బర్రె గురించి వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తుంది. ఇంకొంచెంసేపట్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. తిరిగి 8:30 కథనం కార్యక్రమంలో కలుద్దాం. ట్యూన్ చేసి వింటూ ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

0: కథనం. మంచి సాహిత్య కథల్ని వినిపించే కార్యక్రమం కథనం. ఎలా కథనం కార్యక్రమంలో సత్యం శంకరమంచి వారి అమరావతి కథలు సంపుటి నుండి బంగారు దొంగ, పునుకుల బుట్టలో లచ్చితల్లి కథలు వింటారు. చదివి వినిపిస్తారు వేమూరి సాధన. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్

0: తో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు కథనం కార్యక్రమం. ఇలా కథనం కార్యక్రమంలో సత్యం శంకర మంచి వారి అమరావతి కథలు సంపుటి నుండి బంగారు దొంగ పునుకుల బుట్టలో లచ్చి తల్లి కథలు వింటారు. చదివి వినిపిస్తారు వేమూరి సాధన. ముందుగా సంపుటి నుండి బంగారు దొంగ కథ వింటారు.
2: మిట్ట మధ్యాహ్నం వేళ, నడినెత్తన సూర్యుడు చండ్రనెప్పులు కురిపిస్తున్న వేళ, సెగలు పొగలుగా వడగాలి ఎడాపెడా కొడుతున్న వేళ, దేవాలయం గోపురాల్లోని రామచిలుకలు పావురాళ్లు గూళ్లల్లోంచి తలలు బయట పెట్టలేని వేళ, అలనాడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఎత్తైన ధ్వజస్తంభాలకు శిఖరాలకు రాగిరేకు చుట్టింపించి ఆ రేకుమీద బంగారు పూత పూయించగా ఆ బంగారం ఎవ్వరూ చూడని సమయాన ధగధగా మెరుస్తున్న వేళ, పెద్దగుడి ఆవరణంతా పట్టపగలే అర్ధరాత్రిలా పరమ నిశ్శబ్దంగా ఉన్న వేళ, పంచాయతీ బోర్డులో పనిచేసే జానకిరామయ్య మొలల వ్యాధితో బాధపడుతూ చుర్రుమనే ఎండని లెక్కచేయకుండా చెంబట్టుకుని పరిగెత్తుతున్నాడు. ఆ పరుగులో తన చెప్పుల కిరు తప్ప మరేవీ వినిపించిన సమయాన ఎక్కడినుంచో బర్రు బర్రుమని శబ్దం. జానకిరామయ్య పరుగు ఆగిపోయింది. మళ్లీ వినిపించింది బర్రు బర్రుమని శబ్దం. తల పైకెత్తి చూశాడు. చేతనున్న చెంబు ఠంగున కింద పడిపోయింది. ఓ నల్లటి జీబు తలవాడు ధ్వజస్తంభానికి ఊదిన బంగారం మీద మెరుగు కాగితంతో రుతుతున్నాడు బర్రు బర్రుమని. గుండె లవిసిపోయాయి జానకిరామయ్యకి. రేయ్ అని కేకవేయబోతే గొంతు ఆర్చుకుపోయి మాట రాలేదు. కిందపడ్డ చెంబు సంగతి మర్చిపోయి ఒక్క పరుగున పూజారి వీధిలోకొచ్చి పడ్డాడు. గుళ్ళో గొంతొంగ ధ్వజస్తంభానికి మెరుగ్గాయితం రుద్దుతున్నాడు ఒగర్చుకుంటూ చెప్పాడు. జనమంతా ఇళ్లలోంచి వచ్చారు. పూజార్లు పాలేళ్లు చిన్న పెద్ద తోసుకొచ్చారు. కర్రలు బడతలు చేతపట్టారు. పల్లబీదికి కబురెళ్ళింది. ఏటి ఒడ్డున బట్టలుతుకుతున్న చాకలోళ్లకి కబురెళ్ళింది. రేవులో పడవలు లాంచీలు ఆగిపోగా ఆ జనమంతా పరుగెత్తుకొచ్చారు. గుళ్ళో దొంగ గుళ్ళో దొంగ. నిమిషాల్లో ఊళ్ళోకి చిచ్చులా పాకిపోయింది. దాదాపు 200 మంది జనం కర్రలు చేతపట్టి గుడిని ముట్టడించారు. గొప్ప ఆవేశం, గొప్ప సరదా. నడి ఎండలో కాళ్లు చుర్రుమంటున్నా లెక్క చేయకుండా పరుగులు. ఓహోయ్ ఒరేయ్ అని వీరావేశంతో రణకేకలు. పిల్లలు పళ్ళాలు కంచాలు మోగిస్తున్నారు. పెద్దగుడి ఆవరణంతా అరుపులతో కేకలతో నిండిపోయింది. ఈ అలజడికి దొంగ ధ్వజస్తంభం దిగిపోయాడు. రెండో ప్రాకారం తలుపులు తీశారు. దొంగ పారిపోకుండా రెండో ప్రాకారంలోని చిన్న గుళ్ళన్నీ వెతకాలన్నారు. జట్లు జట్లుగా విడిపోయారు. రెండు ముఖద్వారాల దగ్గర రెండు జట్లు, కృష్ణవైపు ప్రహరీగోడ దూకి పారిపోకుండా అక్కడొక జట్టు, పున్నాగ చెట్ల దగ్గర ఇంకో జట్టు, మారేడు చెట్లపైన మరో జట్టు, గన్నేరు చెట్ల గూపుర్ల దగ్గర వేరే జట్టు, ఇక పెద్ద జట్టు ప్రహరీలోని చిన్న గుళ్ళన్నీ వెతుకుతోంది. ప్రతి చిన్న గుడి ముందు ఆగి పళ్ళాలు కంచాలు మోగిస్తూ రేయ్ రారా బయటికి అని కేకలు. గుడిలోపలకెళ్లి చూసొచ్చి కాలభైరవుడి గుళ్ళో లేడు, కుమారస్వామి గుళ్ళో కూడా లేడు, చండేశ్వరుడి గుళ్ళో లేడు అని అరిస్తే ఎప్పటికప్పుడు వార్తలందించటాలు. రెండో ప్రాకారమంతా గాలించారు. దొంగ దొరకలేదు. పదండి పై ప్రాకారానికి. హోయ్ హోయ్ అనర్పులు కేకలతో జనమంతా పై ప్రాకారానికి వచ్చారు. ప్రతి చిన్న గుడి గాలించారు. ప్రతి రాయి వెనుక వెతికారు. ప్రతి మూల చూశారు. ప్రతి గుబురూ కదిలేశారు. ఎట్టకేలకు వినాయకుడి గుడిలో విగ్రహం చాటన దాక్కున్న దొంగని పట్టారు. పట్టి పట్టడంతోటే నల్లగా చింతమొద్దులా ఉన్న దొంగని జుట్టు పట్టుకుని బయటికి లాగారు. ఛెల్ ఛెల్మని చెంపలు పగలగొట్టారు. ఫెడి ఫెడీమని తన్నారు. నరాలు విరగదీశారు. వెన్ను పగిలెట్టు కుమ్మారు. మెట్లమించి జరజరా ఈడ్చుకొచ్చి జమ్మి చెట్టుకి మోకుతో కట్టేశారు.

0: ఊరు ఊరంతా కదిలొచ్చింది దొంగని చూడ్డానికి. ఆడవాళ్లు పిల్లల్ని చంకనేసుకుని పరిగెత్తుకొచ్చారు. ఎలుగుబంటిలా ఉన్నాడు దొంగ, పందికొక్కులా ఉన్నాడు. ఒక్క పలుకు లేదు, ఒక్క మాట లేదు. ఒళ్లంతా గీరుకుపోయి నెత్తురొడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నాడు దొంగ. వచ్చిన ప్రతివాడు దొంగని కొడుతున్నాడు. చిన్నపిల్లలు సైతం సరదాకెళ్లి తన్నొస్తున్నారు. తిట్టని అడది లేదు, ఉమ్మెయ్యిన మనిషి లేడు. ఊరి పెద్దలొచ్చారు, భూషయ్య, రామయ్య, అవధాన్లు మొదలైన వారు. గుళ్ళో దొంగతనం చేస్తావట్రా, మోకుతో ఛెల్ ఛెల్మని కొడుతూ తిట్టాడు భూషయ్య. దొంగ ఒంటి మీద కరుళ్ళు తేలాయి. దేవుడి సొమ్ము తింటే కుక్కవై పుడతావురా అంటూ అవధాన్లగారు మొహం మీదే గుద్దాడు. దొంగ భళ్ళున నెత్తురు కక్కాడు. చస్తాడు నాయాలు అంటూ రామయ్య కర్రతో దొంగ మెడికల మీద కొట్టాడు. దేవుడికి ప్రతివాడు తన చేత్తో ఓ మారేడుదళం వేసినట్టు అక్కడికొచ్చిన ప్రతివాడు దొంగని ఓ దెబ్బ పీకారు. నల్లటి జీబుతల దొంగ శరీరమంతా కరుళ్ళు తేలి అక్కడక్కడా నెత్తురు కారుతోంది. గాజబుడ్లలాంటి వాడి కళ్ళు మూసుకుపోతున్నాయి. పోలీసోళ్ళ కేసేద్దామా వీణ్ణి అన్నారెవరో. రాత్రల్లా కట్టిపడేసి కీళ్లరగదీసి పంపిస్తే సరి, మా పాలేళ్లను కాపలా పెడతాలే అన్నాడు ఊరి పెద్ద భూషయ్య. వాడు దొంగ, వాణ్ణి కొట్టాల్సిందే, నరకాల్సిందే, ముక్కలు ముక్కలు చేయాల్సిందే, కాకులకి గద్దలకి వేయాల్సిందే. దేవుడు సొమ్ము దొంగతనం చేశాడు, కుక్క జన్మెత్తుతాడు, పందిగా పుడతాడు వేధవా, తిట్టుకుంటూ జనమంతా వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటాక భూషయ్య స్వయంగా దొంగకి కట్లు విప్పి, వెధవా తెలివితేటలక్కర్లా అంటూ 5-10 రూపాయల నోట్లు చేతిలో పెట్టి, శివరాత్రి వెళ్లిన తర్వాత కనపడు అన్నాడు. వినాయకుడి విగ్రహం వెనకాల దాచిన బంగారపు మెరుగు కాగితాల్ని వెనకటి వాటితో కలిపి భూషయ్య భోషాణంలో భద్రపరుచుకోగా కిరాయి దొంగ కునికినపాడు రేవువైపు తూలుకుంటూ వెళ్లిపోయాడు.
1: ఇప్పటిదాకా కథనం కార్యక్రమంలో సత్యం శంకరమంచి వారి అమరావతి కథలు సంపుటి నుండి బంగారు దొంగ కథ విన్నారు. ఇప్పుడు విందాం పులుకుల బుట్టలో లచ్చితల్లి కథ. చదివి వినిపిస్తున్నది వేమూరి సాధన.
0: అమరావతికి ధరణికోటకి మధ్య కృష్ణ ఒడ్డున ఓ పెద్ద చింత చెట్టుంది. రాత్రిళ్ళు ఆ చింత చెట్టు పక్కలకి ఎవరూ వెళ్లరు. అక్కడ దయ్యాలు తిరుగుతుంటాయని భయం. ఆ చింత చెట్టు వయస్సు ఎవరికీ తెలియదు. కాపుకాయటం ఎప్పుడో మానేసింది. ఉదయం పూట రోజూ కృష్ణకి స్నానానికి వచ్చే అవధాన్లుగారు చేతులు నొప్పులు పుట్టేదాకా రాళ్లు విసరగా విసరగా గుప్పెడు చింతకాయలు రాలేవి. వాటిని భద్రంగా తడికొంగున మూటగట్టుకెళ్ళి వాళ్లావిడకిస్తే ఆవిడ, కృష్ణమ్మ ఇవాళ పచ్చడికిచ్చిందా అంటే, అవధాన్లుగారు ఆ మాటల్ని తిరిగేసి రేపు పప్పు చేసుకోమంది అనేవాడు. 10 గంటల ప్రాంతాన ఆ చింత చెట్టు నీడన సంచలనం మొదలవుతుంది. పుట్టలోకొచ్చే చీమల్లా ఒకళ్ల వెనకాల ఒకళ్ళు అక్కడికి చేరుకుంటారు. 2-3 జట్లుగా విడిపోతారు. ఆ నేల మీదే చతికిలపడి పేకాట మొదలేస్తారు. కొమ్మల మధ్య నుంచి ఎండపడ చురుక్కుమని పొడుస్తున్నా లెక్క చేయకుండా దీక్షగా సాగుతున్న పేకాట యజ్ఞవేదిక దగ్గరకు నిదానంగా నడుచొస్తాడు పుణుకుల సుబ్బాయి. కుడిచేతిలో వేడివేడి పుణుకుల పుట్ట ఘుమాయిస్తుండగా ఎడంచేత మాసికలు పడ్డ పాతగుడ్డనొకదాన్ని ధరించి ఆ గుడ్డతో ఆ బుట్టమీద అటూ ఇటూ ఆడిస్తూ ప్రత్యక్షమవుతాడు సుబ్బాయి. ఆ పాతగుడ్డ అలా గాల్లో ఆడించటంలో క్రిమికీటకాదులను పారదోలటమే కాకుండా పుణుకుల ఘుమఘుమని నలుదిక్కులకి విస్తరింపచేసే ప్రయత్నం కూడా ఉంది. ఆ ఘుమఘుమ గాలిలో పరిగెత్తుకొచ్చి ముక్కుకు సోకటంతోటే అక్కడి జనానికందరికీ ఒళ్ళు జలధరించి కడుపులో జఠరాగ్ని ఉవ్వెత్తున లేచేది. ఒరే సుబ్బాయ్, ముందిటివ్వరా, ఏ నాకిచ్చెళ్ళహే, ఇటు రమ్మంటుంటే ఇలా అన్ని దిక్కుల నుంచి ఆపకుండా వస్తున్న అరుపులు కేకలు అందుకున్న సుబ్బాయి, అయా వచ్చే, ఇదిగో ఇక్కడే, ముందు మీకే, ఇదిగో ఆగు అంటూ ఎక్కడికక్కడ సమాధానాలు చెప్తూ మెరుపులా తిరుగుతూ వర్షధారల మధ్య గుర్రాన్ని నడిపే చాకచక్యంతో క్షణాల మీద అందరికీ పుణుకులు అందించేవాడు. కాని పచ్చటికి మహా లోభించేవాడు. మరి కాస్త పచ్చడేయరా అని ఎవరైనాంటే, ఏటి బాబు పుణుకులు తింటే బలంగాని పచ్చడి తింటే ఏమొస్తుంది అని విసుక్కుంటూ కాస్త విదిలించేవాడు. ఎంత వేగంతో పుణుకులిచ్చేవాడో అంత వేగంతోనూ డబ్బులు వసూలు చేసేవాడు. పేక కలపనిచ్చేవాడు కాదు, ముక్క వెయ్యనిచ్చేవాడు కాదు. ఆటలో పడి మర్చిపోతారు బాబు అంటూ వెకిల్ నవ్వుతో వినయంగా గొంతు మీద కూర్చునేవాడు. ఇంతలో రేవులోకి అవతల ఒడ్డు నుంచి పడవొచ్చేది. రయ్యన బాణంలాగా రేవులోకెళ్ళిపోయేవాడు సుబ్బయ్య. పుణుకులు, వేడివేడి పుణుకులు అంటూ దిగిన వాళ్లని చుట్టుముట్టేసేవాడు. సామాను సాంతం దింపుకోకుండానే పుణుకులు కొనిపించేవాడు. ఎవరైనా కొనని వాళ్లుంటే వాళ్ల పిల్లల చుట్టూతా బుట్ట చూపిస్తూ ప్రదక్షిణాలు చేసేవాడు. పిల్లల తాకిడికి తట్టుకోలేక చచ్చినట్టు కొనేవాళ్లు. రేవుకి చింతచెట్టుకి 3 సార్లు తిరిగేటప్పటికీ బుట్ట సగం పైగా ఖాళీ అయ్యేది. వేరం కొంచెం మందకొడిగా ఉన్నప్పుడు పేకాట ఆడుతున్న వాళ్ల వెనక చేరి, పోలయ్య గారు ముక్క తీయండి, ఈ దెబ్బతో ఆటైపోవాలా అనేవాడు. ఆ ముక్కతో ఆటైపోయిందనుకోండి, పోలయ్య అడగకుండానే ఆకులో పుణుకులు పెట్టి ఇచ్చి డబ్బులు వసూలు చేసేవాడు. ఆట పోయి కూర్చున్న వాళ్ల దగ్గరికెళ్ళి వద్దురా అంటున్నా, పచ్చడెక్కివేశాను తీసుకోండి, మళ్లీ ఆటేసేదాకా ఖాళీయేగా అంటూ అంటగట్టేవాడు. సాయంత్రం 3 గంటల వేళ బుట్ట ఖాళీ అయినా సుబ్బాయి అక్కడించి కదిలేవాడు కాదు. అసలు బేరం ఆ తర్వాతే. పేకాట కురుక్షేత్రంలో కాళ్ళు చేతులు విరిగి తల పగిలి అడ్డం పడిపోయిన జనం సుబ్బాయి వైపు దీనంగా చూసి, ఓ 2 రూపాయలు అప్పివ్వరా అని ఎవరైనాంటే, నా దగ్గరేముంటుంది బాబు, పుణుకులమ్ముకునేవాణ్ణి అనేవాడు సుబ్బాయి. ఎవరడిగినా ముందు ఆ వాక్యం తప్పకుండా అనగా ఆ తర్వాత సంభాషణ దాదాపు ఇలా సాగేది. అమ్మకంలో దివ్వరా, అమ్మో ఇదిస్తే బియ్యానికి లేవు బాబు, సాయంత్రానికి ఇస్తాలేరా, ఇప్పుడు మీకిస్తే రేపు మళ్ళీ సరుకేసుకురావాలా, ధరలు మండిపోతున్నాయి బాబు, నీ పావలా వడ్డీ వేసుకోరా. వడ్డీ అసలు మీ దగ్గర ఎక్కడెళ్తుంది బాబు, నా ఇబ్బందే అంటూ బతిమాలించుకుని అప్పులిచ్చేవాడు. పుణుకులమ్మితే 5 రూపాయల లాభం వస్తే రూపాయికి పావలా వడ్డీల మీద 10 మిగిలేది. సాయంత్రానికి వసూళ్లు పూర్తి చేసుకుని చీకటి పడ్డాక సారా కొట్టు దగ్గరకొచ్చేవాడు. డబ్బుల్లేక గిలగిల్లాడే సారా సరసులకి 0.25 రూపాయి వడ్డీల మీద అప్పులిచ్చేవాడు సుబ్బాయి. వసూళ్లు కొంత పంటల్లో సాధించేవాడు. 3 ఏళ్లలో చిల్లర కొట్టు పెట్టాడు సుబ్బాయి. నగలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకెళ్లిన వాళ్లు సగం మంది అప్పులు తీర్చలేక నగలు వదిలేసుకునేవారు. అప్పుల కింద కొందరి పొలాలు జప్తైపోగా పుణుకుల సుబ్బాయి ఇప్పుడు 40 ఎకరాలకి 3 భవంతులకి అధిపతి, లక్షల మీద వడ్డీ వ్యాపారం. ఇప్పుడతన్ని ఎవరూ సుబ్బాయి అనరు. వాళ్ల కులం వాళ్లు సుబ్బయ్య అంటే మిగతావారు సుబ్బారావు గారంటారు. మనవలు మనవరాళ్లతో ఘనంగా బతుకుతున్న సుబ్బాయి ఎవర్నీ నమ్మడు. తెల్లవారుజామునే లేచి తలుపులేసుకుని రహస్యంగా 1 గంటసేపు ప్రార్థన చేస్తాడు. నా ప్రార్థనే నా లక్ష్మి అంటాడందరితో. పట్నం కాలేజీలో చదువుకుంటున్న సుబ్బాయి మనవడు తండ్రి తాతలు పెట్టిన బుచ్చయ్య అనే పేరును హేమంత్ కుమార్గా మార్చుకుని సెలవులకి ఇంటికొచ్చాడు. తాతగారి ప్రార్థనా రహస్యం లక్ష్మీ కీలకం కనుక్కుందామని కాపేసి ఓ రోజు తలుపు సందుల్లోంచి బైనాక్యులర్స్ పెట్టి చూశాడు. లక్ష్మి రహస్యం తెలిసిపోయింది. సుబ్బారావు గారు అలనాడు పుణుకుల పుట్ట మీద ఆడించిన మాసికల పాత గుడ్డల్ని పూజిస్తున్నారు.
1: ఇప్పటిదాకా కథనం కార్యక్రమంలో సత్యం శంకరమంచి వారి అమరావతి కథలు సంపుటి నుండి బంగారు దొంగ, పుణుకుల బుట్టలో లచ్చితల్లి కథలు విన్నారు. చదివి వినిపించినది వేమూరి సాధన. రేపు పొద్దుగల 8:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి ఆ గుర్తులు ఇంకా ఉన్నాయి. కథ ఏంటారు, రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు, అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీ డిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: సింగిడి తీర్ల తీర్ల పాటలతో అరళిస్తూ తీర్ల తీర్ల పాటలతో అలరిస్తూ మీ మనసుకు నచ్చిన పాటల్ని వినిపిస్తూ మిమ్మల్ని పలకరించే సరదా మాటలు మనసుకు నచ్చిన పాటల సందడి సింగిడి సినీ గీతాల హరివిలో మీరు మీకు నచ్చిన పాటను కోరచ్చు. మా నంబర్లకు ఫోన్ చేసి మరి ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేసేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. మరి ఒట్టి పాటను కోరడే కాకుండా మంచి జ్ఞాపకాలని మీ అనుభవాల్ని, మీరు ఎటైనా వెళ్ళిన చోటు మీకు బాగా నచ్చితే ఆ చోటు గురించి కూడా మాతో సరదాగా ముచ్చటపెట్టి మీకు నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 23008 మరో నంబర్ 295081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరండి.
1: కల్లో కి దిల్లో కి లవ్ మే లై వచ్చేసావే పిల్లో నా ఫుల్లో.
0: మీరు వింటున్న ఈ పాట మస్కా చిత్రం కోసం చక్రి గానం చేశారు.

తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు డిందా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మరి సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 2950081. చాలా మందికి చాలా పాటలు నచ్చుతాయి. పాట వింటుంటే అలా మనకు సమయమే తెలియదు, పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం, మనకు తెలియకుండానే పాటలు కూడా పాడేస్తాం కదా. కానీ అన్ని పాటలు వింటే మంచిగా అనిపిస్తుంది, కానీ మరింత మన హార్ట్ బీట్ని వేగం పెంచేసే పాట అంటే మనకి చాలా నచ్చిన పాట అని అర్థం. మరి మీకు అలా మీ హార్ట్ బీట్ని పెంచే పాట ఏదైనా నచ్చి ఉంటుంది కదా ఖచ్చితంగా. మరి అలా మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే నాకు చెప్పి, ఎందుకు నచ్చిందో ఆ విషయాన్ని కూడా చెప్పి నచ్చిన పాట కొరచ్చు. మరి మీ హార్ట్ బీట్ని పెంచేసిన ఆ పాటని నాతో పంచుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ నెంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరేండ్రీ. మీరు ఫోన్ చేసిన ఫోన్ నంబర్ 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 2950081. ఈ నెంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట, మీ మనసుని దోచిన ఆ పాటని అందరికీ వినిపించేయండి.

0: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? రేష్మ, అనంతపూర్ నుంచి. అనంతపూర్ అంటే ఆనందంగా ఉంటుందా మరి? రేష్మ గారు మొదటిసారా కాల్ చేయడం? ఎట్లా అనిపిస్తున్నారు మరి మీకు? చెప్పండి, రోజు రేడియో వింటుంటారా?
1: అవును, వింటుంటాం.
0: ఏం చేస్తారు? చెన్నకి వెళ్తారు. ఇయ్యాలి వెళ్ళలేదు మరి?
1: లేదు మేడం.
0: ఇంకా కైకి లేని షురు కాలేదు కదా, పత్తి ఏడు షురు అయితే పనులు ఉంటాయి.
1: అవును.
0: మరి ఏ పాట వినాలనుకుంటున్నారు? ఇయ్యాల
1: వసంతం సినిమా నుంచి.
0: ఏ పాట?
1: అమ్మో అమ్మాయినా.
0: ఎందుకు మరి ఆ పాట అంటే ఇష్టం మీకు?
1: మేడం, ఆ పాట సినిమా అంటే ఇష్టం.
0: ఎన్నిసార్లు చూసినారు ఆ సినిమాని? మీ మాటల్లో ఆ సినిమా పేరు అనగానే ఎంత సంతోషపడుతున్నారో తెలిసిపోతుంది. ఓకే అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ఇలానే ఫోన్ చేస్తుండండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింటా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు సరదాగా ముచ్చటపెట్టి. మరి ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరం ద్వారా కూడా శ్రోతలు పాటల్ని కోరుతున్నారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. అలా ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న ఉత్తరాలని పొద్దుగల సింగిడి సినీ గీతాల కార్యక్రమంలో సాయంత్రం 5 గంటగా మాట చెప్పుండ్రి పాట ఇండ్రిలా రాత్రి హుషారు కార్యక్రమంలో చదివి వినిపించి వాళ్లకు నచ్చిన పాట వినిపిస్తున్నాం. మరి ఇలా ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్. మా కోసం ఆయుధం చిత్రం నుంచి మేఘాల ఈవేళ అనే పాటను వినిపించండి అంటూ పంపించారు. మరి శ్రోతలు మీరు కూడా ఇలా ఉత్తరం ద్వారా పాటను కోరచ్చు. అందుకు మీరు ఉత్తరాన్ని పంపించాల్సిన మా చిరునామా కేఎఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. చిరునామా మరోసారి చెప్తున్నాను కేఎఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. ఇప్పుడైతే వీరి కోరిక మేరకు ఈ పాట

0: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
1: హలో, నమస్తే. శుభోదయం మేడం.
0: నమస్తే అండి, శుభోదయం. ఏం చేస్తుంటారు, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ పాషా మేడం.
0: మస్తాన్ పాషా గారు,
1: నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను. సంగీత పరంగా తబలా, డోలకులు, డప్పులు అవి తయారు చేస్తాను మేడం.
0: మరి మంచిగా వాయించడం వచ్చా మీకు?
1: పర్లేదు మేడం, ఒక రకంగా వాయిస్తాను. తబలాలో అయితే తయారు చేయడం మెయిన్ వర్క్. అలాగా
0: అంటే అది అది తయారు చేసిన తర్వాత కొంచెం సేపు దాన్ని అట్లా వాయిస్తారు అనుకుంటా కదా?
1: వాయిస్తాం.
0: అది సరిగ్గా రిధం వస్తుందా లేదా
1: కదా?
0: అవునవును.
1: చెక్ చేసేదానికి మేడం, జనాలకి చిన్న మెసేజ్ మేడం.
0: చెప్పండి.
1: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్లు వచ్చిన తర్వాత ప్రేమాభిమానాలు తక్కువైనాయి.
0: అవును.
1: మనం అలాగా కాకుండా దాంట్లో మంచిగా చదువుకునే దానికి గూగుల్లో సెర్చ్ చేసుకుని పిల్లకాయలు నేర్చుకోవాలి.
0: అవును.
1: దాని తర్వాత ఉత్తరాలు రాయాలంటే కష్టం అయిపోతుంది. అది వాయిస్ మెసేజ్ గానీ మామూలుగా టైప్ చేసి పంపించడం గానీ అలా చేసుకోవాలి. అంతేగాని బంధువులు వచ్చినప్పుడు ఫోన్ కాసేపు పక్కన పెట్టి బంధువులతో టైం స్పెండ్ చేయాలి.
0: అంతే.
1: అలాగా కానీ మేడం, దానికోసం మనం డబ్బు మనకు అవసరం, అంతేగాని డబ్బుకు లోకం దాసోహం అయినట్టు ఉండకూడదు.
0: అవును.
1: డబ్బు మనిషి సంపాదించింది, డబ్బు మనిషి అదుపులో ఉండాలి, కానీ మనిషి డబ్బు అదుపులో ఉండకూడదు మేడం.
0: వాస్తవం అండి.
1: అంతే మేడం, జనాలు అర్థం చేసుకుని ఒక రవ్వ
0: చాలా మంచి సందేశం చెప్పిండ్రు. ఇప్పుడు నడుస్తున్న కాలంలో ఇవే జరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే అంటే ఇప్పుడు ఫోన్ వచ్చింది కాబట్టి టక్కన మాట్లాడాలంటే మాట్లాడేయగలుగుతున్నాం, అది మన అదృష్టం అనుకోవాలి. అంటే ఎవరితోనైనా చాలా రోజుల పాటు మాట్లాడకపోయే వాళ్ళం. అంటే పాత కాలంలో ఏమి అందుబాటులో లేనప్పుడు మనకు తెలిసిన వాళ్ళు, అంటే మన ఊరు నుంచి ఎవరైనా మన తెలిసిన వాళ్ళ ఊరికి వెళ్తే, అంటే మన వాళ్ళు ఎవరైనా ఆ ఊర్లో ఉంటే కబురు పంపించే వాళ్ళు వెళ్లే వాళ్ళతో, ఎంత సంతోషపడే వాళ్ళు, అరే మా ఊరు నుంచి పలానా వాళ్ళు వచ్చిర్రు అని వాళ్ళకి ఎంత మర్యాదలు చేసేవాళ్ళు కదా. మళ్ళా ఉత్తరాలు కూడా, అంటే ఇప్పటి వాట్సాప్ మెసేజ్లు ఫోన్ అట్లా ఫార్మేట్ అయితే పాడైపోతే పోతాయి, కానీ రాసుకున్న ఉత్తరాలు మాత్రం ఎన్ని ఏళ్ళైనా కూడా ఉంటాయి, మనం దాచుకుంటే కదా.
1: అవును మేడం, ఈ రోజుల్లో చాలా బాగుండింది. ఈ రోజుల్లో కూడా మనం చేసుకుంటే వస్తుంది మేడం.
0: అంతే అంతే. అవును, సాంకేతికత అనేది మనం ఎదగడానికి దాన్ని మనం వాడుకున్న విధంగా ఉంటది. అందుకనే మంచిగా వాడుకొని మంచిగా ఎదగాలి అంటారు శాస్త్రవేత్తలు అందరూ పెద్దవాళ్ళు.
1: అవును మేడం, వాళ్ళు తయారు చేసి
0: మంచి ముచ్చట చెప్పిండ్రు. నిజంగా చక్కటి ముచ్చట. నిజంగానే పైస మోజులు పడి టైం ని వృధా చేసుకుంటున్నామా అంటే కాదు, టైం ని వినియోగించుకొని కూడా మనకంటూ సమయం ఇయ్యాలా, మన వాళ్ళకంటూ సమయం ఇయ్యాలా. మంచి ముచ్చట. మరి ఇలా ఏ మాట వినాలనుకుంటున్నారు?
1: నువ్వు వస్తావని సినిమాలో నుంచి, రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే, ఆ పాట మేడం.
0: మంచి పాట అండి.
1: మా ఫ్రెండ్స్ అందరి కోసం, వింటున్న శ్రోతలందరి కోసం, ముఖ్యంగా హైదరాబాద్ అదే ఆదిలాబాద్ సింగిడి సినీ గీతాలు వాళ్ళ కోసం.
0: తప్పకుండా అండి. మీరు మొదటిసారి కాల్ చేయడం కాదు, నేను ఇంతకు ముందు మాట్లాడినట్టున్నా, కానీ
1: నేను ఇంత ముందు సార్తో కూడా మాట్లాడున్నా, నాకు సార్తో కుదరటం లేదు. సార్ వింటున్నారో లేదో?
0: తప్పకుండా వింటారండి, తప్పకుండా వింటూ ఉంటారు. మరి ఇంత సంతోషం ఉంది ఎందుకు?
1: నాకు ఆదిలాబాద్ అంటే నేను అక్కడ ప్రత్యేకమైన సంతోషం వస్తుంది మేడం. నాకు నాకు సార్తో కూడా చాలా మంచి అనుబంధం ఉంది మేడం, రెండు సార్లు సార్తో మాట్లాడాను.
0: ఇలానే అనుబంధాన్ని కొనసాగిద్దాం. మరి మీరు అడిగిన పాట వస్తుంది. ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు. ఇలానే ఫోన్ చేస్తుండండి, మీరు అడిగిన పాట వినేసేయండి.
1: ధన్యవాదాలు.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువులో నడువులో కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఇది 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
4: హలో, నమస్కారం.
3: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
4: నిర్మల్ జిల్లా కుటుంబం.
3: రమేష్ గారు, బాగా రోజులకు కాల్ చేశారు కదా.
4: అవును మేడం, ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు, వాళ్ళకి చెప్తూనే ఉన్నాము. అన్ని ఆకాశవాణి గ్రేట్ మేడం, ఎందుకంటే శ్రోతలకు కొంచెం వెయిట్ చేయండి అని సంబంధించి వాళ్ళ కాలం గురించి మనం మాట్లాడితే వాళ్ళు సంతోషంగా వాళ్ళు పాడబోతుంది,
3: అంతే కదా. మరి అందరినీ సంతృప్తి పరచాలి.
4: మన హైదరాబాద్ స్టేషన్లో అంటే కార్యక్రమాలు కూడా అనేక కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి మేడం, మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు బాగుంది మేడం.
3: రోజు రేడియో వింటూ ఉంటారా అండి?
4: ఏంటి మేడం,
3: రోజు రేడియో వింటూ ఉంటారా?
4: అంటే మనకు మూడు ఆ కార్యక్రమాలు ఉన్నాయి కదా,
3: అన్నట్టు
4: ఒక టెన్షన్ ఏం లేదు మేడం.
3: ఏం చేస్తుంటారు మీరు?
4: నేను టీచర్ సెంటర్ లో వర్క్ చేస్తుంటే మాట్లాడగలుగుతున్నా.
3: ఓకే అండి, మరి ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
4: ఇవాళ సోమవారం కదా, మనసులో మాట సినిమా నుంచి ఈశ్వరా దేవుడు పాట కావాలా.
3: ఓకే అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, ఇలానే ఫోన్ చేస్తుండండి, మీరు అడిగిన పాట వినేద్దాం. మరి ధన్యవాదాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
2: శుభోదయం. గుడ్ మార్నింగ్ మేడం.
1: నమస్తే అండి, శుభోదయం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
2: నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ గ్రామం నుండి మాడాబాయి సత్యనారాయణ మేడం.
1: సత్యనారాయణ గారు ఏం చేస్తుంటారు?
2: మేము చేపలు పడుతుంటాం మేడం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్.
1: మరి ఈ రోజు వేటకి వెళ్ళలేదా?
2: వేటకు వెళ్ళి బయటకు వచ్చిన మేడం, బయటకు వచ్చే మీకు కాల్
1: చేస్తున్నాం.
2: మబ్బుని వెళ్ళిపోతాం మేడం, 4:30 అట్లా.
1: అబ్బో, చీకటి చీకటి ఉంటది కదా, భయమే కదా.
2: మాకు అలవాటు అయిపోయింది మేడం.
1: చెప్పండి, మరి రోజు రేడియో వింటుంటారా?
2: వింటున్నా మేడం.
1: మరి ఇలా ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: జస్టిస్ చౌదర్ సినిమా నుండి మేడం. నీ తొలి చూపుతోనే ప్రేమకు పెళ్లికి వంచన చెక్కిన శుభలేఖలే చూకోనా. ఈ పాట మేడం.
1: అబ్బా, ఎంత చక్కగా పాట పాడి మరి పాట కావాలని అన్నారు, మంచిగా వాడినరు. మీ చుట్టూ వాళ్ళందరూ జరంత పాట వాడంటారు, అచ్చు బోర్ అనిపించినప్పుడు కదా.
2: అవును మేడం.
1: ఇలానే పాడుతూ ఉండండి, మాకు పాటలు అడుగుతూ మాకు వినిపిస్తుండీ. ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు.
2: మరి మన రేడియో శ్రోత నిర్మల్ కుబీర్ కుబీర్ జిల్లా నుండి రమేష్ కు ఈ పాట మరి వింటున్న అందరికి
1: ఇందాక కాల్ చేశారు రమేష్ గారు, తప్పకుండా వింటున్నారు అనుకుంటా తను. ఓకే అండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవి

0: వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. మాట్లాడతాం. హలో.
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: నమస్తే అండి. ఏం పేరు, ఎటు నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపోలని మాట్లాడుతున్నా మేడం. బాగున్నారా మేడం?
1: మంచి ఉన్నాం పోలయ్య గారు, మీరు బాగున్నారా?
2: బాగున్నాం మేడం. ఈ రోజు మేడం మన హిందీ సింగర్ మన లతా మంగేశ్వర్ గారి జయంతి సందర్భంగా మాకు ఘనంగా నివ్వాలి. అలాగే ఈరోజు మన కవి గుర్రం జాసువా గారి జయంతి ఉంది, ఆయన కూడా నివ్వాలి. అలాగే ఈరోజు మన స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ గారి జయంతి ఉంది మేడం, ఆయన కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు మేము అనుబంధం మూవీ నుంచి అక్కిన నాగేశ్వరరావు గారిది ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి
1: పాట వచ్చేసి చాలా చక్కటి పాట.
2: మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ వస్తుంటాయి మేడం, అందువల్ల అడిగాను మేడం.
1: మరి మీ చిన్ననాటి జ్ఞాపకం ఏదన్నా ఒకటి చెప్తారా?
2: మా చిన్ననాటి జ్ఞాపకం అంటే మేడం ఫ్రెండ్స్ తో ఎక్కువ శాతం నేను మమేకమై ఉంటాను. మా ఫ్రెండ్స్ వచ్చేసి నాకు అనేక విధాలుగా సహకరిస్తూ మా ఫ్యూర్ ఫ్యామిలీ, ఒకళ్ళు పెనులు ఇస్తారు, ఒకళ్ళు పుస్తకాలు ఇస్తారు, ఒకళ్ళు ఇచ్చిస్తారు. అలా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ ఆదుకున్నారు మేడం మా ఫ్యూర్ ఫ్యామిలీ వల్ల. అది మా నాకు జీవితానికి జ్ఞాపకం ఉంటుంది మేడం. ఆ విధంగా
1: దోస్తానా? ఇప్పటికి మరి వాళ్ళు కలుస్తూ ఉంటారా అండి?
2: ఇప్పుడు లేరు మేడం, వాళ్ళు గుంటూరు జిల్లాలో ఎక్కడ ఉన్నారు, మేము నంద్యాల జిల్లాలో ఉన్నాము. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు మేడం.
1: ఓకే ఓకే. కానీ వాళ్ళు చేసిన సహాయం, వాళ్ళతో మీరు కలిసి తిరిగిన జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంటాయి. నిజమే నిజమే. ఓకే అండి, మంచి ముచ్చట చెప్పిండ్రు. మీరు అడిగిన పాట వినిపించేస్తున్నా, వినేసండి. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
2: బాయ్ మేడం.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. రే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: జ్ఞాపకవద్రా, కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడవగాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

0: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
4: హలో,
3: నమస్తే అండి.
4: నమస్తే మేడం.
3: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
4: శ్రీకాంత్.
3: శ్రీకాంత్, ఏం చేస్తుంటారు శ్రీకాంత్ గారు? మొదటిసారా కాల్ మాట్లాడడం?
4: అవును మేడం.
3: ఇబ్బంది పడుతున్నట్టున్నారు మీరు?
4: అవును సార్.
3: ఎందుకు? సంతోషంగా ఉండండి, ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తే మీకు ఇయ్యగలిసింది అనుకుంటా నాకు తెలిసి.
4: అవును మేడం.
3: మరి మాట్లాడేయండి, మీరు ఇన్ని రోజుల నుంచి మాట్లాడాలనుకుంటున్న మాటల్ని. తప్పకుండా. మరి ఇయ్యలు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, తప్పకుండా. ఇలానే ఫోన్ చేస్తుండండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు.
4: థ్యాంక్ యూ మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. తన మధురమైన గొంతుతో అందరినీ మైమర్పించజేసిన గాయకురాలు లతా మంగేష్కర్ జయంతి ఇలా. హిందీ సినిమా రంగాన్నే నేపథ్య గాయనిగా ఉన్న నాటి లతా మంగేష్కర్ 1942 తన కళా ప్రయాణం ప్రారంభమైంది. తన మొదటి హిట్ పాట మహల్ సినిమాలోని ఆయేగా ఆయేగా ఆయేగా ఆనేవాలా. నేటికి ఈ పాట సచేతనంగా ఉంది. లతా మంగేష్కర్ 980 సినిమాలను తన గానంతో అలంకరించారు. దాదాపు 20 భాషల్లో 50,000 పైగా పాటలు పాడారు. భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారమిచ్చి సత్కరించింది. హిందీ సినిమా పాటల గాయని అంటే మొదట ఆమె పేరే గుర్తుకొస్తుంది అందరికి. హిందీ పాటలపై, హిందీ సినిమా జగత్తుపై ఆమె వేసిన ముద్ర అలాంటిది. మరి ఆమె పాడిన ఏ మేరే వతన్ కే లోగో జర ఆంఖ్ మే భర్ లో పాని అనే ఈ పాటని వింటుంటే అందరికీ నిజంగా చేతులపై అలా రోమాలు నిలబడిపోతాయి కదా. మరి భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదాప్ సాహెబ్ పాల్కే అవార్డ్, ఇలా భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలను అందుకున్న అరుదైన గాయకురాలు లతా మంగేష్కర్. తెలుగులోనూ తను పాటలను పాడారు. మరి తను పాడిన ప్రతి పాట అందరినీ అలా మైమరిపించేస్తుంది. మరి తన జయంతి సందర్భంగా తను తెలుగులో పాడిన ఆఖరి పోరాటం చిత్రంలోని తెల్ల చీరకు తకదిమి తపనలు అనే పాట విందాం ఆమె యాదిలో.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

இது அந்தனி அலரிஞ்சி ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நீண்ட. మీరు వెంటనే ఈ పాట ఇట్లు అర్జున చిత్రం కోసం అనిరుద్ధ్ గానం చేశారు.

ఇది ఎల్డి సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మరిన్ని మీకు నచ్చిన పాటల్ని సాయంత్రం 5 గంటలకు మాట చెప్పున పాటేంద్రుల రాత్రి హుషారు కార్యక్రమంలో కోరచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలకు కావస్తుంది. ఇంకొంచెంసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

1907లో ఇదే రోజున ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ లోని లయల్పూర్ జిల్లా బంగా గ్రామంలో భగత్ సింగ్ జన్మించారు. విప్లవకారుల కుటుంబంలో జన్మించిన భగత్ సింగ్ 7 తోబుట్టువులలో 2వ వారు. ఆయన్ని ప్రేమగా భగన్వాలా అని పిలిచేవారు. రాజ్గురు సుఖదేవులతో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా ఆయన తన పేరుకు సాధకత చేకూర్చారు. పర్యాటక రంగం కోసం ఒక జాతీయ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాన్ని నిర్మించేందుకు కేంద్రం ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది వినియోగదారులకు ఒక ఉమ్మడి డిజిటల్ వేదికపై విస్తృత శ్రేణి ఉత్పత్తులు సేవలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న భారత మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు రాష్టవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈసీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. బ్యాంకుల 3 రోజుల దేశవ్యాప్త సమ్మె వాయిదా పడింది. దీంతో ఈ రోజు నుంచి యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి. నిన్న రాత్రి ఇండియన్ బ్యాంకుల అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు యుఎఫ్బియు ప్రకటించింది. భారత్ తన నిరంతర మానవతా సహాయంలో భాగంగా కాబూల్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి ప్రాణరక్షక మందులు, వైద్య సామాగ్రిని పంపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు అందిస్తున్న మానవతా సహాయంలో ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఉందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం 3:11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు దేశం షహీదే ఆజం భగత్ సింగ్ 119వ జయంతిని జరుపుకుంటోంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా బాణా చిత్రం నుంచి కార్తీక్ ఆలపించిన పాట, సిరివెన్నెల సాహిత్యానికి కమలాకర్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ రోజీ. దసరా చిత్రం నుండి రామ్ మిర్యాల డి పాడిన పాట వింటారు. కాసల శ్యామ్స్, సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం.

0: పుదుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసీ, ఎల్ఐసీ సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసీ, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా ఆడిన ఆట అష్టాచెమ్మ. ఇప్పుడు అష్టాచెమ్మ మూవీ నుంచి శ్రీకృష్ణ పాడిన పాట వింటారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట ఆరెంజ్ మూవీ నుంచి సాహిల్ హదా అంజన్మై పాడిన పాట వనమాలి సాహిత్యానికి హారిస్ జయరాజ్ సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు 6 చిత్రం నుంచి టిప్పు సుమంగళి పాడిన పాట వింటారు. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: హిట్స్ లో తర్వాతి పాట గబ్బర్ సింగ్ మూవీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వడ్డేపల్లి శ్రీనివాస్ పాడిన పాట. సాహిత్యం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండి.

మే ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు రేసుగురం చిత్రం నుంచి సింహ దివ్య గంగా పాడిన పాట వింటారు. వారి కుప్పల యాదగిరి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట ద వారియర్ చిత్రం నుంచి సింబు హరిప్రియ పాడిన పాట. శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:40 దాటి 57 సెకండ్లు. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట సిరివేనెల సాహిత్యం.

0: చరిత్ర కథల వివరణం, గాయని గాయకుల స్వర నీరాజనం. మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు ఆవార చిత్రం నుంచి హరిచరణ్ తన్వి పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా సరిలేరు నీకెవరు చిత్రం నుండి మధుప్రియ పాడిన పాట, శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి పెళ్లారు. ఈరోజు సాయంత్రం ఒక మీడియా నెట్వర్క్ ఆధ్వర్యంలో జరిగే ద కాన్క్లేవ్ 2026 కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. యోగా ధ్యానంతో అద్భుత ఫలితాలు వస్తాయని మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సంస్థ హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్తో కలిసి 5 ఏళ్ల పాటు పనిచేసేందుకు నిన్న సాయంత్రం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి దీని నిర్మాణం కోసం చేసిన రుణాన్ని కేంద్రం చెల్లించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆమోదించి ఏపీ జలదోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు. నిన్న సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో సాగునీటి ప్రాజెక్టులు బీసీ హక్కుల సాధనపై చర్చించారు. దుబాయ్లో సేవా స్పూర్తి సామాజిక భాగస్వామ్యం జాతీయ నిబద్దతను ప్రోత్సహించేందుకు భారత కాన్సులేట్ సేవా పక్షోత్సవంలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నిన్న నిర్వహించిన వికసిత్ భారత్ రన్ 2026లో భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఫిట్నెస్ రన్ను భారత కాన్సులేట్ జనరల్ ఇండియన్ పీపుల్స్ ఫోరం సహకారంతో ప్రతిష్టాత్మకమైన దుబాయ్ ఫ్రేమ్ సమీపంలో నిర్వహించారు. ములుగు జిల్లా మేడారంలో 2 ఏళ్లకోసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మ చిన్న జాతర తేదీలను పూజారులు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు జాతర జరుగుతుందని తెలిపారు. 17వ తేదీన మండమెలిగే పూజల ప్రారంభం, 18న మండమెలిగే పండగ పూజల కొనసాగింపు, 19న భక్తుల మొక్కుల చెల్లింపు, 20న మండమెలిగే ముగింపు కార్యక్రమాలుంటాయి. ఆసియా క్రీడలు 2026లో పురుషుల సింగిల్స్ స్క్వాష్, మహిళల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అభయ్ సింగ్, అనహత్ సింగ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ విజయం అభయ్ సింగ్ ఏళ్ల తరబడి కృషి, నైపుణ్యం, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యుత్తమ క్రీడాకారులతో పోటీ పడుతూ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన అనహత్ సింగ్ను కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు. ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. దీంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్ కు చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అశోక్. ఈరోజు మండే స్పెషల్ వెండితెర ఆజాన్ బాహులు, రౌద్ర నటనకు నగీశలద్దిన తాండ్ర పాపారాయలు, రెండో తరం హీరోల సింహస్వప్నం, మాస్ హీరోలను తన సహజ గాంభీర్య వర్చస్సుతో మనసు దోచిన ఖైదీ రుద్రయ్య, భక్తి రససంద్రంలో అమోఘమైన పాత్రలకు జీవం పోసిన భక్త కన్నప్ప, చిలకా గోరింకల తన సినీ ప్రయాణంలో మరపురాని చిత్రాలతో మెప్పించిన సుప్రభాత రాజసం, రెబల్ స్టార్గా స్వర్ణాక్షరాలతో సుప్రస్థానాన్ని లెక్కించుకున్న మేటి నటులు మన హీరో కృష్ణరాజు, ఈరోజు గుర్తుకోసనే కార్యక్రమంలో ఆయన నటించి అఖండ విజయం సాధించిన అపురూప చిత్రాల నుంచి మధుర గీతాలను విని ఆస్వాదిద్దాం.

ఒకవైపు వెండితెర వెలుపలుగా విరాజిల్లుతున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత కృష్ణ శోభన్ బాబులు ఓ వెలుగు వెలుగుతున్నారు. అయినప్పటికీ నటనే అద్భుతంగా, నటనే అదృష్టంగా భావించి హీరోగా తన ముద్ర వేసుకున్నారు విలక్షణ మేనరిజంతో కృష్ణంరాజు. ముఖ్యంగా దర్శకులు బాబుతో కలిసి భక్త కన్నప్ప తర్వాత మరి మాస్ హీరోగా దర్శకులు కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో పేరు తెచ్చుకున్నారు. వీరి కాంబోలో వచ్చినటువంటి మొదటి సినిమా అమరదీపం. కృష్ణంరాజు ఉత్తమ నటనకు గాను బెస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. అలాగే నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కృష్ణంరాజు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారుల జోడీలో వచ్చినటువంటి ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించి అదిరిపోయే వసూళ్లను రాబట్టింది.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటనే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు మండే స్పెషల్. హీరో కృష్ణన్ రాజు నటించినటువంటి అద్భుతమైనటువంటి అఖండం విజయం సాధించిన సినిమాల నుంచి ఆనిముత్యాలు లాంటి పాటలు, ఆ సినిమాలకు సంబంధించిన వివరాలు మనం తెలుసుకుంటున్నాం. హీరో కృష్ణంరాజు కెరీర్లో మాస్ హెల్మెట్స్తో స్థాయిని మరో లెవెల్లో చూపించిన సినిమా కటకటాల రుద్రయ్య. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు తనలోని నట విశ్వరూపాన్ని వెలికితీశారు. వాణిజ్యపరంగా ఈ మూవీ అఖండ విజయం సాధించింది. సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు, కృష్ణంరాజు యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. పాటలన్నీ కూడా ఆనిముత్యాలే. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాక మళ్లీ మళ్లీ రావాలి వీరి కాంబోలో ఒక సినిమా అనేంతగా విజయం సాధించడం గొప్ప విషయం.

190 సినిమాలకు పైగా నటించిన హీరో కృష్ణంరాజు గంభీరమైన పాత్రలకు పెట్టింది పేరు. రౌద్రమైన సన్నివేశాలను చూడాలంటే వెండితెర చాలదంటే అతిశోక్తి కాదు. బొబ్బిలి బ్రహ్మలలో ఆయన నటన నభూతూ నభవిష్యత్. అలాగే పల్నాటి పౌరుషం, తాండ్ర పాపారాయుడు, బెబ్బులి, పులిబెబ్బులి, బొబ్బిలి బ్రహ్మణ, ఇలా చాలా సినిమాలు. ముఖ్యంగా బొబ్బిలి బ్రహ్మణ సినిమాలోని అసాధారణ నటనకు గాను 1984లో నంది అవార్డు అందుకున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో హీరో కృష్ణమరాజు జీవిత విశేషాలు, సినీ విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల నుంచి ఆనుముత్యం లాంటి పాటలు వింటున్నాం. తనకు వచ్చిన అవకాశాలు, సాధించిన భారీ విజయాలు, వేసిన పాత్రలతో ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న వండర్ఫుల్ క్రేజీతో రెబల్ స్టార్ గా ముద్ర వేసుకున్న కృష్ణమరాజు అగ్ర హీరోలకు ధీటుగా అప్పటి సమయంలో భారీగా విజయం సాధించినటువంటి చిత్రాలతో దూసుకెళ్లారు. 1982లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సంచలనమైనటువంటి సినిమా త్రిశూలం, ఇందులో కృష్ణమరాజు పాత్ర అందరి హృదయాలను కొల్లగొట్టింది. పాటలు, సినిమా భారీ విజయంతో పాటు కలెక్షన్ల సునామిని క్రియేట్ చేసింది. ఆయన కెరియర్లో ది బెస్ట్ ఫిలిమ్స్ లో ఒక మూవీగా ఇది రికార్డు క్రియేట్ చేయడం గొప్ప విషయం.

స్వరం నిలువెత్తు రూపంతో అంతకు మించి ఎవరికీ సాధ్యం కాని భిన్నమైన మాస్ యాక్షన్తో అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం

కృష్ణంరాజుల యాక్షన్ విభిన్న పాత్రల్లో జీవించి పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి నటులు మళ్లీ పుట్టరేబో కాబోలు అని అనిపించేంతగా ఆయన సినిమాల్లో ఆయన పాత్రలకు న్యాయం చేశారు. న్యాయం చేయడం కాదు, జీవించారు. అలాంటి నటులు ఈ ఇండస్ట్రీలో మళ్లీ రాకపోవచ్చేమో అని అనిపిస్తుంది. ఇంతటి చరిత్ర, ఇంతటి ఘనమైన కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, వాళ్లు చేసినటువంటి సాహసాలు మళ్లీ ఏ నటులు చేయరేమో అని అనిపిస్తుంది. టాలీవుడ్ లో అంత అద్భుతమైనటువంటి, అంత అదృష్టమైనటువంటి నటులు మనకు దొరికారు.

పౌరాణిక చారిత్రాత్మక చిత్రాలకు ఒక ప్రత్యేకమైన ఒక విశేషమైన గుర్తింపుతో పేరు సంపాదించుకున్నారు. సాంఘిక చిత్రాలతో ఓ మెరుపు మెరిశారు. అలాగా చారిత్రక చిత్రాలతోనూ అరుదైన ఘనతను సాధించిన హీరో కృష్ణంరాజు ఆయా పాత్రల్లో ఒదిగిపోయి ప్రాణప్రతిష్ఠ చేశారు. తాండ్ర పాపారాయుడు సినిమాలోని కృష్ణంరాజు నట విశ్వరూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంత అద్భుతంగా నటించారు, ఇంకొకళ్ళు చేయలేనంతగా. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొట్టాయి. మరి ఆ మూవీలోని ఉత్తమ నటనకు గాను కృష్ణంరాజుకు నంది అవార్డు వచ్చింది.

ఇతర నిర్మాణ సంస్థలు గొప్ప అమూల్యమైన నటుడిగా శిఖర స్థానాన్ని చేరిన కృష్ణంరాజు తన సొంత నిర్మాణంలోనూ అద్భుతమైన సినిమాలను తీశారు. తన సొంత బ్యానర్లో నటించి నిర్మించిన కృష్ణవేణి, అమరదీపం, మధుర స్వప్నం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, ప్రాణ స్నేహితులు, మా ఇంటి మహారాజు, యమధర్మరాజు సినిమాలన్నీ కూడా ఇండస్ట్రీ హిట్స్గా నిలిచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. అలా కూడా ఓ రేంజ్లో కూడా సక్సెస్ అయ్యారు రెబల్ స్టార్

0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో హీరో కృష్ణమరాజు జీవిత విశేషాలు, ఆయన నటించిన సినిమాల్లోని ఆనిముత్యం లాంటి పాటలు విని మనం ఎంజాయ్ చేస్తున్నాం. పీరియాడికల్ డ్రామా, ట్రాజెడీ, ప్రేమ, కుటుంబ కథా చిత్రాల్లోనూ తన మార్క్ ఏమాత్రం తగ్గకుండా నటించి తనకు తానే సాటి అని నిరూపించిన వెండితెర వేల్పు కృష్ణంరాజు గారు హీరోగా విపరీతంగా క్రేజ్లోకి వచ్చిన కాలంలో సంవత్సరానికి 10 సినిమాలకు తగ్గకుండా వివిధ పాత్రల్లో కథ సన్నివేశాలతో నటనతో కట్టిపడేశారు. అజరామర చిత్రాలతో ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని పాత్రలు జీవించి చిరస్థాయిగా నిలిచిపోయారు. తన వారసత్వంగా ప్రభాస్, హీరో ప్రభాస్ ఎలా చరిత్రను సృష్టిస్తున్నారో అందరికీ తెలిసిందే. తన సినిమాల్లో ప్రేమ, కుటుంబ బంధాలు, చారిత్రక నేపథ్యం, సాంఘిక పౌరాణిక సందేశాలు, భావి తరాలకు స్ఫూర్తినిచ్చే సన్నివేశాలు కూడా

మేటి నటులుగా చిరస్థాయిగా నిలిచిపోయారు. అందరి గుండెల్లో నిలిచిపోయారు. నటనకే నగీషిల దిన హీరో కృష్ణంరాజు గారు.

ఇది ఇవాల్టి గుర్తుకొస్తునే కార్యక్రమంలో హీరో కృష్ణంరాజు జీవిత విశేషాలు సినీ పాటలు విని ఎంజాయ్ చేశారు కదా. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్ నమస్తే. మీరింతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు.

సుస్వాగతం. ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులతో కరిగిపోయే ఈ చోటనే భూమిలీలు ముద్రికలంతరించే ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగల కలిసిపోయే ఈ చోటనే టి పేరిని కంగున్న చిత్రలేఖకుని కుంచియని నశించే ఇది పిశాచులలో నిటలేక్షనుండు గజ్జగదిలించే యాడు రంగస్థలంబో ఇది మరణదూత తీక్షణ దృష్టలలయ నవని పాలించి భస్మ సింహాసనంబో అంటూ జీవిత పరమార్థాన్ని చెబుతూ సంఘంలోని మలినాన్ని కలంతో కడిగేశారు. కురుకుమారులు సభలు కరుణ జరిగిన అవమానమే కవితా సదస్సులో తనకు జరిగిందన్నారు. తన కవితలతో తన అక్షర పాణాలతో సమాజాన్ని సమాజంలోని నాయకులను యావత్ ప్రపంచాన్ని కదిలించిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు ఈరోజు ఆ మహాకవీంద్రుని జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని మాటలు. మార్పు కోసం, రేపటి భావితరాల కోసం.

మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ నేను లోకల్ చిత్రం నుంచి. నరేష్ అయ్యర్, మనీషా ఎరబత్ని పాడిన పాట విన్నారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా

రాయి అవసరము లేకుండా బ్రతకలేని మనుషులమని తెలిసినా కూడా తెలివైన లోక జ్ఞానులు వివక్షను ఎందుకు దూరం చేయలేకపోతున్నారు? నేటికీ అంతు చిక్కని ప్రశ్న. అక్కడి నుంచి అక్షర కరటం ఊపిరిపోసుకుంది. అక్కడి నుంచి కలం కథమై కథన రంగంలో కథగా మలిచి కథకుల్ని కథన రంగంలో దూకే వీరుల్ని తయారు చేసింది. అక్షర బాణాలను ఎక్కుపెట్టింది జాషువా గారి రూపంలో. సమాజాన్ని చేతినిపరిచింది. శభాష్ అనిపించుకోవటమే కాదు, భావి తరాలకు సభ్య సమాజం ఎలా ఉండాలో దారి చూపించింది.

మీరు విన్న పాట మగధీర సినిమా నుంచి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయన కలం నుంచి వచ్చిన కొన్ని అక్షర తూటాలను మనం గుర్తు చేసుకుంటున్నాం. ప్రతిభకు మతం అద్దుతారా, కలానికి కులం ఆపాదిస్తారా, అక్షరానికి అడ్డుపడతారా, అదుపు చేస్తారా? సాధ్యమేనా? అందుకప్పుడు తట్టిలేపేందుకు, చైతన్య జ్వాలను రగిలించేందుకు, బండకు పట్టిన పాకురుల అంటుకున్న మూఢ విశ్వాసాలను చితాభస్మం చేసేందుకు యుగయుగాన కవుల రూపంలో అరుదుగా ఉద్భవిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు కవి కోకిల గుర్రం జాషువా గారు. కవి కలంబున గల యలంకార రచన కలదు కలదోయి శిల్పిని యులి ముఖమున కాకపోయిన బెను రాతి కంభములకు గుసుమవల్లరు లేరీతి గురిచినావు అంటారు. కవి కళానికి ఉండే అలంకార రచనాశక్తి నీ ఉలికి కూడా ఉన్నది. లేకపోతే కఠినమైన రాతి స్తంభములో పూలు లేత కొమ్మలను, పూల గుత్తులను ఎట్లా చెక్కగలిగావు అని ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రశ్నలా ఉన్నప్పటికీ జీవిత సత్యాన్ని చెప్పారు. అంత అద్భుతమైనటువంటి ఈ యుగంలో ఉద్భవించినటువంటి కవి వైతాళిక మహాకవి గుర్రం జాషువా గారు.

0: పోకరి సినిమా నుండి కార్తీక్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువ గారి జయంతి సందర్భంగా ఆయన కవిత్వంలోని కొన్ని పలుకులను గుర్తు చేసుకుంటున్నాం. అందరూ సమసమాజ స్థాపన గురించే మాట్లాడుకునేవారే కాని సమానత్వం అనేది కొందరికేనా? తినేది అన్నమేగా, పండించేవారు ఎవరైతేనేమి? కాగితం మీద రాసింది అక్షరాలే కదా, రాసింది ఎవరైతేనేమి? భావ ప్రకటన ద్వారా సమాజాన్ని, సంఘాన్ని, యావత్ మానవ సమాజాన్ని మంచివైపు ప్రభావం చూపగలిగినప్పుడు, మార్పు మంచిదైనప్పుడు వ్యక్తి ఏ వర్గం వారైతేనేమి? ఇలా ఎన్ని రకాల వివక్షలను ఎదుర్కొని మానవ సమాజంలో వేళ్లూనుకుపోయిన ఛాందస మూఢత్వాలను తన విశాల వసుదైక భావ ఆలోచనల అక్షర విన్యాసాలతో, కావ్య కిరణాలతో, రచనారణంతో, కవితా కథన రంగంతో సమూల మార్పును తీసుకొచ్చిన ఆధునిక తెలుగు వెలుగు కవి వైతాళికులు

అన్నాడు జాషువగారు. ముప్పు ఘటించి వీని కులమున్ గలిమిన్ గుబలించి దేహమున్ విప్పి ఎనర్చు నీ భరత వీరుని పాదము కందకుండాగాన్ చెప్పులుం గుట్టి జీవనం సేయుగాని నిరాకరింపలేదెప్పుడు నప్పు వడ్డది సుమి భారతావని విని సేవకున్. ఎంత మంచి పద్యం కదా. ఇతని కులాన్ని సంపదను దోచి హాని తలపెట్టి శరీరాన్ని పిప్పి చేసే ఈ భారత ప్రజల పాదాలు కందిపోకుండా చెప్పులు తయారు చేసి జీవితాన్ని గడుపుతాడే తప్ప ఎప్పుడూ ఈ పని చెయ్యనని తిరస్కరించలేదు. ఇతని సేవలకు భారత ప్రజలు బాకీపడ్డారు సుమా అని చెబుతారు. ఎంత మంచి వాక్యము, ఎంత సందేశముంది, ఎలాంటి జీవన స్థితిగతులు ఇందులో ఇమిడి ఉన్నాయి, ఎలాంటి ముందుచూపు ఉంది, ఎంత వాస్తవికత అందులో దాగి ఉంది అనేది అర్థం చేసుకోవాలి. మతాలు కులాలు ఇవన్నీ మనము ఏర్పరచుకున్నవి, కాని అక్షరం అలా కాదు కదా. అక్షరం చైతన్యపరుస్తుంది, అక్షరం దారి చూపిస్తుంది, అక్షరం ఆవిష్కరణలు చేస్తుంది, చేసే విధంగా ఉసిగొలుపుతుంది అనే సత్యాన్ని గ్రహించినప్పుడే మనం విజ్ఞులమవుతాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఇక వార్తలు వివరంగా. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమాపేశం 2026 ఏఐఐబి పెట్టుబడిదారుల చర్చలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహా చేరుకున్నారు. ఈ వార్షిక సమావేశంలో ఏఐఐబి వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు ఎజెండాపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు, విధానకర్తలు, భాగస్వాములు పాల్గొంటారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలు చేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి ప్రతిపక్ష

0: నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారు చేసిన వాదనలను ఎన్నికల సంఘం త్రోసిపుచ్చినప్పటికీ ప్రతిపక్షాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడం, వంశపారంపర్య రాజకీయాలను పెంచి పోషించడం, వ్యక్తిగత ప్రయోజనాలు పొందడమే వారి ఏకైక లక్ష్యమని, ప్రజలకు సేవ చేయడం కాదని జేపీ నడ్డా ఆరోపించారు. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ప్రతినిధి బ్రాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రత్యేక దృష్టితో భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈరోజు పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 జీవిత లక్ష్యాల సాధనలో ఆరోగ్యకరమైన జీవనం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాజిక మాధ్యమ పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రత, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య రక్షణ, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యాలు, రైతులకు, మహిళలకు అందించే ఆర్థిక సహాయం ఉన్నాయని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సదస్సు పురస్కారాల జాతీయ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. దేశ సుస్థిర అభివృద్ది కోసం కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మాండవీయ తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ తన ధైర్య సాహసాలతో స్వాతంత్ర్యోద్యమానికి కొత్త శక్తిని అందించారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ గౌరవం కోసం సర్వస్వం త్యాగం చేసిన భగత్ సింగ్ స్పూర్తి దేశంలోని యువత ధైర్య సాహసాలకు, సంకల్పానికి ప్రతీక అని ప్రధానమంత్రి కొనియాడారు. విప్లవకారుడు స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ చిన్న వయసులోనే మాతృభూమి విముక్తికై ప్రాణత్యాగం చేశారని రక్షణ మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భగత్ సింగ్ ధైర్యం, అచంచల దేశభక్తి, అంకిత భావం నేటికీ యువతకు స్పూర్తినిస్తున్నాయని అన్నారు. భగత్ సింగ్ జీవితం, త్యాగం, అమరత్వం పౌరులకు దేశ సేవ పట్ల వారి కర్తవ్యాలను గుర్తు చేస్తాయని, బలమైన, ఆత్మనిర్బర, సుసంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని బలోపేతం చేస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు. లతా మంగేష్కర్ తన గాన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని ప్రకాశింపజేశారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. తన మధురమైన స్వరంతో దేశాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. భారతీయ సంగీత ప్రపంచానికి లతా మంగేష్కర్ చేసిన అసమానమైన సేవ రాబోయే తరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భాగంగా జపాన్లోని ఐచి నగోయాలో ఈరోజు భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో భారత్ నేపాల్, శ్రీలంక జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారిణి ఈషా సింగ్ రజత పతకం సాధించింది. 38 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన మహిళల అండర్ 78 కిలోల కురాష్ ఈవెంట్లో భారత అథ్లెట్ పింకీ బల్హారా కాంస్య పతకం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్ లో దక్షిణ కొరియాకు చెందిన లిమ్ గరామ్ను 3-0 తేడాతో ఓడించి ఆమె ఈ పతకం గెలుచుకుంది. మహిళల బాక్సింగ్ ఈవెంట్లో 75 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ సుయోన్పై 5-0 తేడాతో విజయం సాధించిన భారత ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో ఉంది. 4 స్వర్ణాలు, 17 రజతాలు, 18 కాంస్యాలతో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. ఉత్తరాఖండ్, కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవులలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురతో సహా ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, బీహార్, మహారాష్ట, మరాఠ్వాడా, ఒడిశాలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరిగిన 46వ చెస్ ఒలింపియాడ్లో ప్రతిష్టాత్మక నోనా గాంబ్రిదాష్విలి ట్రోఫీని గెలుచుకున్న భారత చెస్ క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వారి అభిరుచి, పట్టుదల ఆదర్శప్రాయమని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయాలు మరెంతో మంది యువతను చెస్లో రాణించేందుకు ప్రేరేపిస్తాయని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు. పురుషుల క్రికెట్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. చైతన్యస్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు చైతన్యస్ఫూర్తి కార్యక్రమంలో నవయుగ కవి చక్రవర్తి గురం జాషువ గారి జయంతి సందర్భంగా ఆయన కలం నుంచి వచ్చిన కవితల చరిలోని కొన్ని మాటలను, ఆయన కవితా రచనలకు సంబంధించిన కొన్ని వాక్యాలను గుర్తు చేసుకుంటున్నాం. ప్రముఖంగా ఆయన రాసినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి కవిత గబిలం. గబిలం పట్ల జాలిని చూపుతూ, నరుని కష్టపెట్టి నారాయణను కొలుచు ధర్మశీలులున్న ధరణి మీద కాలు మోపలేక గబ్బిలం ఒక్కటే చరణ యుగల దివికి సాచి నడుచు అంటూ రాశారు. ఎంత సాహిత్యం, ఎంత వాస్తవం, ఎంత సత్యముంది. ఎలా జీవనశైలి మార్చుకోవాలి, పక్షులకు లేని న్యాయం మనకుంటుందా, ఈ ప్రకృతిని వెళ్ళినాడు మనం ఏమైనా చేయగలమా. అందరూ ఉంటాం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది. ఎందుకు ఈ వివక్ష అనే దానిపైన ఎక్కువ పెట్టారు, అందరిని కదిలించారు, శభాష్ అనిపించుకున్నారు. అంతేకాదు గండ పెండేరము తొలగించుకున్నారు. తన కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని భావకవిత్వం వరవడి నుంచి దృష్టిని మరల్చి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసి భంగపడ్డ చోట భళ అని, చీత్కారాలు ఎదురైన చోటనే ఘనసత్కారాలు, అవమానాలు పడ్డ చోటనే అమోఘం అద్భుతం అంటూ ఆకాశమంత ప్రశంసలు అందుకున్న కవితా విశారద కవి దిగ్గజం మన భానుదయ దీప్తి గుర్రం జాషువ గారు.

మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నాం. గురం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, కవితా విశేషాలు, సమాజంలోని వ్యక్తుల తీరుతనులను నిశితంగా పరిశోధన చేసిన జాషువా గారు ఇలా అంటారు, విశ్వమానవ సౌభ్రాతృత్వం

సందర్భంగా మరి ఆయన గురించి కొన్ని మాటలు. అలాగే ఈరోజు ఒక గొప్ప మహా పోరాట యోధుడి, అదేవిధంగా భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక గొప్ప జాతీయ నాయకుని జయంతి కూడా. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో నూనూగు మీసాల వయసులోనే దేశాలు అర్పించిన అమరవీరులు షహీద్ భగత్ సింగ్. ఆయన జీవితంలో ఎన్నో

0: అక్క
1: చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: మీరు వింటున్నారు రేడియో భారతి FM 102.8 MHz.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల ఆర్థిక సాధికారితే కుటుంబ సమాజ అభివృద్దికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం విద్య వైద్య రంగాల పురోభివృద్దికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 16,32,000 పైగా రేషన్ కార్డులు మంజూరు చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎస్సీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి ఈసీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టింది. వార్తల్లోని వివరాలు. మహిళల ఆర్థిక సాధికారితే కుటుంబ సమాజ అభివృద్దికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచామని, ఈ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 600 ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామన్నారు. బీసీ మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తామని తెలిపారు. అనంతరం మహిళా సంఘాలకు 1 కోటి రూపాయలకు పైగా విలువైన చెక్కులు అందజేశారు. ప్రభుత్వం విద్య వైద్య రంగాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. వేల్చూరు గ్రామంలో 12 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్కు 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాల భవన్ నిర్మాణ పనులకు మరో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్ల చెరువు నీటిలో చేప పిల్లలను వదిలారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 16,32,810 రేషన్ కార్డులు మంజూరు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే సన్నబియ్యం పథకం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అర్హులైన లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. సీఎస్సీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, అజారుద్దీన్, ఎంపీ చామల కిరణ్

కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అలాగే ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం కార్యాలయాల్లో 2024 సెప్టెంబర్లో ఈడీ చేసిన సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వీ బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో నాయకులు హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి పెళ్లారు. లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తర్వాత అధికారులను కలిసి లేఖ అందజేశారు. ఎమ్మెల్సీలు సెంబీపూర్ రాజు, నవీన్ రెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ ముఖ్యమంత్రి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారని, అలాగే సిరిసిల్ల రగుడు బైపాస్ రోడ్డు వద్ద ఉన్న మైదానంలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్నారని తెలిపారు. పోలీసు అధికారులు

హెలీప్యాడ్, పబ్లిక్ మీటింగ్ స్థలంలో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు పకడ్బందీగా శాఖల అధికారులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారన్న ముఖ్యమంత్రి ఆరోపణల 30న రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వస్తున్న నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు జిల్లాలో పంపిణీ వర్గంలో 204 ఎకరాలేనని తెలిపారు. ఆ భూమి ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఎవరు పేరుపై ఉందో చెప్పాలని తెలిపారు. రుజువు చేయలేకపోతే క్షమాపణ చెప్పాలని కోరారు. ఆసిఫాబాద్ జిల్లాలో భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి రాష్ట నాయకుడు కార్తీక్ పూలమాలలు వేసి నివాళులర్పించగా, బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా యువజన సంఘం జిల్లా అధ్యకులు ఆవిడపు ప్రణయ్ మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విప్లవ కార్యక్రమాలు చేస్తూ స్వాతంత్ర్యమే లక్ష్యంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు నిరసన తెలిపారు. డీసీసీ అధ్యకులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో గీతాభవన్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు

పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 30వ తేదీన కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికత, నూతన సాగు పద్దతులు, ప్రభుత్వ పథకాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలపై

వచ్చిన వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమేనని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 51 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా

సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి పంటల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో నవంబర్ నుంచి వరిధాన్యం మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక మరోసారి మహిళల ఆర్థిక సాధికారితే కుటుంబ సమాజ

కార్యక్రమంలో మీరు విన్న పాట ముఠామేస్తరి సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన డ్యూయట్ సాంగ్ అది. గీత రచన వేటి సుందరమూర్తి, సంగీతం రాజ్ కోటి. ఇప్పుడు విందాం సమరసింహారెడ్డి సినిమా కోసం ఉదిత్ నారాయణ సుజాత పాడింది. గీత రచన సిరివెల్ల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: ఎంఎం కీరవాణి స్వరకల్పనలో వేటూరి గీతమది, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం ఎస్పి పరశురాం.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు

మీరు విన్న ఆ పాట శుభలగ్నం సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. ఇప్పుడు వింటారు భారతీయుడి సినిమా కోసం హరిహరన్ హరిణి పాడింది

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15:32. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మంచి కంటెంట్, ఒక మంచి గొప్ప సక్సెస్ సాధించినటువంటి ఒక మహిళ సుబేదార్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశానికి రక్షణ కవచం, నిత్యం నిఘా కాస్తు దేహమే దేశమనే భావనతో సరిహద్దుల్లో ఉద్యోగ బాధ్యతలు ఇలా అన్నమాట. ఆర్మీ అంటేనే ధైర్య సాహసాలు, యుద్దాలు, అలా అన్ని త్యాగాలకు సిద్దమవ్వాలి. అది మేల్ ఫిమేల్ అని తేడా లేదు. పురుషులైతే ఆర్మీ ఉద్యోగాల్లో విధి నిర్వహణలో చేసే సాహసాలు సర్వసాధారణం, కానీ మహిళల విషయాల్లో కాస్త ఆలోచించాలి. ఆ రంగం ఎంచుకోవటమే ఒక పెద్ద సాహసం. ఏంటి వర్ణిస్తున్నారు అనుకుంటున్నారు కదా, ఎస్, ఒక గొప్ప మహిళామణి సాధించిన విజయం, అది కూడా అరుదైనటువంటి చరిత్ర. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం, వింటూ ఉండండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమంలో మొదటి మహిళ సుబేదార్ ప్రీతి రచక్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతిరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ షో అంటే మహిళా సాధికారత కోసం సాధించడం కోసం సొసైటీలో సక్సెస్ సాధించినటువంటి మహిళ యొక్క సక్సెస్ జర్నీని ఎప్పటికప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మొదటి మహిళా సుబేదారుగా ప్రీతి రజక్ ఒక అరుదైన రికార్డును నెలకొల్పారన్నమాట. మరి ఇంతకీ ఆమె కుటుంబ నేపథ్యం ఎలా ఉంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఒక తండ్రి ఆయన అందరిలానే ఒక షాప్ నడిపే అతను, ల్యాండరీ షాప్ అన్నమాట ఓనర్. మధ్యప్రదేశ్లోని ఇటార్సీ సమీపంలో ఉన్న నర్మదాపురంలోని వారి యొక్క నివాసం అన్నమాట. తల్లి సామాజిక సేవలు ఉండేవారు, తండ్రి ల్యాండరీ షాప్ ఓనర్ కావడంతో వారి వారి పనుల్లో ఉండేవారు అన్నమాట. అయితే ప్రీతి గారికి చిన్నతనం నుంచి క్రీడలంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. షూటింగ్ క్రీడ పట్ల ఇంకా ఎక్కువ మక్కువ ఉండేదన్నమాట. సో దాని పట్ల బాగా ఇష్టం ఉంది కాబట్టి ఆ షూటింగ్ ఫైరింగ్ బాగా నేర్చుకుని దాంట్లో శిక్షణ కూడా పొంది దాంట్లో అక్కడక్కడ మరి స్కూల్ ఏజ్లోనే అక్కడక్కడ పోటీలు జరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సాహసాలకి గురి తప్పకుండా ఆ ఫైరింగ్ చేయటం అనేది ఆమెకు బాగా అబ్బిందనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా బహుమతులు సంపాదిస్తూ ఉండేది, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పోటీలో నిలిచి పథకం తీసుకొస్తూ ఉండేదన్నమాట. అలా జాతీయ స్థాయిలో కూడా మెరిశారు, మెరిసి మరి ప్రభుత్వం దృష్టిలో పడ్డారు, తర్వాత పథకాలు సాధించారు. ఆ తర్వాత ఆ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికెట్స్ తో ఆమె ఉద్యోగం సంపాదించారు. అంటే 2022 క్రీడా కోటాలో ఈమెకి మిలిటరీలో ఉద్యోగం సంపాదించారనమాట. అలా మరి క్రీడా కోటలో మిలిటరీలో హవల్దారుగా ఉద్యోగం సంపాదించారు. అది మొదటి విజయం కింద చెప్పుకోవచ్చు. అంటే తను ఎంచుకున్నటువంటి రంగం ఎలాంటిది అంటే మిలిటరీకి సంబంధించింది, అది కూడా ఫైరింగ్ అనమాట షూటింగ్ లో. సో ఇందులో అత్యంత ప్రతిభ గల మహిళగా మరి ఈమె ప్రతిభ ఏంటనేది అక్కడ తెలిసింది కాబట్టి, ఆ క్రీడలో ఉద్యోగం వచ్చింది కాబట్టి నిజానికి ఇంకా పెద్ద ఉద్యోగం సాధించాలంటే ఆమెకు రకరకాలైనటువంటి పరికరాలు కావాలి, తర్వాత గన్స్ కావాలి. మరి అది చేయలేకపోయారు, కానీ ఉద్యోగం మాత్రం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఇవన్నీ తన చుట్టూ ఉన్నాయన్నమాట. సో ఇంకా శిక్షణ పొందడానికి, నైపుణ్యం సాధించడానికి ఆమెకు చాలా చాలా అవకాశం వచ్చింది. ఇక్కడ మలుపు తిరిగినటువంటి అంశం చెబుతాను, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్.

కందిరిగ సినిమా కోసం కార్తీక్ సుచిత్ర పాడిన పాట విన్నారు. గీత రచన రామజోగ శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ థమన్. శక్తిశీలి కార్యక్రమంలో మొదటి మహిళా సుబేదార్ ప్రీతి రజక్క సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె ధైర్య సాహసాలకు ప్రతీకలుగా ఆమెకు వచ్చినటువంటి పదవి ఉన్నతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హవల్దార్గా ఆమె ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక్కసారిగా ఆమె సుబేదార్ ర్యాంక్ క్యాడర్ కు చేరుకున్నారన్నమాట. అయితే ఈ మధ్యలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆర్మీలో చేరినప్పటి నుంచి కూడా ప్రీతి రజక్ గారు ధైర్యంతో ఏ పనికైనా ఏ సాహసానికైనా సిద్దమే అన్నట్లుగా దేశభక్తితో మరి చాలా చురుగ్గా విధుల్లో పాల్గొనేవారు.

అన్నమాట పనిచేసేవారు. అలా అందరి అధికారులతో ప్రశంసలు పొందడమే కాకుండా తన షూటింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఏదో సాధించాలనే తపన కాబట్టి అప్పట్లో మరికి తనకు ఆ కోరికలు నెరవేరలేదు కాబట్టి అలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల మరి ఆమె ఇంకో పెద్ద స్థాయికి ఎదగలేకపోయారు. కాకపోతే ఇక్కడ చేరాక మరి తన చుట్టూ అంతా ఆర్మీ కాబట్టి ఇవన్నీ పరికరాలు షూటింగ్ రైఫిల్స్ ఇవన్నీ ఉంటాయి, గన్స్ ఉంటాయి కాబట్టి శిక్షణ పొందడానికి, మెలకువలు నేర్చుకోవడానికి, తర్వాత నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి సహకారం దొరికింది, అవకాశం దొరికింది. సో ఆ గన్స్ అని పట్టుకుని ఇంకా గురి తప్పకుండా ఫైరింగ్ చేయడం ఇవన్నీ నేర్చుకున్నారనమాట. నేర్చుకుని ఆర్మీ తరపున ఏషియన్స్ గేమ్స్ లో ప్రపంచ వ్యాప్తంగా జరిగేటువంటి పోటీల్లో ఆమె పాల్గొనే అవకాశం వచ్చింది. అక్కడ మలుపు తిరిగిందనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది చెబుతా వింటూ ఉండండి.

మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ హ్యాపీ సినిమా నుంచి కార్తిక్ పాడింది. మనం ఉమెన్ ఎంపవర్మెంట్ షో లో భాగంగా శక్తిశీలి కార్యక్రమంలో మొదటి మహిళా సుబేదార్ ప్రీతి రజక్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అలా 2023లో ఏషియన్ గేమ్స్ లో షార్ట్ పిస్టల్ విభాగంలో రజిత పతకం సాధించడమే కాక

దేశం గర్వపడేలా ఆమె గురిపెట్టిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచిందన్నమాట. దేశం గర్వపడింది. తర్వాత ఆమెను గౌరవిస్తూ, ఆమెకు స్వాగతిస్తూ, మరి ఆ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆమెకు పదోన్నతినిచ్చారనమాట. అలా ర్యాంకు పొంది అంటే హవల్దార్ నుంచి డైరెక్ట్ గా సుబేదార్ ర్యాంకు పొందినటువంటి మొదటి మహిళగా ఆమె హిస్టరీని, అరుదైన హిస్టరీ అది కూడా సొంతం చేసుకున్నారనమాట. అలా ఒక మహిళా ఆర్మీ ఉద్యోగిగా హవల్దార్గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇలా శిక్షణ పొంది తర్వాత ఏషియన్ గేమ్స్ లో మెరవటం అనేది ఒక గొప్ప విజయంగా అభివర్ణించారు అధికారులు. సో దాన్ని గౌరవిస్తూ ఆమెకు అలా చేశారనమాట, ప్రమోషన్ ఇచ్చారనమాట. సో ఆ సందర్భంలో తను చేసినటువంటి ఒక సందేశం, తను ఇచ్చినటువంటి ఒక సందేశం కూడా అందరినీ ఇంకా స్ఫూర్తిని నింపేలా చేసిందనమాట. అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ సందేశం కింద తీసుకున్నారు. ఏంటి ఆ మాట అంటే, నేటి యువతులు ఇళ్లలో కూర్చొని ప్రతిభను వృధా చేయొద్దు, ఇంటి నుంచి బయటకు రండి అని ఉద్వేగభరితమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి సందేశంతో పిలుపునిచ్చి ఇంకా వార్తల్లో నిలిచారనమాట. అబ్బా ఇలా ఉండాలి మహిళా ఆర్మీ ఉద్యోగి అంటే దేశ రక్షణ కోసం ప్రాణాలైనా అర్పించండి అనే ఒక సందేశం ఆమె మాటల్లో కనిపించింది. ప్రతిభ ఉంటే ఇళ్లలో కూర్చోకండి, బయటికి రండి, సత్తా చాటండి అని చెప్పేసి ఆమె పిలుపునివ్వటం అనేది కూడా ఆమె ధీరోదాత్త లక్షణానికి అదొక ప్రతీకగా చెప్పుకోవచ్చు అనమాట. దట్ ఈజ్ ద ప్రీతి రజకర్. మీరు వింటున్న పాట కోడిపుంచి సినిమా నుంచి, అనూప్ రూబెన్స్ చైత్ర పాడింది.

అంతర్జాతీయంగా ఎక్కడ ఏ పోటీ జరిగినా ఆర్మ్ తరపున మన ప్రీతి రజక్ గారు మహిళా ట్రాప్ షూటింగ్ విభాగంలో పోటీలో పాల్గొంటూనే ఉంటారు. ఎక్కడ ఏ పథకం సాధించినా ఆమె ఉద్యోగం మరో లెవెల్లో ఉంటుంది, మరో ప్రమోషన్ దక్కుతుంది. అంటే ప్రమోషన్ కోసం చేస్తుందా అని మనం ఒక నేరో మైండ్తో ఆలోచించకూడదు. తను ఎంచుకున్నటువంటి రంగంలో ఆరి తీరాలి, దేశం కోసం ఏదైనా చేయాలి, దేశ రక్షణలో నేను సైతం నాతో అని చెప్పేసి కలిసి రండి అని చెప్పేసి ఒక స్ఫూర్తివంతమైనటువంటి మాటలు ఇచ్చారు చూడండి. అది అనమాట తను ఏంటి అనేది. అందుకే ఆమెను సగౌరవంగా గౌరవించారు ఆ ఆర్మీ ఉన్నతాధికారులు. ఇది ఇవాల్టి శక్తిశీలి కార్యక్రమంలో మన మహిళా మొట్టమొదటి సుబేదార్ ప్రీతి రజక్ గారి గురించి. కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి, గానం శ్రేయా ఘోషాల్.

ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలకు కావస్తుంది. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది. స్టే ట్యూన్డ్ ఎఫ్ఎం వివిధ భారతి

పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశం పెట్టుబడిదారుల చర్చల్లో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహాకు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులు విధానకర్తలతో కలిసి ఏఐఐబి వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు ఎజెండాపై ఆమె చర్చిస్తారు. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలు చేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రతిపక్ష నేతలు ప్రజలను

सखी सहेली कार्यक्रम की प्रस्तुतकर्ता अनुश्री पाठक।

0: ఆకాశ
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఈ పొజ్జమట్ల కార్యక్రమాలకు స్వాగతం. ఇప్పటి వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి నుండి రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర స్వంత కార్యక్రమాలను వింటారు. ఈ కార్యక్రమాలను మీరు 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో వినొచ్చు. స్టూడియోలో సమయం 5 గంటలు దాటి 1 నిమిషంగా వస్తుంది. మరికొద్దిసేపట్లో మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. 5:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో సొనాలకు చెందిన వైద్య విద్యార్థిని గొల్లపల్లి అక్షరతో ముచ్చట పాటల నడుమ వింటారు. ఇవే కాకుండా మీకు పసందయ్యే ఎన్నో కార్యక్రమాలున్నాయి. గా వివరాలు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుర్రి 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

மாட்ட செப்புன்றி பாட்டைனுன்றி. మీకు పసందైన పాటలు, మీరు చెప్పే గమ్మతైన మాటల కోసం నేనైతే స్టూడియోలో సిద్ధంగా ఉన్నా. ఇక మీదే ఆలస్యం. ఎంటనే 0873 కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 ఫోన్లు చేయండి. నచ్చిన పాటల్ని అడుగుతూ అందరు మెచ్చే ఎన్నో తీర్ల ముచ్చట్లను చెప్పుండ్రి. ఇప్పుడైతే మీకోసం జయ జానకి నాయక చిత్రం నుండి ఈ పాట.

0: ఇది మనందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, దూకుడు చిత్రం నుండి గురువారం మార్చి 1 అనే పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ కుప్టి గ్రామం నుండి రజిత, సుజాత, జయసుధ, నిశ్చిత, మమత కోరుతున్నారు. శ్రోతలు, మీరు కూడా గిట్లనే ఉత్తరాల ద్వారా పాటల్ని అడగాలనుకుంటే మీరు ఉత్తరాలు పంపించాల్సిన మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001. ఇది ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్. మీరు పంపిన ఈ ఉత్తరాలు పొద్దుగల సింగిడి కార్యక్రమంలో, అట్లనే పొజ్జామట్ల 5 గంటలకు మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో చదివి మీరు అడిగిన పాటల్ని వినిపిస్తాం. ఇప్పుడైతే మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో దూకుడు చిత్రం నుండి పాట.
1: డైమండ్ రాణి గులాబీ బుక్క నీదే,

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీటింగ్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. శ్రోతలు మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
2: నమస్తే.
1: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హైదరాబాద్ కించరా ఔటర్ రింగ్ రోడ్ పంపూరి సదానంద్ గౌడ్.
1: ఎట్లున్నారు, మంచి ఉన్నారా?
2: ఆరోగ్యం బాగానే ఉందండి. మీ పాటలు వింటూ జర ఆనందంగా ఉన్నామని ఉన్నామండి.
1: అంతే అంటారా?
2: యూట్యూబ్ టీవీ ద్వారా కాకుండా
1: రేడియో ద్వారా పాటలు వింటే అదో ఆనందం.
2: అదొక ఆనందం. మనం అడిగిన పాటలు వేరే వాళ్ళు వింటారు కదా, అదొక ఆనందం.
1: అంతే కదా, పాటలు ఎక్కువ వింటూ ఉంటారు అన్నట్టు మీరు.
2: పాటలు ఎక్కువ వింటుంది.
1: అయితే ఈ మధ్య వచ్చిన పాటలు ఏమన్నా విన్నారా?
2: ఈ కొత్త పాటలు అంతా విన్నాను అండి. నేను
1: పాత పాటలే వింటూ ఉంటారు ఎప్పుడు. సినిమాలు, మరి సినిమాలు చూస్తూ ఉంటారా?
2: టీవీలు అంటే సీరియల్ ఎక్కువ చూస్తుంటానండి,
1: సినిమాలు తక్కువ.
2: తక్కువ
1: చెప్పండి. మరి ఈ పూట ఏ పాట?
2: జానకి గారు పాడిన పాట. చిత్రం నేరం నాది కాదు ఆకలిది. డైమండ్ రాణి గులాబీ బుగ్గని అనే సాంగ్ ఉంటుందండి.
1: తప్పకుండా అండి, మీరు కోసం. మీరు
2: క్లబ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి.
1: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి.
2: ఓకే.
1: శ్రోతలు మీరు కూడా గిట్లనే ఫోన్లు చేసి మీకు పసందైన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 నంబర్లకు ఫోన్లు చేయండి. నచ్చిన పాటల్ని కోరి నుండ్రి.
3: డైమండ్ రాణి గులాబీ బుగ్గని రే.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రంగస్థలం చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ ఆలపించిన గీతం అది. ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక స్నేహితుల బృందం అనేది ఉంటుంది. అయితే ఆ బృందం ఎలా ఉండాలంటే, మన ఆలోచనల విస్తృతి పెంచేలా, మనం పెద్ద పెద్ద కలలు కనడానికి ప్రోత్సహించేలా, లక్ష్యాన్ని చేరుకోవడానికి స్ఫూర్తితో పాటు మనకేదైనా సహాయం అవసరమైతే అందించేలా ఉండాలా. అలా ఉన్నప్పుడే ఆ బృందంతో మనం కూడా మంచి మార్గంలో మంచి ఆలోచనలతో జీవితంలో ముందుకెళ్తాం. అలా లేదు మా బృందం అనుకుంటే వెంటనే ఆ బృందాన్ని మార్చేయండి. ఎందుకంటే మంచి ఆలోచనల్లో ఉన్నప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం. మాట చెప్పుండ్రి, పాట అయినుండ్రి కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఇప్పుడు ఉన్నది ఒకటే చిందగి చిత్రం నుండి పాటను విందాం.
1: ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: ఇది ఇయాల్టి మాట చెప్పున్రి పాటైనున్రి కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొద్దుమట్ల 5 గంటలకు ప్రసారమవుతుంది. ఇక రేపటి మాట చెప్పున్రి పాటైనున్రి కార్యక్రమంలో మరిన్ని పాటల్ని వినిపిస్తారు మా ఆకాశవాణి దోస్త్. ఇప్పుడు ఫోన్లు కలవని వాళ్ళు రాత్రి 8 గంటలకు హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి హుషారైన పాటల్ని అడిగి వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నాకు నచ్చిన సినిమా పాటలు. వివిధ రంగాలలో నైపుణ్యం సాధించి ఎన్నో తీర్ల విజయాలు అందుకున్న వారి విశేషాలను అనుభవాలను తెలుసుకుంటూ వారికి నచ్చిన సినిమా పాటల్ని వినిపించే కార్యక్రమం ఇది. ఇయాల్టి నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో సొనాలకు చెందిన వైద్య విద్యార్థిని గొల్లపల్లి అక్షరతో ముచ్చట పాటల నడుమ విందాం. వీరితో ముచ్చట పెట్టిండ్రు యు దినేష్.
1: గొల్లపల్లి అక్షర గారు మీకు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: ముందుగా చెప్పండి, మీరు 10వ తరగతి వరకు ఎక్కడెక్కడ చదువుకున్నారు?
2: 10వ తరగతి వరకు స్టార్టింగ్ 1st నుండి 5th వరకు నేను ఉషోదయ స్కూల్లో చదువుకున్నానండి.
1: సొనాలలో?
2: అది సొనాలలో, అది మా ఊరే. 5th లో నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ రాశాను అండ్ దానికి క్వాలిఫై నేను 6th నుండి 10th వరకు జవహర్ నవోదయ విద్యాలయ సిర్పూర్ కాగజ్ నగర్ లో చదువుకున్నాను.
1: అంటే ఎంట్రన్స్ రాసి అక్కడికి వెళ్ళారు?
2: అవును,
1: కాగజ్ నగర్.
2: అవును.
1: కాగజ్ నగర్ లో అక్కడికి వెళ్ళాలని మీకు ఎవరి ప్రోత్సాహం దొరికింది అక్కడ?
2: డాడీ వల్లనే ఇదంతా జరిగింది. డాడీ నాకు చెప్పకపోతే అసలు నాకు తెలియదు కూడా. డాడీ ప్రోత్సాహం వల్లనే ఇదంతా అయింది. అండ్ నా సీనియర్, నా ముందు ఒక సీనియర్ రాశారు, సో నాకు కూడా అలాంటి స్కూల్లో చదివితే నా ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని అనిపించి నేను కూడా చాలా కష్టపడి చదివి జేఎన్యూ ఎంట్రన్స్ టెస్ట్ లో పాస్ అయ్యాను.
1: చెప్పండి, మమ్మీ డాడీ ఏం చేస్తుంటుంటారు? వాళ్ళ పేర్లు?
2: డాడీ పేరు గొల్లపల్లి రమేష్, డాడీ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్, ఇప్పుడు ప్రెసెంట్ బజరత్నూర్ లో చేస్తున్నారు జెడ్పిఎస్ఎస్ లో. అండ్ డాడీ మ్యాథ్సే కాకుండా తెలుగు కవితలు కూడా రాస్తూ ఉంటారు వీలున్నప్పుడు. అండ్ మమ్మీ హౌస్ వైఫ్.
1: ఈ సందర్భంగా ఏం పాటిందాం?
2: నీ నీలి కన్నుల్లోన సాంగ్, డియర్ కామ్రేడ్ మూవీ.
1: డియర్ కామ్రేడ్ నుంచి నీ నీలి
2: కన్నుల్లో.

0: అదే అక్షర, నీలో ఒక కళ కూడా ఉంది అన్నట్టు నేను విన్నాను. ఏమేం కళ తెచ్చు నీకు?
1: అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు మాకు స్టడీస్ ఏవైతే సబ్జెక్ట్సే కాకుండా స్పోర్ట్స్, ఆర్ట్స్, ఇంకా మ్యూజిక్ కూడా ఉండేది. కానీ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఆర్ట్స్ లో ఉండేది. సో స్కూల్ డేస్ నుంచి ఇప్పటికీ నేను ఇంకా ఆర్ట్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నా. దాంట్లో స్పెసిఫిక్ గా నేను మండల ఆర్ట్ వేస్తూ ఉంటా ఇప్పుడు.
0: అది ఎక్కడ నేర్చుకున్నావు మండల ఆర్ట్?
1: పర్టికులర్ గా ఎక్కడ నేర్చుకోలేదు, మా ఆర్ట్ సార్ వల్ల కొంచెం కొంచెం ఆర్ట్ పైన ఇంట్రెస్ట్ వచ్చి నేనే ఇంటర్నెట్ సోర్స్ వల్ల చూసి డయాగ్రామ్స్ వేస్తూ ఉంటాను. అంతే
0: ఎవరు
1: ఆర్ట్స్
0: ఆ సార్,
1: వేస్తూ
0: ఎవరు
1: ఉంటాను.
0: ఎక్కడ ఉంటారు ఆయన?
1: సార్ నేమ్ అశోక్ గోకా సార్ అని, జేఎన్వి ఆదిలాబాద్ లోనే టీచ్ చేస్తూ ఉంటారు ఆర్ట్ సబ్జెక్ట్. సార్ కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్, సార్ కి కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి ఉన్నాయి.
0: అంటే మొదటిసారి వేసి ఎవరికి ఇచ్చారా మండల ఆర్ట్?
1: మండల ఆర్ట్ మొదటిసారి సామల రాజవర్ధన్ సార్ గారికి ఇచ్చాను. సార్ డాడీ వల్ల తెలుసు,
0: మిత్రులు
1: చాలా గొప్పవారు కూడా సార్ కూడా. సో ఫస్ట్ నాకు ఎందుకో ఇవ్వాలనిపించింది, సో అందుకే ఫస్ట్ సామల రాజవర్ధన్ గారికి, రంగాచార్య సార్ గారికి అండ్ దినేశ్వర సార్ గారికి ఇచ్చాను ఆర్ట్స్. ఇంకా చాలా మంది గిఫ్ట్స్ లాగా ఇచ్చాను, ఇప్పుడు వేస్తూనే ఉన్నా ఇంకా ఆర్ట్స్ కూడా.
0: అవి కాకుండా ఇంకేం ఆడవచ్చు?
1: పెయింట్స్ ఇప్పుడు ఏదైనా సీనరీ ఉందనుకో దాన్ని షేడ్స్ లలో వేస్తూ ఉంటాను, కానీ పర్టికులర్ గా మాత్రం మండల ఆర్ట్స్ వేస్తూ ఉంటాను.
0: ఇంకేమైనా విగ్రహాలు తయారు చేస్తారా?
1: డాడీ వల్లనే, డాడీ చేస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం తప్పితే పర్టికులర్ గా ఏం లేదు. గణేష్ చతుర్థికి మాత్రం చేస్తూ ఉంటాం పక్కా. ప్రతి ఇయర్ ఏదన్నా రాని రాకపోని పర్ఫెక్షన్ ఉండదు కానీ పక్కా చేస్తాం.
0: మట్టి
1: ప్రతి ఇయర్
0: విగ్రహాలు అయితే
1: మట్టి
0: చేస్తారు.
1: విగ్రహాలు వినాయకుడివి.
0: చెప్పండి, ఈ సందర్భంగా ఏ పాట విందాం?
1: హే మనసెందుకులా అని, ఇచ్చట వాహనాలు నిలపరాదు మూవీ నుండి.
0: ఇచ్చట వాహనాలు నిలపరాదు,
1: హే మనసెందుకిలా.
0: హే మనసు ఎందుకిలా.

0: అయితే ఇంటర్మీడియట్ విద్య ఎక్కడ చదివారు మీరు?
1: ఇంటర్మీడియట్ నేను శ్రీ చైతన్య బాజ్పల్లిలో చేశాను. బాజ్పల్లి ఇంకా మిన్పూర్ బైపీసీ తీసుకున్నాను.
0: అంటే బైపీసీ ఎందుకు తీసుకోవాలనుకున్నారు మీరు అట్లా?
1: డాక్టర్ కావాలని. నాకు మ్యాథ్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్, బికాస్ డాడీ మ్యాథ్స్ టీచర్ కాబట్టి నాకు మ్యాథ్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్. కానీ డాడీకి నన్ను డాక్టర్ చేయాలని చాలా ఉండే. ఓన్లీ బికాస్ ఆఫ్ డాడ్ నేను డాక్టర్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను బికాస్ ఆఫ్ మై డిసిషన్ అండ్ మై వే ఆల్సో.
0: కానీ మీ ఇష్టంతోనే డాక్టర్ గా వైపు వెళ్ళారా? డాడీ
1: బలవంతం ఏం లేదు, లైక్ డాడీ చాయిస్. అది నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం లేదు, నాకు మొత్తం మ్యాథ్స్ మ్యాథ్స్ మ్యాథ్స్ అని ఉండే. బట్ డాడీ బాగుంటుంది అని అన్నారు కాబట్టి వెళ్ళాను అంతే. ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నా.
0: ఫస్ట్ అటెంప్ట్ లోనే మీరు?
1: ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చింది.
0: ఎక్కడ వచ్చింది మీకు అది?
1: జగిత్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాల.
0: జగిత్యాల వచ్చింది. అంటే మరి సంతృప్తిగా ఉన్నారు అయితే అట్లా?
1: అవును.
0: మొదటిసారి ర్యాంక్ వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ ఉండే మీది?
1: అసలు అనుకోలేదు, అందరికి రాదు. ఫస్ట్ అటెంప్ట్ లో చాలా తక్కువ, ఒక 20% మందికే వస్తుందని నాకు తెలుసు. ఆ 20% లో నేనుండడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉండే. అసలు ఇంకా 2 ఇయర్స్ కష్టపడడం మొత్తం, అసలు అదొక వేరే ట్రామా అన్న. అసలు మొత్తం పోయింది సడన్ గా. ఇంకా డాక్టర్ ఇంకా చదవాల్సిన అవసరం లేదు, అంత మరీ పర్టికులర్ గా అయిపోయినట్టే నా ఫ్యూచర్ ఒక సెటిల్ అయిపోయింది అని ఒక ఫీలింగ్ లో ఉండే. అది ఆ ఎగ్జైట్మెంట్
0: అభినందించడం.
1: అవునవును. చాలా మంది అంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు నా వల్ల. మా ఫ్యామిలీలో ఫస్ట్ డాక్టర్ నేను, దానికి ఇంకా చాలా కొంచెం గర్వపడుతున్నా.
0: ఎన్ని గంటలు చదివారు మీరు?
1: నేను పర్టికులర్ గా ఏం ఎక్కువ చదవలేదు అండ్ తక్కువ కూడా చదవలేదు. శ్రీ చైతన్య వాళ్ళు వాళ్ళ టీచర్స్ ఎప్పుడైతే వాళ్ళు చదవమని చెప్తారో, ఏ సబ్జెక్ట్ చదవమంటారో అదే చదివిండే. నేను పర్టికులర్ గా కూడా ఏం ఫాలో కాలే. ఇంటికి వచ్చినప్పుడు అక్కడ చదివేదానికి సగం డాడీ చెప్తూ ఉంటారు, చదువు చదువు, ఇంకా 1 ఇయర్ ఎక్కువ వేస్ట్ చేయొద్దు, టైం అనేది ఎప్పుడు రాదు అని చెప్తూ ఉంటారు. అదే ఫాలో అయినా నేను టైం ఎక్కడ వేస్ట్ చేయలేదు. అట్లానే ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకోలేదు. స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా ఎగ్జామ్స్ మనం సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోతాం. అది కూడా కాకుండా స్ట్రెస్ తీసుకోకుండా టైం వేస్ట్ చేయకుండా చదివిన ఉండే.
0: అంటే గురువులు చెప్పింది చెప్పినట్టుగా చదివావు?
1: అవును, చెప్పినట్టు చదివాను.
0: సో ఆ రకంగా ఎంత ర్యాంక్ వచ్చింది అప్పుడు?
1: 1,28,746
0: మార్కులు.
1: 481 మార్క్స్ వచ్చినాయి.
0: ఓకే, ఈ సందర్భంగా ఇప్పుడు ఏ పాట విందాం?
1: ఇప్పుడు అందరికి ఇష్టమైన మూవీ మొన్న హాయ్ నాన్న, చాలా ఇన్స్పైర్ అయ్యారు చాలా. అడిగా సాంగ్
0: హాయ్ నాన్న నుంచి అడిగా.

0: అయితే మీ అమ్మా నాన్నతో పాటుగా ఇంకా నిన్ను ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరున్నారు మీ అమ్మా నాన్న తర్వాత?
1: అమ్మా నాన్న తర్వాత తమ్ముడు ఉన్నారు. నాకు తమ్ముడు బాగా చదవాలంటే ఫస్ట్ నేను బాగా చదవాలి. సో నేను మా తమ్ముడు ఫ్యూచర్ కూడా బాగుంటుంది, నా ఫ్యూచర్ బాగుంటే అని నేను చదివినండి. ఎప్పుడన్నా నాకు కొంచెం లో అనిపించినా అమ్మా నాన్నలకు చెప్పాలి అని అనిపించకపోయినా, ఎందుకులే వాళ్ళ వరకు అని తీసుకోవాలని అనిపించకపోయినా నేను తమ్ముడితో చెప్పేదాన్ని. ఇంకా ఏదన్నా ఏం నాకు మనసు బాగాలేకపోయినా కూడా నేను మా తమ్ముడితో చెప్పేదాన్ని. వాడు నా వయసులో చిన్నవాడైనా కూడా ఆలోచనలు నాకన్నా పెద్దవనే ఉంటాయి, ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాడు. ప్రతిసారి అది కాదక్క అలా చేయి ఇలా చేయి, అప్పుడు నువ్వు బావు. అమ్మా నాన్నల తర్వాత ఎవరన్నా మంచి ఉన్నదంటే, ఎవరన్నా నాది సక్సెస్ కావాలి ఇంకా చూడాలి అని అనుకున్నదంటే తమ్ముడు.
0: తమ్ముడు ఏం పేరు?
1: గుల్లపల్లి అద్విత్.
0: అయితే మీరు మొదటిసారి స్టెతస్కోప్ మెడల్ వేసుకున్నప్పుడు, యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఎలా అనిపించింది?
1: అసలు ఆ ఫీలింగ్ వేరు. చాలా అంటే కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఆ ఫీలింగ్ కోసం. అలాంటి నాగలడం చాలా హ్యాపీగా ఉండి, అసలు ఏం రాలే. ఓన్లీ పేరెంట్స్, తమ్ముడు వీళ్ళే గుర్తొచ్చిల్లు. వాళ్ళ కోసమే నేను ఇట్లా అయినా. ఇంకా పూర్ పీపుల్ కి హెల్ప్ చేయాలో, మొత్తం 5 ఇయర్స్ కష్టపడి చదివి పీజీ కొట్టాలి అని ఉండే, మొత్తం వేరే ఉండే ఫీలింగ్.
0: ఫ్యూచర్ లో దేని వైపు మరదాం అనుకుంటున్నారు? పీజీలో
1: పర్టికులర్ గా ఇదే అంటే ఏం లేదు, కానీ అప్పట్లో ఏది చాలా ఎక్కువ ఫేమస్ ఉంటే అది అయిదామని అనుకుంటా. ఇప్పటికైతే గైనకాలజిస్ట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది.
0: ఇప్పుడే పాటిందాం,
1: ఇప్పుడు సీతారామ మూవీ నుండి ఇంతందం సాంగ్.

0: అయితే నువ్వు విజయం సాధించడంలో నీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగానే ఉంది అని చెప్తున్నావు. మరి నువ్వు మిత్రులతో ఎలా ఉంటావు? మిత్రుల ప్రోత్సాహం ఎలా ఉంది?
1: మిత్రులు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఏ విషయంలోనైనా. ఎప్పుడు నేను 5th నుంచి హాస్టలే కాబట్టి అమ్మా నాన్నలతో కాకుండా మిత్రులతోనే టైం స్పెండ్ ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని. వాళ్ళ ప్రోత్సాహం కూడా చాలా ఉన్నది. ఎప్పుడు ఏం లోగా అనిపించినా కూడా వాళ్ళే నాకు చెప్తూ ఉంటారు, అలా కాదు ఇలా చేయి ఇలా చేయి.
0: అంటే నువ్వు ఎక్కడో 10th క్లాస్ చదివినావు కదా, వాళ్ళు కలుస్తుంటుంటారా?
1: ఇప్పటి వరకు అయితే కలవలేదు, అందరు వాళ్ళ వాళ్ళ కెరీర్స్ చాలా బిజీ ఉన్నారు. ఇంకా ఇప్పుడిప్పుడే చాలా మంది సెటిల్ అవుతున్నారు కాబట్టి ఎవరిని కలవలేదు ఇప్పటి వరకు.
0: రాబోయే రోజుల్లో మీరు మంచి పీజీ సాధిస్తామని అన్నారు, పీజీలో గైనకాలజిస్ట్ వైపు వెళ్తామన్నారు కదా, ఇప్పుడు యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు?
1: మంచిగా చదవాలి. మా డాడీ నాకు ఒకటే చెప్తూ ఉండేవారు, 20 ఇయర్స్ కష్టపడితే ఇంకా 60 ఇయర్స్ చాలా ఈజీ లైఫ్ ఉంటది, రిలీఫ్ ఉంటది. అదే నువ్వు 20 ఇయర్స్ చాలా ఈజీగా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇంకా 60 ఇయర్స్ చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇంకా మీరే డిసైడ్ చేసుకోవాలా 20 ఇయర్స్ కష్టపడతారో లేదంటే 60 ఇయర్స్ కష్టపడతారో. నేను కూడా ఇప్పుడు అదే చెప్తున్నా, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు దేనికైనా, ఇష్టం ఉంది చేయాలా. ఎవరు ఫోర్స్ చేసినా ఏం చేయొద్దు, నీకు ఇష్టం ఉందే చేయాలా. ప్రతి ఒక్క మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి, కష్టపడుతూ ఉండాలి. చెడు వ్యసనాలు వైపు అసలు వెళ్ళకూడదు కూడా, అలాంటి ఆలోచనలు కూడా ఉండద్దు. ఇప్పుడు నేను డాక్టర్ కాబట్టి చూస్తూనే ఉంటా చాలా మందిని, సూసైడ్ అటెంప్ట్స్ అని లేకపోతే డ్రగ్స్ కేసెస్ కని వస్తూనే ఉంటాయి. దాని వల్ల లైఫ్స్ అందరి నాశనం అయిపోతే అసలు మన ఫ్యూచర్ ఏంటో కూడా మనకు అర్థం కాదు. మన ప్లాన్స్ అన్ని వేరు ఉంటాయి అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్స్ అసలు మనం ఏం చేస్తున్నాం కూడా మనకు అర్థం కాదు. దానికి చాలా అడిక్ట్ అయిపోతాం, అది చాలా బ్యాడ్. అసలు దాని దగ్గరికి కూడా వెళ్ళదు అని అనుకుంటున్నాను నేను.
0: థ్యాంక్ యూ గోలపిల్లక్షర,
1: థ్యాంక్ యూ.
0: అనుభవాలను చక్కగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు, నమస్కారం. ఈ సందర్భంగా ఏ పాట విందాం చివరిగా?
1: చిన్న ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళ మ్యారేజ్ వీడియోలో నేను చూసిన సాంగ్ దేవతలారా రండి. ఇప్పటికీ అసలు లిటరలీ 100 టైమ్స్ వింటూ ఉంటా, కానీ అసలు బోర్ రాదు కూడా. ఆ సాంగ్ ఎందుకో చాలా ఇష్టం. అండ్ ఇంకొకటి కోదండ రామయ్య కూడా, డాడీ రింగ్ టోన్ ఉండే చాలా డేస్ ఉండే, అది కూడా చాలా ఇష్టం. పాత పాటలు అంటే ఎక్కువ వినేది
0: దేవతలారా రండి సాంగ్.

0: ఇప్పటి వరకు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో సొనాలకు చెందిన వైద్య విద్యార్థిని గొల్లపల్లి అక్షరతో ముచ్చట పాటలు అనడం అయినారు. వీరితో ముచ్చట పెట్టిండ్రు యు దినేష్. ఇంతటితో ఇయాల్టి నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం పొద్దుమట్ల 5:30 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్దుమట్ల 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో పని పాట ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన జానపద గాయని కడదారపు సునీతతో ముచ్చట, ఇంకా మగ్గం వర్క్స్లో అనుభవాల గురించి ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాదం మహేశ్వరితో ముచ్చటను వింటారు.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. స్టూడియోల సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలత. भारत और संयुक्त अरब अमीरात स्थानीय मुद्रा में व्यापार के निपटान, भुगतान और संदेश प्रणालियों के एकीकरण तथा केंद्रीय बैंक की डिजिटल मुद्राओं से संबंधित पहलुओं के समय पर क्रियान्वयन के लिए कदम उठाने पर सहमत हुए हैं. दोनों पक्षों ने आज मुंबई में निवेश संबंधी भारत यूएई उच्च स्तरीय संयुक्त कार्यबल की 14वीं बैठक के दौरान इस सहमति पर समझौते पर सहमति जताई. बैठक की अध्यक्षता वाणिज्य तथा उद्योग मंत्री पीयूष गोयल और अबुधाबी निवेश प्राधिकरण के प्रबंध निदेशक शेख हामिद बिन जायद अल नहयान ने की. श्री गोयल ने कहा कि अंतरिक्ष प्रौद्योगिकी, जहाज निर्माण, खाद्य सुरक्षा और जैसे क्षेत्रों में भी सहयोग बढ़ रहा है.
3: एनुअली वी हैव बीन मीटिंग रेगुलरली.
4: हम सालाना और नियमित रूप से बैठकें करते रहे हैं और दोनों पक्षों के व्यापारिक समूहों की संतुष्टि के अनुसार ठोस और महत्वपूर्ण मुद्दों का समाधान कर रहे हैं. आज हमने अंतरिक्ष प्रौद्योगिकी, पोत निर्माण आदि

0: ఇయాల్టీ రేపటి కార్యక్రమాలు ఇవాళ ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల దాకా, అట్లనే రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ముందుగా ఈ పూట కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. మరికొద్దిసేపట్లో 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం మహదాపూర్ గ్రామానికి చెందిన సిద్మకి శాంబాయి బృందం గోండి భాషలో వినిపించే ఆడుతూ పాడుకునే జువారింగ్ పాటలు మూడవ భాగం, ఇంకా మావాల మండలం బాగాపూర్ గ్రామానికి చెందిన సోయం లలిత బృందం గోండి భాషలో పాడిన పెళ్లి కూతురి పాటలు మూడవ భాగం వింటారు. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రాత్రి 7:15 రసాయన రహిత వ్యవసాయం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట, ఇంకా నేల కోత సంరక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్ర వ్యవసాయ అధికారిని ఈ సందేరానితో ముచ్చట ప్రసారమవుతుంది. రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో సత్యం శంకరమంచి వారి అమరావతి కథలు సంపుటి నుండి సుడిగుండంలో ముక్కుపుడుక ఆరేసిన చీర కథలను వింటారు. ముచ్చట కార్యక్రమంలో పిల్లల కథలకు పిల్లలే స్ఫూర్తి ప్రధాన ఉపాధ్యాయుడు పిల్లల కథల రచయిత పోరెడ్డి అశోక్తో ముచ్చట రాత్రి 9:45 ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:00 నుండి 10:20 దాకా జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రం రాత్రి 10:20 ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రేపు పొద్దుగల 6:10 ప్రార్థన కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలను వింటారు. అంబటాల సంగతులు కార్యక్రమంలో రేపు పొద్దుగల 7:15 యోగమనే అదృష్టం శీర్షికన గుండె ఆరోగ్యానికి యోగా థెరపీ సూక్ష్మ వ్యాయామాలు యోగ శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం, ఇంకా గుండె సంబంధ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కార్డియాలజీ విభాగం ముఖ్యులు డాక్టర్ మహమ్మద్ జాక్రియతో ముచ్చట ప్రసారమవుతుంది. రేపు జామట్ల 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం హనుమాన్ నగర్ కు చెందిన తక్కెడపల్లి రాములు బృందం పాడిన శబరిమాత తత్వాలు, ఇంకా తాంసీ మండలం బండల్ నాగపూర్ గ్రామానికి చెందిన గుడికందుల గంగాధర్ బృందం పాడిన జక్కుల కాషాయ తత్వాలను వింటారు. కిసాన్ వాణి కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 మొక్కజొన్న ప్రాముఖ్యత సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన పంటల సాగు పాడి పశువుల పెంపకం అనుభవాల గురించి నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం డ్యాంగాపూర్ గ్రామానికి చెందిన రైతు ముక్కెర ప్రసాద్తో ముచ్చట ఇంటారు. రేపు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 75వ భాగం ప్రసారమవుతుంది. షామ్హే గజల్ కార్యక్రమంలో చిత్రసింగ్ పాడిన గజల్లు రాత్రి 9:45 ఇంటారు. ఇక రేపు రాత్రి 10:00 నుంచి 10:20 దాకా జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. రాత్రి 10:20 జానపద సంగీతం కార్యక్రమంలో జైనత్ మండలం మాకోడ గ్రామానికి చెందిన ఆకోజి పురుషోత్తం బృందం పాడిన గూడలింగయ్య తత్వాలను వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా స్టూడియోల సమయం 6:10 మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: సిగ్నల్ లేదు.
3: ఇప్పుడెలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
4: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
3: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టింది. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తూ ప్రతిపక్షాలను అణగదొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వ ప్రైవేటు భూములను వదిలేసి పేద రైతుల భూములను రాష్ట ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. 2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు పెరిగాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో భారీ కాంగ్రెస్ నిరసనకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వం వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల దొంగతనంపై రాహుల్ గాంధీ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయని స్పష్టం చేశారు. రాజ్యాంగ ప్రతి చేతిలో పట్టుకుని మెమరాండం సమర్పించిన భట్టి పౌరుల ఓటు హక్కును పరిరక్షించడానికి ప్రజాస్వామ్య శక్తులన్నీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలనలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహం నుండి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తూ ప్రతిపక్షాలను అణగదొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. నెక్లెస్ రోడ్లో ఎలక్షన్ కమిషన్పై కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఇటువంటి ర్యాలీలు చేపడుతోందని అన్నారు. రాజ్యాంగబద్దమైన సంస్థలను బెదిరిస్తూ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విపక్షాలను అణిచివేస్తోందని ఆరోపించారు. రాబోయే రాష్ట ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై ముందస్తు నెపంతో ఆరోపణలు చేస్తోందని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు డాక్టర్ బూర నరసయ్య గౌడ్ అన్నారు. ఈ పరిధిలోనే ఎన్నికలు జరిగి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయన రాజీనామాను డిమాండ్ చేయడానికి ముందు ఆయా ప్రభుత్వాలకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నెక్లెస్ రోడ్లో జరిగిన కాంగ్రెస్ నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ రాబోయే ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు భూములు కోల్పోతున్న బహదూర్గూడ రైతులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఈరోజు తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. 420 హామీలను విస్మరించిన నేతలను కాకుండా రైతులను వేధిస్తున్న పోలీసుల తీరును విమర్శించారు. ప్రభుత్వ విమానాశ్రయ భూమి, కీలక నాయకుల ప్రైవేట్ భూములను వదిలేసి కమిషన్ల కోసం పేద రైతుల భూములను రేవంత్ రెడ్డి లాక్కుంటున్నారని ఆరోపించారు. ఏడాదిలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు వరకు రైతులకు న్యాయ పోరాటంలో మద్దతిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 5 షూటాఫ్స్ల ద్వారా ఆమె చూపిన పోరాట పటిమను ప్రశంసించిన ఆయన అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ప్రతిష్టను పెంచుతూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు పెరిగాయి. నిజామాబాద్, మహబూబ్ నగర్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్కు, ఖమ్మంలో 34 డిగ్రీల సెల్సియస్కు చేరింది. హైదరాబాద్లో సాధారణ ఉష్ణోగ్రత 31.8 డిగ్రీలు ఉండగా ప్రస్తుతం 34 డిగ్రీలు నమోదైంది. రాబోయే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. యువ నాయకులు ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గాంధీభవన్లో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో మహేష్ కుమార్ మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తే రాజకీయ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రముఖ నేతలను తీర్చిదిద్దడంలో యూత్ కాంగ్రెస్ చారిత్రాత్మక పాత్రని గుర్తు చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. 24 గంటల పనివేళలు, కఠినమైన గడువులు, వారాంతపు పురోగతి సమీక్షలు, నిరంతర సీసీటీవీ నిఘాను ఆయన తప్పనిసరి చేశారు. మంజూరైన 87 నియోజకవర్గాల్లో 70 నియోజకవర్గాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, గడువులోగా నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు స్పష్టం చేశారు. అక్టోబర్ 1న నిర్వహించాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అదే రోజు ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న 2,000 రూపాయల కంటే ఎక్కువ విలువైన నిర్దిష్ట యూపీఐ లావాదేవీలపై వ్యాపారి తగ్గింపు రేటు విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది సాంకేతిక అంశమని పేర్కొంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలోని ధర్మాసనం 96% వినియోగదారులపై దీని ప్రభావం ఉండదని తెలిపింది. ఈ విషయంపై కేంద్రం ఆర్బీఐ సమాధానమివ్వాలని ఆదేశించింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ పొందడానికి ఎంబీబీఎస్ అర్హత పరీక్షకు ముందు 4 సంవత్సరాల నిరంతర చదువు నిబంధన తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన పూర్వపు తీర్పును గుర్తు చేస్తూ జస్టిస్ పిఎస్ నరసింహ ధర్మాసనం ఈ నిబంధనను సవాలు చేస్తూ జిల్లా అంకిత దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. ఎల్నినో ప్రభావాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మొగ్గు చూపాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులకు సూచించారు. కౌడిపల్లి మండలం ముత్రాజ్పల్లిలో ఉద్యాన పంటల క్షేత్రాలను సందర్శించిన కలెక్టర్ సంప్రదాయ వరి సాగును వదిలి పాలీహౌస్లో 20 గంటల్లో కూరగాయల సాగును చేస్తున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావును కలిశారు. ఇటీవల నిర్వహించిన ముదిరాజ్ సింహగర్జన సభ విజయవంతం కావడం పట్ల వారిని అభినందించిన కేటీఆర్, ముదిరాజ్లను బీసీడీ నుంచి బీసీఏకి మారుస్తామన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు తప్పిదాలకు ఆస్కారం లేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయ సెక్యూరిటీ అధికారులు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి హెలీప్యాడ్, నూతన కలెక్టరేట్ భవనం, కలెక్టరేట్ పరిసరాలను తనిఖీ చేశారు. ఎస్ఐఆర్ వివాదంపై బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భువనగిరిలో నిరసన చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. రేపు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాలలో వినూత్నంగా అవగాహన కల్పించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సంపత్ కుమార్, బయాలజీ నిపుణుడు కుమరయ్య ఆధ్వర్యంలో గుండె పనితీరును విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకునేలా 12x15 అడుగుల భారీ గుండె చిత్రాన్ని వేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. మేడారంలోని పూజారుల సంఘం సభ్యులు మినీ జాతర నిర్వహణ తేదీలను అధికారికంగా ప్రకటించారు. మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట ప్రభుత్వం, జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి ఎంపిక క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
7: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి
4: నేను ఇక్కడే ఉన్నా.
2: మీ కోసం కాదు దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
4: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
4: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడెలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
4: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

ಗಿರಿಪದಂ ಆದಿವಾಸಿ ಜಾನಪದ ಸಂಗೀತ ಕಾರ್ಯಕ್ರಮ ఇఎల్టి గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం మహదాపూర్ గ్రామానికి చెందిన సిద్మకి శాంబాయి బృందం గోండి భాషలో వినిపించే ఆడుతూ

పాడుకునే జువ్వారింగ్ పాటలు మూడవ భాగం, ఇంకా మావాల మండలం బాగాపూర్ గ్రామానికి చెందిన సోయం లలిత బృందం గోండి భాషలో పాడిన పెళ్లి కూతురి పాటలు మూడవ భాగం వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ముఖాన మొటిమల, గజ్జా బొబ్బలా,
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: ఇది మనయాస, మన భాష, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు గిరిపదం కార్యక్రమాన్ని వింటున్నారు. ఆదివాసీ గిరిజనుల సంస్కృతులు, సాంప్రదాయాలు మస్తు భిన్నమైనవి. వారు చేసే ప్రతి పని, చేసే పూజలు, కొలిచే దేవుళ్ళు అన్నీ ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. వీరి జానపదం ఎంతో స్వచ్ఛంగా, సాంప్రదాయంగా వారి జీవన శైలిని, పద్ధతులను, ఆచారాలను తెలిపే విధంగా ఉంటుంది. జానపద సంగీతంతో పాడే సమయంలో ఎన్నో తీర్ల సాంప్రదాయ సంగీత పరికరాలను కూడా ఉపయోగిస్తుంటారు. అలాంటి ఆదివాసుల జానపద సంగీతాన్ని వినిపించే కార్యక్రమమే ఈ గిరిపదం. ఇయాల్టి గిరిపదం కార్యక్రమంలో ముందుగా విందాం ఇచ్చోడ మండలం మహదాపూర్ గ్రామానికి చెందిన సెడ్మకి శాంబాయి బృందం గోండి భాషలో వినిపించే ఆడుతూ పాడుకునే జువారింగ్ పాటలు మూడవ భాగం.

0: ఇప్పటి వరకు గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం మహదపూర్ గ్రామానికి చెందిన సిద్మకి శాంబాయి బృందం గోండి భాషలో వినిపించే ఆడుతూ పాడుకునే జువారింగ్ పాటలు మూడవ భాగం విన్నారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: గిరిపదం కార్యక్రమంలో ఇప్పుడు విందాం మావాల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన సోయం లలిత బృందం గోండి భాషలో పాడిన పెళ్లి కూతురు పాటలు మూడవ భాగం.

ఇప్పటి వరకు గిరిపదం కార్యక్రమంలో మావాల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన సోయం లలిత బృందం గోండి భాషలో పాడిన పెళ్లి కూతురి పాటలు మూడవ భాగం విన్నారు.

ఇంతటితో ఇయాల్టి గిరిపదం ఆదివాసి గిరిజన జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం పొద్దుమట్ల 6:20 ప్రసారమవుతుంది. ఈ జానపద గీతాలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరకుండ్రి. రేపు జమట్ల 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం హనుమాన్ నగర్కు చెందిన తక్కడపల్లి రాములు బృందం పాడిన శబరిమాత తత్వాలు, ఇంకా తాంసీ మండలం బండల్ నాగపూర్ గ్రామానికి చెందిన గుడి కందుల గంగాధర్ బృందం పాడిన జక్కుల కాషాయ తత్వాలను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా.

విద్య ఉద్యోగ సమాచారం. విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధికి సంబంధించిన సమాచారాన్ని అందించే కార్యక్రమం ఇది. ముందుగా ఒక సమాచారం. బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటింట ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపినారు. బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100% రాయితీతో అందిస్తున్నారు. అర్హులైన బీసీ మహిళలు TGOB / MMS పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

మరో సమాచారం. ప్రసార భారతి కాపీ ఎడిటర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కావలసిన అర్హతలు: ఏదైనా డిగ్రీతో పాటు జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలా, లేదా జర్నలిజం మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలా. అట్లనే సంబంధిత భాషలో ప్రావీణ్యం ఉండాలి. ఇంకా కనీసం 3 ఏళ్ల పని అనుభవం కూడా తప్పనిసరి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులు చేసుకోవాల్సిన చివరి తేదీ 8 అక్టోబర్. షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం ప్రసారభారతి.gov.in వెబ్సైట్ ను సందర్శించవచ్చు. వెబ్సైట్ వివరాలు మరొకసారి ప్రసారభారతి.gov.in.

మరో సమాచారం. రాష్ట్రంలో అక్టోబర్ 11వ తేదీ నుంచి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టాస్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించిన షెడ్యూల్ను టాస్ డైరెక్టర్ లింగయ్య విడుదల చేసిండ్రు. ఎస్ఎస్సి ఇంటర్ పరీక్షలు 11వ తేదీన ప్రారంభమై 17వ తేదీ వరకు కొనసాగుతాయి. పరీక్షలు ప్రతిరోజు 2 సెషన్లను నిర్వహిస్తారు. పొద్దుగల 9 గంటల నుంచి పగటికి 12 గంటల వరకు, అట్లనే పగటికి 2:30 నుంచి సాయంత్రం 5:30 దాకా జరుగుతాయి. విద్యార్థులు తమ సబ్జెక్టుల ప్రకారం తేదీలను చూసుకోవాలా. ఇది ఇట్లుండగా, ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను అక్టోబర్ 23వ తేదీ నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్ను సందర్శించవచ్చు. మరొక సమాచారం. కాగజ్ నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో మిగిలిన సీట్ల భర్తీకి 9వ తరగతి నుంచి 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష 2027 ఏప్రిల్ 10న నిర్వహిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు నవోదయ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇది ఇయాల్టి విద్య ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. స్టూడియోల సమయం 7:05 గా వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో మొత్తంగా 40 పతకాలు సాధించి భారత్ 12వ స్థానంలో ఉంది. వార్తల్లోని వివరాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష రంగానికి చెందిన సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ ఉన్నత విద్యా పరిశోధన అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా సాగుతున్న భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగన్యాన్ ఉమ్మడి ఉపగ్రహ ప్రయోగాల వరకు విస్తరించిందన్నారు. మానవ సహిత వ్యోమనౌక ప్రయోగాలు, స్టార్టప్లు, నూతన స్పేస్ ఎకో సిస్టంలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మరింత బలమైన అంతరిక్ష వ్యవస్థను నిర్మించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కాన్క్లేవ్లో మంత్రి మాట్లాడుతూ గతంలో దాదాపుగా 16% ఉన్న భారత్లోని లాజిస్టిక్స్ వ్యయం ప్రస్తుతం 6% మేర తగ్గిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మౌలిక సదుపాయాలే వెన్నెముకాని రవాణా వ్యయాన్ని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. అలాగే గత కొన్నేళ్లుగా అస్సాంలో మౌలిక సదుపాయాలు, రవాణా, సమాచార వ్యవస్థలు మెరుగుపడ్డంతో పర్యాటక రంగానికి ప్రాధాన్యత లభించిందని మంత్రి తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ హార్మోజ్ జలసంధి వద్ద రవాణా ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజ వాయువు సరఫరాలో ఇబ్బందులను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కోల్కతాలో మర్చెంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వాతావరణం నెలకొన్నప్పటికీ భారత్పై దాని ప్రభావం పడకుండా సురక్షితంగా ఉంచగలిగామని మంత్రి తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన పరిస్థితి సవాళ్లతో కూడుకుంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన రబీ ప్రచారం 2026 వ్యవసాయ జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్టలో కరువు పరిస్థితిని అంచనా వేయడానికి 3 అక్టోబర్ కేంద్ర బృందం కర్ణాటకకు వెళ్తుందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాయని తెలిపారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా నేడు స్వాతంత్ర విప్లవ సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భగత్ సింగ్ ధైర్య సాహసాలు స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చాయని, దేశ గౌరవం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం యువత సంకల్పానికి, సాహసానికి ప్రత్యేకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో విద్యా సంస్థల భాగస్వామ్యాలు, ఉమ్మడి పరిశోధనలను బలోపేతం చేయడం, సవరించిన అర్హతల పరస్పర గుర్తింపు ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై సుదీర్ఘంగా చర్చించారు. అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ ప్రమోషన్ పథకం, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమీ నెట్వర్క్స్, లైఫ్ సైన్సెస్, హెల్త్ రంగాల్లో ఫ్రాంకో ఇండియన్ క్యాంపస్ ప్రాజెక్టు కింద భాగస్వామ్యాలపై చర్చలు జరిపారు. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో ప్రతిపాదిత ఐఐటి క్యాంపస్ ఏర్పాటు, భారత్ ఇన్నోవేట్స్ 2026 కింద మరింత సహకారం అందించడంపై ఇరు దేశాల మంత్రులు ఆలోచనలు పంచుకున్నారు. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026 ద్వారా రెండు దేశాల మధ్య భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేయడానికి ఇది ఒక బలమైన వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో 21 ఏళ్ల భారత షూటర్ ఈషా సింగ్ 38 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకం సాధించింది. మహిళల 78 కేజీల కంటే తక్కువ బరువున్న కురాష్ విభాగంలో పింకీ బల్హార కాంస్య పతకం, మహిళల బాక్సింగ్లో భారత్కు మరో 2 పతకాలు ఖాయమయ్యాయి. మరోవైపు పురుషుల క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో ఉన్న భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. సెమీస్లో నేపాల్, శ్రీలంక మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 17 రజతాలు, 19 కాంస్యాలతో మొత్తంగా 40 పతకాలతో పతకాల పట్టికలో 12వ స్థానంలో ఉంది. భారత్ యుఏఈ ఉన్నత స్థాయి సంయుక్త టాస్క్ ఫోర్స్ 14వ సమావేశం ఈరోజు ముంబైలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొని మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వ్యాపారం 100 బిలియన్ డాలర్లకు చేరిందని, 2032 నాటికి దీన్ని 200 బిలియన్ డాలర్స్కు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అంతరిక్ష సాంకేతికత, నౌకా నిర్మాణం, ఏఐ, ఆహార భద్రత, ఫిన్టెక్ రంగాలలో ఇరుదేశాల సహకారం విస్తరిస్తోందని

0: మంత్రి పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి జాతీయ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రకటించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాల మధ్య ఈరోజు ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కఠిన ఆంక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు దుమ్మును రేపే కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి తెలిపారు. నేపాల్లోని మనాంగ్ జిల్లాలోని హిమ్లుంగ్ బేస్ క్యాంపుపై భారీగా హిమపాతం పడ్డంతో 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 12 గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలం నుండి 4 మృతదేహాలను వెలికితీసినట్లు మనాంగ్ చీఫ్ డిస్టిక్ట్ ఆఫీసర్ ముక్తి ప్రసాద్ ఖానాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 27 బేస్ క్యాంపులో ఉన్నారని, ఇప్పటి వరకు వారిలో 11 అధికారులను సంప్రదించారని తెలిపారు. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 22వ అవతరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. రిస్క్ రిడక్షన్ ఇన్ యాక్షన్ అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఇది విపత్తు ప్రమాదం తగ్గించే విధానాలు, విజ్ఞానం, సన్నాహక చర్యలను ప్రత్యక్ష చర్యలుగా మార్చాలనే ఉమ్మడి ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అనుశర్మ మాట్లాడుతూ విపత్తుల నుండి ప్రాణనష్టం జరగకుండా తీసుకునే ప్రయత్నాల అవసరాన్ని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాగుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ రట్టు చేసింది. దాదాపుగా 10 కోట్ల రూపాయల విలువైన 6.6 కిలోల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ నెట్వర్క్ ద్వారా సాగుతున్న ఈ వ్యవహారంలో గత 9 కాలంలో సుమారుగా 475 కోట్ల రూపాయల విలువైన 318 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని రవాణా చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఈక్విటీ సూచీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. ప్రధాన సూచీలు సుమారుగా 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1058 పాయింట్లు పడిపోయి 72,838 వద్ద, నిఫ్టీ 341 పాయింట్లు క్షీణించి 22,800 వద్ద కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు, మౌలిక సదుపాయాల వల్ల రవాణా, లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా.

ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమం. వ్యవసం కక్కెరకచ్చే ఎన్నో తీర్ల విషయాలు, వాతావరణ సూచనలు, కలుపు చీడపీడల నివారణ, నూతన వ్యవసాయ పద్ధతులు, వ్యవసంకు అనుసంధానమైన పశువుల పెంపకం, కోళ్ళు మేకలు గొర్రెల పెంపకం వంటి విషయాల గురించి అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా సలహాలు సూచనలను అందించే కార్యక్రమం ఇది. ఇయాల్టి ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రసాయన రహిత వ్యవసాయం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట, ఇంకా నేల కోత సంరక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సందర్భానితో ముచ్చటను వింటారు.

వాతావరణ సూచన. గడిచిన 24 గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనయి. గాలిలో తేమ 66%. గాలి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఇక వచ్చే 24 గంటల్లో

0: జిల్లాలో వాతావరణం ఎండగా ఉండే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నరు.
1: पुतला बोल रहा
2: है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
1: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहा,
1: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
1: सच
2: है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
1: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా ఇల్లు వ్యవసాయం కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా విందాం రసాయన రహిత వ్యవసాయం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు కె లెనిన్. ఈ మధ్య కాలంలో ఎసుంటి రసాయనాలు మరియు పురుగుల మందులు వాడకుండా వ్యవసాయం చేయడం అంటే మస్తు కష్టమైన పనిగా భావిస్తున్నారు అందరూ. కానీ ఒకప్పుడు ప్రకృతి సిద్ధమైన పద్ధతులు, పశువుల వ్యర్థాలు, జీవ ఎరువుల ద్వారా పంటలను పండించేటోళ్ళు. దీనివల్ల భూమికి మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగేది. ఇప్పుడు మళ్ళా కొంతమంది ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం చేయడం షురు చేసిండ్రు. ఇది మంచి పరిణామమే. అయితే దీని పట్ల పూర్తి అవగాహనతో వ్యవసాయం చేస్తే పెట్టుబడి ఖర్చు తగ్గడంతో పాటు ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి రసాయన రహిత వ్యవసాయం దాని ప్రాముఖ్యతలేంటో ఈ ముచ్చట్ల తెలుసుకుందాం.
4: నమస్కారం రాజశేఖర్ గారు.
5: నమస్కారం అండి.
4: ముందుగా ఈ ఏదైతే రసాయన రహిత వ్యవసాయం అని అంటున్నామో, అసలు ఈ రసాయన పద్ధతిలో చేసే వ్యవసాయం వల్ల ఎట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి, దీని గురించి ముందు చెప్తారు.
5: సో ముఖ్యంగా రసాయన రహిత వ్యవసాయము, అదేవిధంగా లేదా అంటే కెమికల్ ఫ్రీ మేనేజ్మెంట్, అదేవిధంగా జనరల్గా ఆర్గానిక్ కానీ సేంద్రియ పద్ధతి కానీ జీవ సంబంధ పద్ధతులలో వ్యవసాయం. అయితే ఇప్పుడు చేస్తున్న కెమికల్ పద్ధతులలో మనకు ఏమైతుందంటే అత్యధికంగా డోసు వాడడము రైతులు చేస్తూ ఉన్నారు, తర్వాత రకరకాల కల్పి వాడడం చేస్తూ ఉన్నారు, తర్వాత సింథటిక్ కెమికల్స్ కొంత యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సహజ పద్ధతులలో, జీవ సంబంధ పద్ధతులలో మనం నేచురల్ గా దొరికే ప్రోడక్ట్స్ ని వాడుకుంటాం, ఎటువంటి సింథటిక్ కెమికల్స్ అనేటివి ఉండవు. అయితే ఈ కెమికల్స్ వాడడం వల్ల ముఖ్యంగా ఏమైతుందంటే, మరి వ్యవసాయంలో పురుగులు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. వాటికి గల కారణాలు ఏంటంటే అవి నిరోధకత పెంపొందించుకుంటున్నాయి, రెసిస్టెన్స్ అంటాం. తర్వాత ఈ రసాయనాలు అధిక మోతాదులో వాడడం వల్ల పురుగులు ఉన్నా లేకున్నా కూడా పిచికారీ చేయడం వల్ల, మరి అవశేషాలు కూడా మనం తినే ప్రోడక్ట్స్ లో కూడా చాలా వరకు అవశేషాలు మిగులుతా ఉన్నాయి. తర్వాత కొంత చీడపీడలు అంటే మిత్ర పురుగులు, అక్షింతల పురుగులు గాని, అల్లికరెక్కల పురుగులు, సాలిడ్లు కూడా పంట 60 రోజుల వరకు సాధారణంగా హాని చేసే పురుగులు ఉండవు. అయితే అప్పుడు హాని చేసే పురుగులు లేకపోయినప్పుడు ఇవి ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు మరి పిచికారి, మిత్ర పురుగులు ఉన్న పిచికారి వేసినప్పుడు అవి కూడా చనిపోవడమే జరుగుతూ ఉంది. సో ఆ విధానంలో మరి అవేం చేస్తాయి అంటే, మిత్ర పురుగు రసం పీల్చే పురుగుల్ని తినేస్తాయి. సో అవి చనిపోవడం వల్ల ఈ రసం పీల్చే పురుగులు అంటే రిసర్జెన్స్ అంటాం. సో అట్లా రెసిస్టెన్స్, రిసర్జెన్స్, రెసిడ్యూస్ ఇవి ముఖ్యంగా చీడపీడలకు సంబంధించి. ఇకపోతే మరి మనము హానికి అంటే ప్రజలు కూడా హానికారక ఈ రసాయనాల ద్వారా ఇబ్బందులు కూడా గురవుతా ఉన్నారు. ఇటు రైతులు గురవుతారు, అదేవిధంగా వాటి నుంచి వచ్చే ప్రొడ్యూస్ మనం తినడం వల్ల కూడా సాధారణ ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా రైతులు ఏ విధంగా అంటే, ప్లాంట్ ప్రొటెక్షన్ కిట్స్ వాడకపోవడం వల్ల అట్లా ఇబ్బంది పడుతున్నారు. మరి అత్యధిక మోతాదులో పిచికారీ చేయడం వల్ల అవి మనం తినడం ద్వారా మనకు చాలా వరకు ఐటీ కంపెనీ వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నా కూడా, యువకులు చేస్తున్నా కూడా ఈ మధ్య కాలంలో చాలా వరకు పిల్లలు పుట్టకపోవడము, పుట్టినా కూడా అంగవైకల్యం కలగడము, తర్వాత బ్లూ కలర్లో పుట్టడము, అంటే మన వాళ్ళు ఏమంటారు

0: అది మేనరికం గాని మూఢనమ్మకం అట్లా. సో సైంటిఫిక్ వేలో కొంత ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కెమికల్ ఫ్రీ అంటే రసాయన రహితం అంటే ఇప్పటికిప్పుడే
1: సాధ్యం
0: కాదు. కెమికల్స్ తగ్గించుకొని సహజ పద్ధతుల పైన కొంత దృష్టి సారించినట్లయితే ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. రేపు వాతావరణం గాని అదే విధంగా భూమి గాని మనము గాని చీడపీడలు కూడా ఉధృతి మించకుండా కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నట్లు మోతాదుకు మించి రసాయనాల వాడకము ఇట్లాంటివన్నీ చూస్తా ఉన్నాం కదా, ఈ పరిస్థితుల్లో ఈ రసాయన రహిత వ్యవసాయం అంటే ఏదైతే సహజ పద్ధతులు సేంద్రియ వ్యవసాయం అయితే సహజ జీవన పద్ధతులు అయితే ఇట్లాంటివి వినియోగించి వ్యవసాయం చేయడం సాధ్యమవుతుందా?
0: సో ముఖ్యంగా అంటే మనకు ఈ కేంద్ర ప్రభుత్వం అనేది ఈ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, సో అది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసినట్లయితే ఈ యొక్క ముఖ్యంగా 42 కోట్లతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో లాస్ట్ ఇయర్ టార్గెట్ బేస్ చూసినట్లయితే సుమారుగా 60,000 మందికి ఒక ఎకరం చొప్పున 60,000 ఎకరాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద మన తెలంగాణ రాష్ట్రంలో మొదలు చేయడం జరిగింది. చాలా వరకు అది జరుగుతూ ఉంది. మరి దానికి అనుగుణంగా మళ్ళా ఈ సంవత్సరం కూడా అంటే మేలో ఇక టీజీ ఆర్గానిక్ యాప్ అనేది కూడా మన తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు చాలా మంది రైతులు 500 మంది రైతులు కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సుమారుగా 100 ప్రోడక్ట్స్ కూడా అంటే ఈ యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఆ విధంగా మనం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఆ కోణంలో మరి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు సాగుతా ఉంది. అంటే ఎంకరేజ్మెంట్ రూపంలో కూడా మనకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తా ఉంది. మళ్ళా బయో రీసెర్చ్ సెంటర్స్ ఓకే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 326 బయో రీసెర్చ్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేయడం, వాటికి ఒక్కొక్క రీసెర్చ్ సెంటర్ కి 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో అట్లా ప్రోత్సాహం ఇస్తుంది కాబట్టి కంపల్సరీగా మళ్ళా మన రాష్ట్రంలో ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు ఎక్కువ ఉంటారు 80%. కాబట్టి వేరే దేశాలలో చూస్తే 100 ఎకరాలు ఒకలేకే ఉంటాయి, అక్కడ సాధ్యం కాకపోయినా ఇక్కడ చిన్న సన్నకారు రైతులలో చాలా వరకు ఈ యొక్క పద్ధతి చేసే అవకాశం ఉంటది. చేస్తేనే ఫ్యూచర్ కూడా బాగుంటుంది.
1: అయితే ఇప్పుడు ఇట్లా ఈ సహజ పద్ధతుల్లో రసాయన రహితంగా వ్యవసాయం చేస్తున్న ప్రాంతాలు మన దేశంలో ఏవైనా ఉన్నాయా? ఇప్పటికే రసాయనాల్ని మొత్తానికి మానేసి సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న ప్రాంతాలు ఏవైనా ఉంటే ఉదాహరణగా చెప్తారా కొన్ని?
0: సో మనం ముఖ్యంగా ఏంటంటే ఈ సిక్కిం రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ సిక్కిం రాష్ట్రంలో అంటే ఒకటే సంవత్సరంలో సాధ్యం కాలే, ఇప్పుడు దేశంలోని ఆర్గానిక్ స్టేట్ గా పిలువబడుతున్న మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ గా సిక్కిం గా పరిగణిస్తా ఉంది. అయితే ఇక్కడ 2003 నుంచి ఈ యొక్క అంటే ఏదైతే రసాయన రహిత వ్యవసాయం గాని సేంద్రియ ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని అప్పుడే వాళ్ళు అనుకోవడం జరిగింది. అయితే ఎట్లా ఏంటంటే ఫస్ట్ లో వీళ్ళకి ఇచ్చే సబ్సిడీస్ కెమికల్స్ మీద ఇచ్చే సబ్సిడీస్ ని మెల్లమెల్లగా తగ్గించుకోవడం అనేది జరిగింది. 10%, 20%, 30% అట్లా అట్లా మెల్లమెల్లగా ప్రస్తుతం అంటే 2013, 2014, 2015 తర్వాత 20 ఇప్పటి వరకు కంప్లీట్ వాటిపైన బ్యాన్ చేసి వాటిని ఎక్కడైతే ఇంపోర్ట్ చేసుకోవడం అంటే బయట నుంచి వచ్చే రసాయనాలని కంప్లీట్ బ్యాన్ చేసి రాకుండా ఎంట్రీ చేయకుండా ఆపివేయడం అనేది ఆ యొక్క పాలసీ అనేది తీసుకోవడం జరిగింది స్టేట్ గవర్నమెంట్. సో అట్లాంటి పాలసీ అనేది పక్కగా చేయడం వల్ల ఈరోజు అక్కడ ఉన్న వ్యవసాయ భూములన్నీ ఆర్గానిక్ గా మారి మరి దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ గా రూపొందించి దానికి అనుగుణ అంటే తక్కువ ప్రజలు ఉన్నా కూడా అంటే సాధ్యమైతుంది అన్నట్టు. ఏదైనా కూడా
1: ఈ రసాయన రహిత వ్యవసాయం చేసి చూపించి
0: వాళ్ళకు కూడా తొందర ఏం కాలేదు. చిన్న రాష్ట్రం 2003 నుంచి మొదలు పెడితే దాదాపు 20 ఏళ్ల తర్వాత
1: ఒక్కసారి కాదు కాని నెమ్మది నెమ్మది క్రమక్రమంగా చేసుకుంటూ పోయి చివరికైతే సాధించారు.
0: ఆదర్శంగా తీసుకొని మనం కూడా
1: ముందుకు మన దగ్గర మన తెలంగాణ ప్రాంతంలో ఈ రసాయన రహిత వ్యవసాయం సాధ్యమవుతుందా?
0: కంపల్సరీగా సాధ్యమవుతుంది. ఇందాక అనుకున్నట్టు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా ప్రోత్సాహకాలు అందుతా ఉన్నాయి. అదేవిధంగా మళ్ళా అంటే ముఖ్యంగా వివిధ రాష్ట్రాలలో చూసినట్లయితే మనం ఎప్పుడు కూడా ఇంకా అంటే ఒక ఆర్గానిక్ స్టేట్ గా సిక్కిం ని గుర్తు పెట్టుకోవాలి. అదే విధంగా పంజాబ్ రాష్ట్రాన్ని కూడా కొంత రైతులు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే పంజాబ్ రాష్ట్రంలో గత 15-20 ఏళ్ల నుంచి కూడా క్యాన్సర్ స్ట్రెయిన్ అనేది పోతా ఉంది. అంటే ప్రజలకు మాల్వా రీజన్ నుంచి అమృత్సర్ కి ఈ రోజు వరకు కూడా 15 ఏళ్ల నుంచి అంటే అంత రసాయన

0: మరి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ సహజ పద్ధతులకు ఆర్గానిక్ పద్ధతుల వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది.
1: అయితే ఒక్కసారి చివరిగా ఈ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అన్న పథకం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కదా, దీనికి సంబంధించి కొంత సమాచారం చెప్తారా? దీని ఉద్దేశము, అసలు ఇది ఎప్పుడు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం?
0: సో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేది 2025 నుంచి మొదలు కావడం జరిగింది. సో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసినట్లయితే మరి 42 కోట్ల వరకు సుమారుగా బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా సుమారుగా 60,000 రైతుల్ని ఐడెంటిఫై చేయడము, తర్వాత 75,000 ఎకరాల వరకు టార్గెట్ ను చూసుకొని ఒక సుమారు 1 నుంచి 1.5 ఎకరాలు. సో ఆ విధంగా మరి ముందుకెళ్తా ఉంది. మరి ఈ సంవత్సరం కూడా దానికి అనుగుణంగా టీజీ ఆర్గానిక్ యాప్ ను కూడా మరి మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో చాలా వరకు రైతులు కూడా రిజిస్టర్ కావడం జరిగింది. దాంట్లో ప్రొడక్ట్స్ సుమారుగా 100 రకాల ప్రొడక్ట్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో అదేవిధంగా మరి మన ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే కూడా మనకు ఆదిలాబాద్ నేచురల్స్ అని చాలా సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఇంకా చాలా మంది రైతులు ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఉదాహరణకి మనకు ఇచ్చోడ నవేగాం నుంచి రామేశ్వర్ గారు, అదేవిధంగా ఇక్కడ అడ నుంచి గంభీర్ గారు, ఇక్కడ ఈ యొక్క ఆర్గానిక్ వ్యవసాయం అనేది చాలా 2-3 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు. సో వాళ్ళని ప్రోత్సాహంగా తీసుకుని మన జిల్లాలో కూడా ఇంకా రైతులు ముందుకొస్తే ముఖ్యంగా ఈ యొక్క రసాయన రహిత వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. తర్వాత చాలా వరకు మనం అనుకున్నట్టు చీడపీడలు కూడా కంప్లీట్ 100% వాటిని నశింపజేయలేము, తీసివేయలేము. అవి నష్టపరిమితి స్థాయిలో ఉంటే సరిపోతుంది. కాబట్టి ఆ విధానంలో మనకు రసాయనాలతో పాటు ఈ సహజ పద్ధతులు అవసరము. అదేవిధంగా ఇందాక అనుకున్నట్టు రెసిస్టెన్స్, రిసర్జెన్స్, రెసిడ్యూస్ లేకుండా, అదేవిధంగా ముఖ్యంగా రైతులకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి, మానవాళికి కూడా కొంత క్యాన్సర్ కారకాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ తగ్గించుకోవాలంటే ముఖ్యంగా ఇప్పటికిప్పుడే రసాయనాలు కాకుండా అప్పుడప్పుడు ఈ జీవ సంబంధ పద్ధతులలో లేదా జీవన ఎరువుల రూపంలో లేదా ఆర్గానిక్ మెథడ్స్ లో విత్తనం నుంచి పంట కోత వరకు వాడుకున్నట్లయితే రాబో కాలంలో మంచి ఉత్పత్తులు వచ్చే అవకాశం ఉంటుంది, మంచి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది.
1: చాలా సంతోషం రాజశేఖర్ గారు. ముఖ్యంగా వ్యవసాయంలో రసాయనాల వాడకం వల్ల కలిగే లేదా ఉత్పన్నమవుతున్న సమస్యలను గురించి తెలియజేస్తూనే ఈ రసాయన రహిత వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ, మరి ఇది ఏ రకంగా మనం రసాయన రహిత వ్యవసాయాన్ని చేయవచ్చు, ఏ రకమైన అవకాశాలున్నాయి అనే విషయాన్ని కూడా సవివరంగా తెలియజేసిండ్రు. మరి ఇప్పటికే ఈ అధిక మోతాదులో రసాయనాలని వాడడం వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని రైతులు క్రమక్రమంగా ఈ రసాయనాలను తగ్గించి పూర్తిగా సహజ పద్ధతుల్లో వ్యవసాయానికి మొగ్గు చూపుతారని, ఈ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థాంక్యూ.
2: ఇప్పటి వరకు రసాయన రహిత వ్యవసాయం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో కేలెనిన్ వెట్టిన ముచ్చటను ఇన్నారు.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో వ్యవసాయ ముచ్చట్లను వింటున్నారు. ఇప్పుడు నేల కోత సంరక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సందేరాణితో ముచ్చటను విందాం. వీరితో ముచ్చట పెడతారు సిహెచ్ రామాదేవి. నేల కోత వ్యవసాయానికి మరియు ఆహార ఉత్పత్తికి ఒక ముప్పసుంటిది. దీని ద్వారా భూ

0: భూమి ఉత్పాదకత తగ్గుతుంది. ఇంకా రైతులు ఆహారాన్ని పండించడానికి అవసరమయ్యే మరియు కీలకమైన వనరులను కోల్పోతారు. అందుకే నేల కోతకు గురి కాకుండా సంరక్షణ చర్యలు చేపట్టాల. అసలు నేల కోత అంటే ఏంది, ఎసుంటి సంరక్షణ చర్యలు చేపట్టాలో ఈ ముచ్చట్లా విందాం.
1: నమస్కారం సంధ్యారాణి గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా చెప్పండి, నేల కోత అంటే ఏమిటి, దీని యొక్క ప్రభావం ఏమిటి?
2: ముఖ్యంగా మనకు ఈ నేల కోత అంటే ఫస్ట్ అసలు నీటి మూలంగా గానీ లేదంటే గాలి ద్వారా గానీ లేదంటే వర్షం చినుకులు, దాని ద్వారా ఎప్పుడైతే మనకి నేల నుండి సారవంతమైనటువంటి మట్టి వేరుపడి అది ఒక చోటు నుండి మరొక చోటుకి ఉట్టుకపోతే దాన్నే మనం మృతికా క్రమక్షయం లేదా నేల కోత అంటాం. అంటే మనము ఇప్పుడు తీసుకున్నట్టయితే మన దేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం తీసుకున్నట్టయితే అది ఒక 329 మిలియన్ హెక్టార్లు అనుకుంటే దాంట్లో సుమారుగా మనకి 265 మిలియన్ హెక్టార్లు వ్యవసాయానికి అట్లనే వివిధ అవసరాల కోసం వినియోగిస్తున్నాం. దీంట్లో సుమారుగా 94 మిలియన్ హెక్టార్లలో ఈ నేల ప్రవాహం ద్వారా అంటే కోతకి గురైతుంది. అట్లనే ఇంకొక 14 మిలియన్ హెక్టార్ల వరకు కూడా నేల ఈ వరద ప్రవాహానికి లోనయ్యి దాని వలన ఈ క్రమక్షయమైనటువంటిది జరుగుతుంది. ఇట్లా కావడం వల్ల ఈ నేల క్రమక్షయం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక సంవత్సరానికి యావరేజ్ గా తీసుకుంటే 16.4 టన్నుల నేల అనేటువంటిది ఒక హెక్టార్ కు కోల్పోతున్నాం మనం కేవలం నేల కోత వల్ల. సో ఈ విధంగా ఏమైతుందంటే మనకి నేలపై ఉన్నటువంటి ఇట్లా సారవంతమైన నేలను కోల్పోవడం వల్ల మనకు దేశం మొత్తం మీద ఒక సంవత్సరానికి 5.3 బిలియన్ టన్నుల సారవంతమైన నేల కోల్పోతున్నాము. అయితే ఈ నేల కోత అన్నది కూడా ముఖ్యంగా మనం ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు ఈ నేల కోత వల్ల నేల పైపొర ద్వారా ఏదైతే మనము లాస్ అవుతున్నామో దాంట్లో చాలా వరకు పోషకాలు లాస్ అయిపోవడం జరుగుతుంది. అయితే ఈ నేల కోతలో మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే నీటి కోత, రెండవది గాలి ద్వారా కూడా మనకి నేల కోత జరుగుతుంది. నీరు ద్వారా జరిగేటటువంటి నీటి కోతలో కూడా మళ్ళీ మనకు 2 విధాలుగా జరిగేటటువంటి అవకాశం ఉంది. అదొకటి ఏంటంటే నేలపై విసురుగా పడేటటువంటి వర్షపు చినుకుల వల్ల, అట్లనే ఉరవడితో ప్రవహించే బురద నీటి వల్ల. ఈ 2 రకాల వల్ల జరిగేటటువంటి నీటి ద్వారా జరిగేటటువంటి నేల కోత జరుగుతుంది. అయితే ఫస్ట్ మనం తీసుకున్నట్టయితే మట్టి నేలపై విసురుగా పడే వర్షపు చినుకుల వల్ల, అంటే దీనివల్ల ఎట్లా జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనకు పైనుండి ఈ వర్షం చినుకులు ఒక ఫోర్స్ తోని పడతా ఉంటాయి కదా కింద, సో అట్లా పడినప్పుడు మట్టి రేణువులు అనేటువంటి నేల నుండి విడిపడిపోతాయి. సో విడిపోయి పక్కకి వెదజల్లబడి దాని ద్వారా మళ్ళీ అవి ఇంకా నీటితో కలిసి అవి పక్కకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ నేలపై విసురుగా పడేటువంటి వర్షపు చినుకుల వల్ల జరుగుతుంది. అంటే ఇట్లా వర్షపు చినుకులు పడడం వల్ల మనకి ఈ వర్షపు చినుకులు ఏవైతే పడుతున్నవి సుమారుగా ఒక 25 నుండి 30 కిలోమీటర్ల వేగంతో కింద పడడం జరుగుతుంది. సో అంత ఫోర్స్ తోని పడతాయి కాబట్టి మనకి ఈ మట్టి రేణువులు అనేటువంటి దాదాపు ఒక 2 అడుగుల ఎత్తు వరకు కూడా సపరేట్ అయ్యి మళ్ళీ ఇంకొక 5 అడుగుల దూరం వరకు వెదజల్లేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మనకు నేలపై వర్షం చినుకుల వల్ల. ఇంకోటి ఏమనుకున్నా మనం ఉరవడితో ప్రవహించే ఈ బురద నీటి తాకిడి వల్ల కూడా నేల కోత జరుగుతుంది నీటి ద్వారా. దాంట్లో ఏమైతుందంటే ఫస్ట్ అసలు ఇప్పుడు మనం ఏదైతే వర్షం నీటి తాకిడికి వేరైనటువంటి ఈ మట్టి రేణువులు ఉంటాయో అవన్నీ కూడా వర్షం నీటితోని కలిసి ఒక బురదలాగా మారిపోయి ప్రవహిస్తూ ఉంటాయి. ఇట్లా ప్రవహిస్తూ అవి ఏమైతుందంటే చిన్న కాల్వల్లాగా చేరిపోవడము, దాంతో మళ్ళీ చిన్న చిన్నగా పిల్లవాగులు ఏర్పడడం జరుగుతుంది. ఈ బురద నీరు ఏదైతే అది ఎక్కువైన కొద్దీ దీంతో మళ్ళీ అది కూడా కొట్టుకుపోయి మట్టి దాంతో జత అయ్యి అది చిన్నవి కాస్త పెద్దగా మనకి ఉర్రెలు వాగుల్లాగా అట్లా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ ఇయర్ మనకు అదే ప్లేస్ లో అట్లా కావడం వల్ల అవి పెద్దగా అయిపోయి చివరికి ఆ నేల మనకి చివరికి పనికి రాకుండా, అంటే పంట పండించడానికి పనికి రాకుండా పోతుంది. అంటే చాలా వరకు మనము చూస్తూ ఉంటాం చేన్లలో కూడా ఒక ఏరియా ఉంటది, అక్కడి నుంచి ఇప్పుడు వర్షం పడ్డదంటే చాలా అక్కడి నుండే పోతా ఉంటాయి
1: భూమిలోని సారవంతం అంతా కూడా.
2: మొత్తం పైన ఉన్నటువంటి మట్టి సారవంతమైన నేల ఏదైతే ఉంటుందో అంతా కొట్టుకొని పోతుంది. సో ఈ విధంగా మనం ఈ నేల కోత వల్ల ఇట్లాంటి ప్రభావం ఉంటుందని చెప్పుకోవచ్చు.
1: అయితే నీటి కోత, గాలి కోత గురించి కూడా అన్నారు కదా మీరు, అయితే ముందుగా నీటి కోత వల్ల జరిగే నష్టాలను గురించి వివరించండి.
2: అయితే నీటి కోత వల్ల ఇప్పుడు మనం అనుకున్నాం అసలు ఫస్ట్ ఏమైతుంది నేల కోత అంటే ఏదైతే పైన ఉన్నటువంటి సారవంతమైన మట్టి కొట్టుకొని పోతుంది. ఎప్పుడైతే సారవంతమైన మట్టి కొట్టుకుపోయిందో అసలు మనకు పంటలు పండించడానికి పంట యొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి పోషకాలు అవన్నీ కూడా మనకి పైన ఉన్న మట్టిలోనే ఉంటాయి. అట్లంటే మన పంటల యొక్క వేర్లు కూడా పైన పొరల్లోనే నుంచి గ్రహించడం జరుగుతుంది పోషకాలని. అయితే ఎప్పుడైతే ఈ పైభాగంలోని మట్టి కొట్టుకొని పోతుందో అప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్ గా నేల సారం అనేటువంటి తగ్గిపోయి పంటల దిగుబడి తగ్గి

0: పోయేటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే మళ్ళీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, సారవంతమైన పంట భూముల మీద ఇసుక చేరడం. ఇసుక అనేటువంటిది ఇప్పుడు మనకు ఈ వాలు ప్రదేశాలు ఉన్నట్లయితే, దాంట్లో కింద భాగంలో ఉన్నటువంటి సారవంతమైన నేలలు ఏవైతే ఉంటాయో, అట్లా పైనుండి నీటితోని కొట్టుకొచ్చేటటువంటి ఇసుక అట్లాంటి పదార్థాలతోనే అది కప్పేస్తుంది. సో దానివల్ల ఏమైతుంది, మనకు ఆ నేల అసలు పంటలు పండించడానికి అవకాశం లేకుండా అయ్యేటటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. అట్లనే మళ్ళీ మనకి ఈ జలాశయాలు కానివ్వండి, సరస్సులు మేట వేయడం అంటాం. దీంట్లో ఏమైతుందంటే, మనం ముఖ్యంగా జలాశయాలు ఎందుకు వర్షం నీటిని నిల్వ ఉంచి అంటే పంటలకు ఇవ్వడానికి కానివ్వండి, లేదంటే తాగునీరు కోసం కూడా వాడడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏమైతే జలాశయంలో పైన లేదంటే చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం నుండి ఎప్పుడైతే నీరు వచ్చి జలాశయంలో చేరేటప్పుడు నేలకోత జరిగినట్టయితే ఆ మట్టి కూడా ప్రవాహ నీటిలో వచ్చేస్తుంది. వచ్చేసి ఏమైతుంది, జలాశయం అడుగుల్లో చేరడం వల్ల జలాశయం మేట వేస్తాయి. అంటే దాంట్లో నీటిలో నిలుపుకునే సామర్థ్యం ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. దానివల్ల ఏమైతుంది, చివరికి జలాశయాలు నిరుపయోగంగా మారే అవకాశం కూడా ఉండదు. అంటే స్టోరేజ్ కెపాసిటీ అన్నది మొత్తం తగ్గిపోతుంది. అట్లనే మళ్ళీ ఈ కొన్నిసార్లు ఏమైతుంది, నేల అడుగున్నటువంటి నీటి మట్టం కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అంటే ఏమైతుంది అంటే, ఇప్పుడు వర్షం నీరు ఎప్పుడైతే వేగంగా నేలపై పడి కొట్టుకుని పోతుందో, అప్పుడు నేలలోనికి ఇంకిపోవడానికి మిగిలేటటువంటి నీటి పరిమాణం అనేటువంటి తగ్గుతుంది. అట్లా ఎప్పుడైతే ఈ ఇంకిపోయే నీరు తగ్గుతుందో, ఆ బావిలో కానివ్వండి జలాశయంలో నీటిని ఎప్పటికప్పుడు పూర్తి చేయడానికి మనకి నేల అడుగు భాగంలో లభ్యమయ్యే నీరు కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి బావులలో నీరు తగ్గిపోయి మనకి ఏదైతే పంటలకు కావలసినటువంటి పారుదలకు కావలసిన నీరు అనేటువంటి తగ్గిపోయి మనకు పంటల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ నీటి కోత వల్ల ఇట్లాంటి నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
1: అయితే ఈ నీటి కోతను నిరోధించే పద్ధతులు ఏమైనా ఉంటే చెప్పండి.
0: ఇది ప్రకృతి ద్వారా జరిగేటటువంటి సమస్య. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు గత 10-15 రోజుల నుంచి కూడా మన అన్ని జిల్లాల్లో అసలు నీటి ఈ వర్షాల ద్వారా
1: విపరీతమైన వర్షాలు
0: పడుతున్నాయి. కానీ కొంతవరకు మన పరిధిలో ఉన్నంత వరకు కొన్ని మెజర్మెంట్స్ తీసుకున్నట్టయితే మనం కొంతలో కొంతైనా తగ్గించుకోవడానికి, కంప్లీట్ నిరోధించకపోయినా కొంచెం తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, మనము ఫస్ట్ భూసారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అంటే ఏం చేయాలంటే, వేర్లు ఎక్కువగా అంటే పంటలే ఇప్పుడు ఎక్కడైతే మనము కొన్ని ప్రదేశాలలోనే మనం ఈ నేల కోతను గమనిస్తూ ఉంటాం. సో అట్లాంటి ప్రదేశాల్లో ముఖ్యంగా ఎక్కువ వేర్లు ఉండి విస్తారంగా ఉండేటటువంటి నేలను కప్పి ఉండే మొక్కలని మనం పెంచుకోవాలి. దాని ద్వారా ఏమైతుంది, ఈ వర్షం చినుకులు అనేటువంటివి డైరెక్ట్ గా మనకి ఈ సాయిల్ పైన పడకుండా ఇది ఈ వెజిటేషన్ అనేటువంటిది కవర్ చేస్తుంది. సో అట్లాంటి అంటే గడ్డి మొక్కలు కానివ్వండి, జనుము, వేరుశెనగ ఇట్లాంటి నేలను అంటుకొని పెరిగేటటువంటి మొక్కల వల్ల మనం కొంతవరకు నేల కోతను రక్షించుకోవచ్చు. అట్లనే దీంట్లో ఏమైతుందంటే, ఈ మొక్కల యొక్క ఆకులు కూడా నేల పై భాగాన విస్తరించి ఉంటాయి కాబట్టి వర్షం నీటి యొక్క ఉధృతి అనేటువంటిది చాలా వరకు తగ్గించి మళ్ళీ ఆ నీరు ఏదైతే అక్కడ పడుతుందో అది నేలలోకి ఇంకిపోయేలాగా కూడా చేస్తాయి. అంటే మొక్కలు ఎంత దట్టంగా పెరిగితే నీటి సంరక్షణ అనేటువంటిది అంత ఎక్కువగా జరుగుతుంది. అట్లనే ఇంకొక పద్ధతి ఏంటంటే, వాలుకు అడ్డంగా సాగు చేసుకోవడం. ఇప్పుడు స్లోపి ఏరియాస్ ఉన్నాయనుకోండి, దానికి అడ్డంగా మనం సాగు చేసుకోవాలి. దాంట్లో ఏమైతుందంటే, మన నేలను తయారు చేసుకోవడం కానివ్వండి, విత్తనము అట్లాంటి అంటే విత్తనం పెట్టుకోవడం అవన్నీ కూడా వాలుకు అడ్డంగా చేసుకుని పంట పండించడం ద్వారా నీటి ప్రవాహం అనేటువంటిది మనం అడ్డుకోగలుగుతాం. అంటే ఇట్లా క్రాప్ ఉంటుంది కాబట్టి స్లోపి అనేటువంటిది కంటిన్యూస్ గా దానికి అంటే పడకుండా నీళ్లు ఈ క్రాప్ అనేటువంటిది దాన్ని
1: అడ్డుకుంటుంది.
0: సో అట్లా చేయడం వల్ల కూడా మనం కొంతవరకు మనం ఈ నేల కోతను నివారించవచ్చు. ఇంకొకటి పీలిక సాగు అని ఉంటుంది. దాంట్లో ఏం చేస్తామంటే, నేల కోత నాపాలని మనము ప్రయత్నిస్తున్నప్పుడు పంటను అట్లనే సమవాటమైనటువంటి ఈ ప్రదేశాన్ని కలుపుతూ కొంత మేరగా ఏం చేయాలంటే, దాని పక్కగా నేల కోతను నిరోధించేటటువంటి ఇంకొక పంటను అంటే 2 types ఆఫ్ క్రాప్స్ వేసుకోవాలి. ఒక పంట ఏంటంటే నేల కోతను నిరోధించేది అంటే అడ్డుకునేది, ఇంకొకటి నార్మల్ మనకు కావలసిన క్రాప్. ఆల్టర్నేట్ గా 2 crops ను వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే మనం ఏంటంటే, వేరుశెనగ, సోయా చిక్కుడు అవేంటంటే నేల కోతను నిరోధక పంటలుగా అంటే నేల కోతను నివారిస్తాయి. దాంట్లో మళ్ళీ మనము జొన్న, సజ్జ, రాగులు ఇవేంటి నేల కోత ఆపలేవు. సో ఈ పంటల్ని మనం ఆల్టర్నేట్ గా వేసుకుంటే ఏమైతుందంటే, ఏవైతే నేల కోతను నిరోధిస్తాయో అట్లాంటి పంటల నుంచి అంటే ఇప్పుడు నిరోధించకుండా ఉండే పంటల నుంచి ఏదైతే మనకి మట్టి వస్తుందో అది ఈ క్రాప్ ఆపేస్తుంది. అక్కడ నుండి వచ్చిన మట్టిని ఈ క్రాప్ ఆపేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఆల్టర్నేట్ గా క్రాప్స్ వేసుకుని కూడా దీన్ని పీలిక సాగని అంటాము. ఈ పద్ధతిలో మనము కొంతవరకు ఈ నేల కోత అనేటువంటిది నిరోధించవచ్చు. అట్లనే ఇంకోటి ఏంటి అంటే, వాలుకు అడ్డంగా సమపాటుగా కూడా గట్టు వేసుకోవడం వల్ల కూడా మనము ఈ నేల కోతను ఆపేయచ్చు. అంటే వాలుకు అడ్డంగా మనము ఈ గట్లు వేయడం వల్ల ఏమైతుందంటే, ఇసుక, బంకమట్టి నేలలో ఇట్లా

0: చేయడం వల్ల నీటి యొక్క ప్రవాహ వేగాన్ని తగ్గించడమే కాకుండా ఏదైతే నీరు పడుతుందో దాన్ని మళ్ళీ మనము లోపలికి ఇంకేటట్టు చేయొచ్చు. సో ఈ విధంగా చేయడం వల్ల కూడా మనము కొంతవరకు నేలకోతను నిరోధించవచ్చు. అట్లనే వాగుల్ని సరి చేసుకోవడం అంటే ఇప్పుడు సాగు భూములు ఏవైతే ఉన్నాయి బీడు భూములుగా కాకుండా ఉండాలంటే మనం పొలంలో వాగులు ఏర్పడకుండా చూసుకోవాలి. అంటే పెద్ద పెద్ద వాటర్ ఫ్లోస్ ఏర్పడకుండా చూసుకోవాలి. ఒకవేళ మనం వాగులు ఏర్పడినట్లయితే అట్లాంటి ప్రాంతంలో చిన్న చిన్న గట్లు వేసేసి నీటిని డైవర్ట్ చేయాలి, మళ్ళీ ఇంచేసేయాలి. తర్వాత మళ్ళీ అదే వాగులు చిన్న చిన్న అడ్డుకట్టలు మట్టితో గాని రాళ్లతో గాని వేసి అంటే మనం ఏదైతే ఫ్లో ఆఫ్ వాటర్ వస్తుందో దానికి అడ్డంగా ఈ మట్టితో గాని రాళ్లతో గాని కట్టలు వేసి ఆ ఫ్లోని ఆపేసేయాలన్నమాట.
1: చివరగా చెప్పండి, గాలికోత గురించి వివరాలు తెలపండి.
0: అయితే ఈ నేలకోతలో మనం నీటితో పోలిస్తే గాలికోత కొంచెం తక్కువనే, గాలి ద్వారా అయ్యేటటువంటి నేలకోత కొంచెం తక్కువనే ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని ప్రదేశాల్లో మనకి ఈ గాలికోత జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఎక్కువ గాలులు వస్తాయో సమ్మర్లో లాస్ట్లో వస్తూ ఉంటాయి కదా, సో అప్పుడు ఏమైతుందంటే అప్పుడు మళ్ళీ మనకు క్రాప్ కూడా ఉండదు.
1: అవును,
0: సో అట్లాంటి టైంలో ఇది మెయిన్ గా జరుగుతుంది. దీంట్లో ఏమైతుందంటే మెత్తటి సారవంతమైన మట్టి రేణువులు ఏవైతుంటే గాలిలో కలిసి దుమ్ముగా లేపుకొని దుమ్ము పోతుంది, దాంట్లో సారవంతమైన నేలంతా కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లనే బరువు ఉన్నటువంటి రేణువులు గాలి చేత వెదజల్లబడతాయి అక్కడక్కడనే, సో అట్లా కూడా మనకి లాస్ అవుతుంది. దీంట్లో అంటే వేసవిలో నేలను దుక్కి వదిలేసినప్పుడు లేదంటే పంటలు.
2: ఇప్పటి వరకు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో నేల కోత సంరక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సందేరానితో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టినారు సిహెచ్ రామాదేవి. ఇంతటితో ఇయాల్టి ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. స్టూడియోల సమయం 7:45. మరికొద్దిసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
3: వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభిన్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
4: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆరోగ్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య అత్యవసర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ వైద్య మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పిఎం అభిమ్ పథకాన్ని అమలు చేస్తోంది. పిఎం అభిమ్ అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. అసలు లక్ష్యాలేంటి? నెల్లూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ మిషన్ ద్వారా ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? సామాన్య ప్రజలకు ఈ పథకం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం గురించి వివరించేందుకు ఈరోజు మనతో డాక్టర్ మాధవి కొండేటి గారు ఉన్నారు, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్. వారితో మాట్లాడి పిఎం అభిమ్ గురించి చర్చిద్దాం. నమస్కారం డాక్టర్ గారు.
5: నమస్కారం అండి.
4: డాక్టర్ గారు, మరి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి పిఎం అభిమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు పిఎం అభిమ్ అంటే ఏంటి?
5: అందరికీ నమస్కారం అండి. అండ్ పిఎం అభిమ్ అంటే, యాజ్ మీరు ఇంతకు ముందే చెప్పినట్టు, ఇది పిఎం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ స్కీమ్ అండి. ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద, వికసిత్ భారత్ స్కీమ్ కింద కూడా ఇది ఒక మంచి స్కీమ్. మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, యాక్చువల్గా మనందరము కోవిడ్ టైంలో 2019-21 ఆ టైంలో అందరము ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, ఎక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి, మనకి ఎప్పుడు ఏం అవసరం అవుతుంది అని ఒక చాలా డాక్టర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్టర్స్, తర్వాత పొలిటీషియన్స్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, అండ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీనికి ఎలాగా ఈ ప్రజలకు మనం సేవలు అందించాలి అని ఒక చాలా కన్ఫ్యూజను, అండ్ మనం అందరము కూడా ఒకలాంటి భయాందోళనలకి గురైన సమయంలో అప్పుడు ఈ 2021 అవన్నిటినీ మనము అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి

0: తర్వాత అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ సహకారము అందరూ ఆలోచించుకుని అప్పుడు మేము నాకు బాగా గుర్తుంది నేను అప్పుడు విఆర్డిఎల్ ల్యాబొరేటరీకి నోడల్ ఆఫీసర్గా ఉన్నాను అంటే ఈ కరోనా టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పుడు అన్ని దగ్గరలా లేవు ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు విత్ ఇన్ 1 వీక్ నన్ను ఎస్టాబ్లిష్ చేయండి మీకు ఎక్విప్మెంట్ టెక్నీషియన్స్ ఎవరు కావాలో మీకు ఏం కావాలో తెచ్చుకోండి మేము ఇస్తాము అని మాకు భరోసా ఇచ్చి అప్పుడు నేషనల్ నుంచి హెల్త్ మిషన్ నుంచి మాకు ఫండ్స్ డొనేట్ చేయించి ఆ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయించి మాకు టెస్టింగ్కి ఎప్పుడో ఒక వారం తర్వాత రిజల్ట్స్ వచ్చేదాన్ని మేము విత్ ఇన్ 1 డేలో రిజల్ట్స్ ఇచ్చి ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళు మళ్ళీ బయట తిరిగి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండాలి అని అది మాకు అప్పుడు ఆ భాగంలో నేను ఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాను సో అందుకని నాకు బాగా గుర్తుంది అప్పుడు మేము పడ్డ కన్ఫ్యూజన్ టెన్షన్ అవన్నీ కూడా అప్పుడు అందరం ఒక ఒక మమ్మల్ని అందరినీ మీటింగ్ పిలిచినప్పుడు అలాంటప్పుడు మేము చెప్పాము దీనికి ట్రీట్మెంట్ అనేది ప్రతి డాక్టర్కి తెలిసి ఉండాలి ఒకటి ఎందుకంటే ఇంత ఎక్కువ పాపులేషన్కి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ అందితే వాళ్ళు కోలుకోబడతారు అండ్ అలాగే వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఎలా చేయాలి ఇలాంటివన్నీ చాలా ఇమీడియట్గా మేము డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడింది ఏంటి అంటే మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రతి ఒక్క దగ్గర ఈ విఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడము అండ్ మేము పిహెచ్సిస్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రూరల్లో కూడా ఇది మీరు ఎందుకు ఒక చిన్న చిన్న సెంటర్స్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం ఉండదు అంటే ఏదో పెద్ద హాస్పిటల్లోనే దీనికి ట్రీట్మెంట్ దొరుకుతుంది పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే ఆక్సిజన్ బెడ్ దొరుకుతుంది అన్న ఉద్దేశం లేకుండా వాటన్నిటి నుంచి అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వము దానిలో ఎంతో ఉపయోగకరంగా ఉండాలి ప్రజలకి అందుబాటులో ఉండాలి ఈ సేవలన్నీ అన్న ఉద్దేశంతో ఈ 2021లో ఈ పిఎం అభీమ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినారు అక్టోబర్ 2021లో దీన్ని లాంచ్ చేశారు అండ్ ఇది యాక్చువల్గా 64,180 కోట్ల మనీతోటి దీన్ని అదర్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి సెకండరీ హెల్త్ కేర్ టెరిషరీ హెల్త్ కేర్ మూడిట్లో కూడా దీన్ని స్ట్రెంగ్తన్ చేసి అందరికీ ప్రజలకి అందుబాటులోకి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యను కూడా మనము అధిగమించేలాగా ప్లస్ ఎక్కువ మందికి వచ్చినప్పుడు కూడా మనం దాన్ని అధిగమించాలి అందరినీ కాపాడాలి అన్న ఉద్దేశంతో ఈ పిఎం అభీమ్ ప్రోగ్రామ్ని స్కీమ్ని తీసుకొచ్చారు
1: రైట్ డాక్టర్ గారు మరి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు మౌలిక సదుపాయాలు బలోపేతం చేసేందుకు పిఎం అభిమ్ ఏ విధంగా ఉపయోగపడిందంటారు
0: మాకు ఇది ప్రధాన వైద్యశాల ఈ పిఎం అభిమ్ ప్రోగ్రామ్ కింద యాక్చువల్గా మనకి కొన్ని అంటే సబ్ స్కీమ్స్ లాగా ఏఏహెచ్ అంటే లైక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ బిల్డ్ చేశారు అవి ఒక 11,024 అర్బన్ యూనిట్స్ 12,788 రూరల్ సబ్ హెల్త్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు ఈ స్కీమ్ కింద తర్వాత అలాగే బీపీహెచ్యూస్ అంటే బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ 3,382 యూనిట్లు దీని కింద చేశారు అలాగే ఐపీహెచ్ఎల్స్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి ఇందులో పిఎం అభీమ్ కింద ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అన్నమాట ఈ హెల్త్ ల్యాబొరేటరీస్ ఈ చిన్న చిన్న సిహెచ్సిస్లోను తర్వాత ఏరియా హాస్పిటల్స్లోను చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు ఎందుకు అంటే ఎక్కడికి పోయినా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క డిజీజ్కి కానివ్వండి దేనికైనా సో ఆ డయాగ్నోసిస్ జరగాలి అంటే ల్యాబ్స్ అనేవి చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి సో దానిలో భాగంగా ఈ ఐపీహెచ్ఎల్స్ ల్యాబ్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అరౌండ్ 780 డిస్ట్రిక్ట్ లెవెల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు అందులో భాగంగానే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది కూడా ఒక భాగము అందులో మనకి త్రూఅవుట్ కంట్రీ తీసుకుంటే 602 డిస్ట్రిక్ట్స్లో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ని ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఎట్లా అంటే ఇది 5 లాక్స్ కన్నా అబౌవ్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్లోనే ఇలాంటి క్రిటికల్ కేర్ బ్లాక్స్ సిసిబి అంటాము ఆ క్రిటికల్ కేర్ బ్లాక్స్ ఎస్టాబ్లిష్ చేశారు సో దానిలో భాగంగా మనకి ఇక్కడ నెల్లూరు ప్రధాన వైద్యశాలకి అనుగుణంగా ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ని మనకి శాంక్షన్ చేసి అది పూర్తి చేశారు

0: క్రిటికల్ కేర్ బ్లాక్స్ వల్ల ప్రజలకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి మేడం?
1: లైక్ ఎనీ ఎమర్జెన్సీ కేర్, అంటే ఇప్పుడు ఎక్కడో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యింది, వెంటనే ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీ కేర్లో పెడతాం. ఎమర్జెన్సీ కేర్లో పెట్టినప్పుడు అతనికి మైనర్ ఇంజురీస్ ఉండొచ్చు, హెడ్ ఇంజురీ ఉండొచ్చు, ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, తర్వాత ఎక్కడ యాక్సిడెంట్ ఎక్కడన్నా ఇంజురీస్లో భాగంగా లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీలు కూర్చుకో, ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు దాన్ని పాలీట్రామా కేస్ అంటామన్నమాట. సో యాక్చువల్లీ ఈ ట్రామా కేర్ కింద మనకి చాలా ఎమర్జెన్సీ అంటే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఆర్థోపెడిక్ అవసరం ఉంటుంది, సర్జన్స్ అవసరం అవుతారు, అనస్థీషియా అవసరం అవుతారు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఫిజీషియన్స్ అవసరం అవుతారు. సో వీళ్ళందరినీ ఒక రూఫ్ కింద తీసుకొచ్చి అందరి దగ్గర నుంచి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అందించేలా చేయడమే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ యొక్క ముఖ్య ఉద్దేశం.
0: రైట్, డాక్టర్ మాధురి గారు, మరి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు ఏ మేరకు నిధులు వచ్చాయి, వాటితో ఎలాంటి మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు?
1: ఈ అండర్ దిస్ నేషనల్ హెల్త్ స్కీమ్, వికసిత భారత్, దీని కింద పిఎం అభీమ్ స్కీమ్లో మాకు క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది మాకు అప్రూవల్ వచ్చింది. ఈ దీని యొక్క మౌలిక సదుపాయాల కోసము కొంత అమౌంట్, తర్వాత దానిలోనే మనం అన్ని వసతులు అంటే ఎక్విప్మెంట్ లేదా ఏది కూడా రన్ అవ్వదు ఈ కాలంలో, ఒక ఐసీయూలో ఒక వెంటిలేటర్ అనేది, ఆక్సిజన్ సప్లై అనేది, తర్వాత ఆక్సిజన్ మానిటర్స్ అనేవి, అన్ని డ్రగ్స్ కావాలి పేషెంట్స్కి ట్రీట్ చేయడానికి, వీటన్నిటి కోసం ఎక్విప్మెంట్, ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐలు, తర్వాత అల్ట్రాసౌండ్, ఈ మెషిన్స్ అన్నిటికీ కలిపి మాకు ఒక 7 కోట్లు దాకా శాంక్షన్ అవ్వింది. అలాగే బిల్డింగ్, ఒక బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి 18 కోట్ల వరకు వాళ్ళు శాంక్షన్ చేశారు. ఆ 18 కోట్లలో భాగంగానే మనకు G+2 అనేది, అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లాగా 3 ఫ్లోర్లతోటి మాకు ఈ ఒక సెంటర్ని కట్టించి ఇచ్చారు. సో ఇది ఒకటి, మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా వచ్చి 1480 square meters ఉంటుంది. సో అలాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ టోటల్గా 4,292 square meters ఆఫ్ ఏరియాని మనకు అందించారు. సో ఇందులో యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఎమర్జెన్సీ వార్డ్ అనేది ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మాకు 3 types ఆఫ్ జోన్స్ని మేము చేసుకుంటాము, లైక్ గ్రీన్ జోన్, రెడ్ జోన్ అండ్ ఎల్లో జోన్ అని. అంటే ఆ వచ్చిన పేషెంట్ ఇమీడియట్గా చాలా చాలా ఎక్కువ ఇంజురీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. సో తొందరగా వాళ్ళని ఆదుకోవాలి అండ్ వాళ్ళని రక్షించాలి, అలాంటి వాళ్ళు రెడ్ జోన్కి వెళ్తారు. జస్ట్ మైనర్గా ఏదో జస్ట్ గోక్కోవడము అలాంటివి, చిన్న చిన్న దెబ్బలు తగిలి వచ్చిన వాళ్ళు గ్రీన్ జోన్లో ఉంటారు. అలాగ కాకుండా ఇంకొంచెం మధ్యస్థంగా, కొంచెం డీప్గా, కొంచెం ఒక ఫ్రాక్చరే అయ్యింది, అలాంటి వాళ్ళని ఎల్లో జోన్లో పెడతాం. సో ఇలాంటి జోన్స్ కూడా మాకు డివైడ్ చేసి ఇచ్చారు. అండ్ ఐసోలేషన్ వార్డ్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మనకి అప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు ఐసోలేషన్ వార్డ్స్ అని వెంటనే ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ఉన్న వార్డ్స్లోనే హౌ టు ప్రొవైడ్ ఐసోలేషన్ వార్డ్స్, అంటే పేషెంట్ని సపరేట్గా ఉంచాలి, బట్ ఇంకెవరితోటి వాడికి ఇది ఉండకూడదు. అలాంటప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అలాంటి వాటిల్ని ఎదుర్కోవడానికి ఫ్యూచర్లో ఈ ఐసోలేషన్ వార్డ్స్ మాకు ఇప్పుడు క్రిటికల్ కేర్ బ్లాక్లో అందుబాటులోకి వచ్చాయి. ఒక ఎక్స్రే రూమ్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ ఉంటుంది, ట్రయేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా లేబర్ రూమ్ కూడా ఇచ్చారండి మన క్రిటికల్ కేర్ బ్లాక్లో. అంటే ఎమర్జెన్సీలో ఎవరైనా వెంటనే వాళ్ళని గర్భిణీ స్త్రీలు వచ్చి ఎమర్జెన్సీకి వచ్చి డెలివరీ అయ్యాలి అప్పుడు, ఇలాంటి కరోనా ఉన్నప్పుడు మేము ఇది కూడా చాలా ఫేస్ చేశాము. బికాజ్ కరోనా పాజిటివ్ ఉంటుంది, ఆ అమ్మాయికి డెలివరీ ఎలా చేయాలి, అందరితో కలిపి చేయలేము. సో ఇలాంటప్పుడు కూడా ఈ ఐసోలేషన్ వార్డులో పెట్టి అప్పుడు ఆ లేబర్ రూమ్లోనే డెలివరీ చేసేదానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఐసోలేషన్ వార్డ్స్ అన్నీ ఉన్నాయి. డయాలసిస్ కూడా 6 డయాలసిస్ బెడ్స్ మనకి క్రిటికల్ కేర్ బ్లాక్లో ఉన్నాయి. అంటే వెంటనే పేషెంట్ వచ్చిన వెంటనే ఒక్కొక్కసారి కొంతమంది వెంటనే కిడ్నీ ఇంజురీకి వెళ్తారు. అలాంటి వాళ్ళకి డయాలసిస్ చేయడానికి అది ఒక్కటి ఉంది. ఐసీయూలు ఉన్నాయి, హెచ్డియూలు ఉన్నాయి. ఐసీయూలో బెడ్స్ 10 beds ఉన్నాయి, హెచ్డియూలో 6 beds ఉన్నాయి. ఐసోలేషన్ వార్డ్స్ 24 beds ఉన్నాయి. సో ఇలా డయాలసిస్ 2 beds, MCH మెటర్నల్ చైల్డ్ హెల్త్ గురించి 2 beds, ఎమర్జెన్సీ 5 beds. టోటల్గా 50 beds మనకి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లో అందులోకి తీసుకొచ్చింది. అదనంగా మాకు ఆల్రెడీ 750 beds స్ట్రెంగ్త్ ఉంది, ఇది ఎక్స్ట్రాగా మాకు 50 bed స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసింది.
0: సో పెద్ద సంఖ్యలో ఒక్కసారి రోగులు వచ్చినా కూడా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నమాట.
1: ఎస్, అవునండి. ఇప్పుడు మనకి మాస్ క్యాజువాలిటీస్ అంటారు, ప్లస్ ఇలాంటి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి తొందరగా ఏ డిజీజెస్ స్ప్రెడ్ అయిపోతాయో వాటిల నుంచి కంట్రోల్ చేసుకోవడానికి ఐసోలేషన్ వార్డ్స్ అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి.
0: డాక్టర్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఈ విలువైన సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభిన్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: హలో, ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

Cucharu. Jordar cinema patala Shikaru. జోరు జోరు మాటలు హోరెత్తించే పాటలతో సందడి సందడిగా సరదాగా సాగే పాటల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఈ కార్యక్రమం 8:45 దాకా ఉంటది. ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్లు చేసుడు షురూ చేయండి. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ ని జత చేసి 29508 మరొక నంబర్ 2300081. ఇక ఏం చేయాలో ఎరకనే కదా, ఫోన్లు పట్టాలా, నంబర్ కొట్టాలా, పసంద అయిన పాటలను అడిగి నెల. ఇప్పుడైతే మీకోసం హుషారు కార్యక్రమంలో హుషారైన పాట.

ఇది మనందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు హుషారు కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఓ శ్రోత ఫోన్ చేసిండ్రు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చేస్తుంటావు సాయి చంద్ర? ఏమైనా పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఇంటి దగ్గరేనా? కోచింగ్ అవి తీసుకుంటున్నారన్నట్టు. రాసారా ఇప్పటి వరకు ఏదన్నా, అంటే ఈ మధ్య కాలంలో ఏమైనా రాసారా పరీక్షలు? లేదు, ప్రిపరేషన్ లో ఉన్నారు. చెప్పండి, మరి సినిమాలు చూసినరా కొత్త ఏవైనా? చూసొచ్చారా? ఈ మధ్య కాలంలో ఎక్కువ మొత్తంలో వెళ్ళినరా సినిమాకి? అవునా? చిన్న పెద్ద అందరు కలిసి చూసినరు. ఊళ్ళకు ఊళ్ళు కదిలినాయి. అవునవును, అవునవును, చాలా చక్కగా చూపించారు. చెప్పండి, మరి ఏ పాట విందాం? తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి. శ్రోతలు, మీరు కూడా గిట్లనే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 ఈ కార్యక్రమం 8 గంటల 45 నిమిషాల దాకా ఉంటుంది. వెంటనే ఫోన్లు చేసుడు షురూ చేయండి రే.

0: మీటింగ్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు, మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు
1: పల్లవి.
0: పల్లవి, ఏం చేస్తుంటావు? ఏం పనులు నడుస్తున్నాయి చేన్ల?
1: ఇప్పుడు ఏం పనులు లేదు సద్య, ఇంటికానే ఉండు.
0: ఇంటికానే ఉండుడున్నదా? కలుపులు అన్ని అయిపోయినాయా?
1: అన్ని అయిపోయినాయి.
0: పత్తేరేదాకా? ఏ పని లేదు అన్నట్టు.
1: ఏ పని లేదు.
0: అయితే ఇంటికాడ ఉంటే ఏం చేస్తుంటావు మరి?
1: ఏం లేక ఖాళీగానే ఉండు.
0: ఇంట్లో పని చేసి విశ్రాంతి తీసుకున్నాడు అంతేనా?
1: అంతే.
0: పిల్లలు ఎంతమంది మీకు? ఇద్దరా? బడికోతారేమో. అయితే మీకు విశ్రాంతి అయ్యిగా చేనుల పని లేకుంటే. అందరు ఒక దగ్గర కూర్చొని మంచిగా ముచ్చట్లు వేస్తారు. చెప్పండి మరి, ఏ పాట విందాం హుషారులా? తప్పకుండా అమ్మా, మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
1: మేడం,
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?

0: ఉన్నారు.
1: మేడం మాది
0: జైనత. ఏం పేరు?
1: ప్రకాష్.
0: ప్రకాష్, ఏం చేస్తుంటావు ప్రకాష్? ప్రకాష్ సరిగ్గా వినిపించట్లేదు, ఏ పాట విందాం మరి?
1: పెళ్లి పుస్తకం నుంచి
0: తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి.
1: సరే మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం.
2: హలో, నమస్తే మేడం.
1: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మా పేరు చంద్రశేఖర్ మేడం, మదనపల్లి నుంచి.
1: మదనపల్లి, ఏం చేస్తుంటావు చంద్రశేఖర్?
2: ప్రజెంట్ ఖాళీగా ఉంటాం మేడం.
1: అంటే చదువు అయిపోయిందా?
2: చదువు అయిపోయింది, ఖాళీగా ఉంటాం మేడం.
1: ఇంకేంటి మరి ముచ్చట్లు మీ మదనపల్లిలో?
2: మదనపల్లిలో అంతా మామూలే మేడం.
1: మామూలేనా?
2: అవును మేడం.
1: ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? బాగున్నా అండి, మీరెట్లున్నారు?
2: మేము బాగున్నాం మేడం.
1: మీ మదనపల్లి ప్రత్యేకతలు ఏంటి మరి శ్రోతలకు చెప్పాలా?
2: మదనపల్లి ప్రత్యేకతలు అంటే ఆశ్లీస్తుంటారు మేడం, కొండ ఆశ్లీస్తు కొండ కొండ ఉంటారు. అప్పుడు వేసవిలో ఆ కొండకు బాగా పోతారు మేడం.
1: అవునా? ఓకే.
2: అవును మేడం.
1: వేసవి కాలంలో వెళ్తారా?
2: అవును మేడం. అంటే చల్లటి ప్రదేశం అట, అది చల్లగా ఉంటది.
1: చల్లగా ఉంటది, వేసవిలో చల్లదనం ఉంటది అన్నట్టు అక్కడ.
2: అవును మేడం.
1: చదవడానికి వెళ్తూ ఉంటారు.
2: అవును మేడం.
1: సరే మరి మంచి ముచ్చట చెప్పినా, ఏ పాట విందాం?
2: మాకు వచ్చి శ్రీమంజనాథ్ మేడం.
1: శ్రీమంజనాథ నుండి
2: ఒక్కడే ఒక్కడే మంజనాథ్.
1: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి.
2: కోరుతున్న శ్రోతలు మేడం
1: చెప్పండి.
2: కోరుతున్న శ్రోతలు వచ్చేసి కడపలో మా ఫ్రెండ్ ఉన్నాడు మేడం, ఓపుల్ రెడ్డి, ఇంకా రమేష్, ఇంకా సుధాకరు, మళ్ళీ వచ్చేసి చిట్టిబాబు, ఇంకా మునిరాజు, ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ మేడం.
1: మీ స్నేహితులందరి కోసం ఈ పాట వస్తుంది, విందాం మరి.
2: ఓకే మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మీట్యూన్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు, మాట్లాడదాం. హలో,
2: హలో,
1: నమస్కారం. హలో
2: హలో
1: హలో నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, వినిపిస్తుందా?
2: హలో,
1: ఏ పాట వింటారు? మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏ పాట విందామని చేసిండ్రు? హలో
2: హలో మేడం,
1: వెంకటేష్ సినిమా నుంచి ఏదైనా పాట వినిపించమంటారా? సరే అండి, పాట వస్తుంది, విందాం మరి. శ్రోతలు మీరు కూడా ఇట్లనే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి హుషారైన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300. ఇప్పుడు హుషారు కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ చిత్రం నుండి పాటను విందాం.

0: ఇది మనందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. శ్రోతతో మాట్లాడదాం మళ్ళీ. హలో,
1: హలో,
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రామకిషన్, అనుకుంట గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, ఏంటి విశేషాలు?
1: అంత మంచిగానే వేడి మళ్ళా బాగా ఉష్ణోగ్రతలు,
0: ఉత్తర ఎండలు,
1: ప్రభావంతో వర్షాలు పడ్డాయి. మళ్ళీ చలి, ఇప్పుడు చలి స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు ఎండలు బాగా,
0: ఎండలు బాగా కొడుతున్నాయి.
1: అవును,
0: అంటే ఉత్తర ఎండలు ఎప్పుడు కూడా మంచిగా కొడతాయి అంటారు, కానీ ఏర్పడలేదు ఎప్పుడు కూడా.
1: ఉత్తర ఇప్పుడు ముందటి ఉత్తర లేదు మేడం.
0: అదే కదా,
1: ఇప్పుడు అంతా కాలం అంతా విపరీతం అయిపోయింది. మూడు కాలాలు ఒకటే అయిపోయినాయి.
0: అంతే, ఇప్పుడు
1: కాలము ఎండకాలము
0: ఏది తెలుస్తలేదు,
1: ఏం తెలుస్తలేదు.
0: ఉల్టా పల్టా అవుతుంది. చలికాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వర్షాలు. అంతేనా?
1: అంతే.
0: అది అంటే రైతులకు కష్టంగా ఉంది అన్నట్టు.
1: రైతులకు చాలా కష్టం. ఇప్పుడు ఈ ఎండ ఉష్ణోగ్రతలు పెరిగేసరికి పత్తి చేలల్లో మొత్తం పూత రాలిపోతున్నది.
0: అవునవును. ఒక మంచి అంటే ఇట్లా ఇప్పుడు పచ్చదోమ తెల్లదోమ కూడా అనేది ఎక్కువైతున్నది అంటున్నారు రైతులు. అంటే ఒక వర్షం గట్టిగా పడితే అదంతా ఉండదంట పాపం.
1: ఎక్కడ పడ్డది వర్షం? ఒక వాగు కూడా మా విలేజ్లో ఒక వాగు మెరుగులో పడ్డదైతే వర్షం అప్పటి నుంచి ఒక వాగు కూడా రాలేదు. పశువుల నీళ్లు ప్రాబ్లం.
0: అవునవును, నీటి కొరత ఏర్పడే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త ఉండాలి అందరం కూడా, నీటిని వృధా చేయకుండా కాపాడుకోవాలా. చెప్పండి, మరి మంచి మాటలు చెప్పినారు శ్రోతలకి. మీకు ఏ పాట కావాలి? తప్పకుండా అండి, సువర్ణ సుందరి చిత్రం నుండి మీకోసం ఒక పాట వస్తుంది, విందాం మరి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

ఇంతటితో ఇయాల్టి హుషారు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. ఇక రేపటి హుషారు కార్యక్రమంలో మరిన్ని హుషారైన పాటల్ని వినిపిస్తారు మా ఆకాశవాణి దోస్త్. ఇక రాత్రి 10:30 మధురిమలో హాయ్ అయిన పాటల్ని వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. స్టూడియోలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ ఎట్ నైట్, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కథనం ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం ఇయాల్టి కథనం కార్యక్రమంలో సత్యం శంకర మంచివారి అమరావతి కథలు సంపుటి నుండి సుడిగుండంలో ముక్కుపుడుక ఆరేసిన చీర కథలను విందాం. చదివి వినిపిస్తున్నవారు వేమూరి సాధన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: సత్యం శంకర మంచి గుంటూరు జిల్లా అమరావతిలో 1937 జన్మించిండ్రు. ఈయన సాహిత్య అభివృద్ధికి అన్నలు రామారావు, రాధాకృష్ణమూర్తి, పూర్ణానంద శాస్త్రి గారు ప్రోత్సహించిండ్రు. సత్యం శంకర మంచి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి చదివి న్యాయశాస్త్రంలో పట్టను అందుకున్నారు. అమరావతి కథలు రాసిన, కార్తీక దీపాలు వెలిగించిన నిజమైన న్యాయవాదమే మౌలికమైన సూత్రం ఈయనకు. పాఠకుణ్ణి ఎగాబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది. రేపటి దారి, సీతా స్వగతాలు, ఆఖరి ప్రేమలేక, ఎడారిలో కలువపూలు సత్యం కలం నుండి వెలువడిన నవలలు. అరహర మహాదేవ ఈయన రాసిన నాటకం. సత్యం శంకర మంచి ఆకాశవాణిలో ఉద్యోగం కూడా చేసేవారు. అమరావతి కథలు గ్రంథానికి 1979 రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ కథలు శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో దూరదర్శన్లో కూడా ప్రసారమైనాయి. ఇప్పుడు కథనం కార్యక్రమంలో సత్యం శంకర మంచి వారి అమరావతి కథలు సంపుటి నుండి సుడిగుండంలో ముక్కుపుడుక ఆరేసిన చీర కథలను విందాం. ముందుగా

0: ఈవేళ్టి కథ సుడిగుండల్లో ముక్కు పుడక.
1: అఖండంగా ప్రవహించే కృష్ణానది గుడికి కొంచెం ఎగువన సుడిగుండంగా మారుతుంది. పలకల రాళ్ల మధ్య నుంచి మెరికలు తిరిగి కోసురాళ్ల సందున సుళ్లు తిరిగి మహావేగంతో పారే ఆ సుడిగుండంలో ఈదటం తెలిసిన వాళ్లకి గొప్ప సరదా. చింత చెట్లపైనుంచి కృష్ణలో దిగితే మారలేయక్కర్లేదు, కాలు అడించక్కర్లేదు, కన్నుమూసి తెరిచేంతలో సుడిగుండంలోకొచ్చేస్తాము. అంత వేగం. ఆ సుడిగుండంలోని సుళ్లలో ఇరుక్కుని మనమూ సుళ్లు తిరిగి తిరిగి చుట్టూ దాటేంతలో రెండు బారలేస్తే ఒడ్డుకొస్తాం. సుళ్లు మళ్లీ మళ్లీ తిప్పేస్తుంటే తిరిగి తిరిగి అందులో ఈతలు కొడతారు అక్కడి జనమంతా. మాఘమాసం నాటికి సుడిగుండం ఎండిపోతుంది. పలకరాళ్ల మీద, కోసురాళ్ల మీద, చట్టు మీద పిడకలు కొడతారు. కృష్ణయితే దూరంగా వెళ్లిపోయింది కాని ఆ రాళ్ల మధ్య నిలిచిన నీళ్లింకా ఉన్నాయి. ఆ నిలవ నీళ్లలో చిన్న చిన్న చేపలు, కప్పపిల్లలు, వాటి పక్కనే ఓ ఎలుకలోళ్ళ జంట, బాచిగాడు, సింగి. నల్లగా చింతబరికెల్లా ఉన్నారు బాచిగాడు, సింగి. వంచిన తలెత్తలేదు, నడువు నిటారుగా నిలపలేదు. పొద్దుట్నుంచి చేటలతో, జల్లెలతో ఆ నిలవ నీళ్లు జల్లిస్తున్నారు. రాళ్లు ఏరుతున్నారు. ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఇసక గాలిస్తున్నారు.

ఉదయం గుళ్ళో తీర్థం బిందె తెచ్చే వేళతో మొదలై పడమట సూర్యుడు వాటారేదాకా అలా మురుగునీళ్లు జల్లిస్తున్నారు. నెత్తి మాడుతున్నా పని ఆగలేదు, దాహమేస్తున్నా పని ఆగలేదు, కడుపులో పేగులు కావు కావుమంటున్నా పని ఆగలేదు. చింత చెట్టు కొమ్మన చిగురుల చీరలో వెళ్లాడుతున్న బాచిగాడి 6 నెలల కొడుకు పాలకోసం కివ్వుమని ఏడుస్తున్నా పని ఆగలేదు. సూర్యుడు నడినెత్తికొచ్చి పెటపెటలాడిస్తున్న వేళ సింగి పలకలరాయి పక్కన 2 రాళ్లు మోపుచేసి 4 చితుకులేరుకొచ్చి గంజికాచింది. ఆ మంటలోనే జల్లింపులో దొరికిన చేపపిల్లల్ని ఉప్పు కారంతో నంజుకుందుకు వేయించింది. ఇక సాల్లేవయ్యా ద్వారా, లేచిరా గంజి తాగుదు అని పిలిచింది సింగి. బాచిగాడు జల్లెడ పక్కకు పెట్టి ఒళ్ళు విరుచుకున్నాడు. ఇనుప చువ్వలాంటి శరీరాన్ని కావిడి బద్దలా అటూ ఇటూ వంచాడు. జల్లించిన రాళ్లగుట్ట వైపు చూశాడు. లోతుగా ఉన్న నిలవనీళ్ల వైపు చూశాడు. ఆ మురుగునీటిలో అతనికి ధనరాశులు కనిపిస్తున్నాయి. విలువైన రాళ్లకోసం ఆ వేట. గంజి సమంగా తాగాడో లేదో జల్లెడా చేటా తీసుకుని నీళ్ల దగ్గరకొచ్చాడు. అతడి వెంటే సింగి నడిచొచ్చింది. దొడ్లో వెండి కంచం కడగడానికొచ్చిన సూర్యకాంతం నడియండలో జల్లింపులో మునిగి ఉన్న వాళ్ళిద్దరినీ చూసింది. సూర్యకాంతానికి తళుక్కున మెరుపులా ఓ ఆలోచనొచ్చింది. గబగబా ఇంట్లోకొచ్చి నిబ్బరంగా చుట్టకాలుస్తున్న భూమయ్యతో గుసగుసగా చెప్పింది. క్షణాల మీద ఎలుకలోళ్ళకి కబురెళ్ళింది. వరండా చివర భయం భయంగా వచ్చి నుంచున్నారు బాచిగాడు సింగి. భూమయ్య గారి పాదాలు తాకడానికి పనికిరారు కాబట్టి దణ్ణాలు దొరా అని నేల తాకారు. ఆ నేల తాకిన వంపుకి సింగి చంకన గుడ్డలో వెళ్లాడుతున్న పసిగుడ్డు కెవ్వుమన్నాడు. చటుక్కున వాడి నోరు నొక్కింది సింగి. భూమయ్య పెదవి విప్పకుండా వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు. ఆ చూపుకి వణికిపోతున్నారు ఎలుకలోళ్ళు. పగపట్టిన తాచుపాము ఎదురుగా వచ్చి నుంచుని కాలు కాటేద్దామా వేలు కాటేద్దామా అని చూస్తున్నట్లుంది భూమయ్య చూపు. దొంగనా ఎళ్లలారా అనే దీవెనతో మొదలుపెట్టి, ఆ గుంటలో మా ఇంట్లో ముక్కుపడక దొరికిందంట కదరా అన్నాడు భూమయ్య. మాడుమీద కట్టిపేడుతో కొట్టినట్టయింది బాచిగాడికి సింగికి. ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. లేద్దొరా అంటూ నేల మీద కూలబడ్డారు. దొరా లేద్దొరా అని గిరగల్లాడుతున్నట్లు అంటున్నారు. దొంగనా ఎళ్లలారా, ఏడుపు లాపండే, ఆ ముక్కుపుడక మా ఇంట్లోకి పుట్టింటోరు పెట్టింది. కిష్ట తగ్గుముఖం పట్టినప్పుడు ఆ గుంటలో పడింది. ఆ పుడక లేకపోతే దాని ముఖం కళ తగ్గిపోయింది, మనిషి సగమైంది. తెల్లారేసరికది తేలేకపోయారో అన్నాడు భూమయ్య. ఇంక చెప్పక్కర్లేదు, అది లేకపోతే భూమయ్య చూపు తమని తమ గుడిసెని తమ వంశాన్ని బుక్కి చేసేస్తుందని వాళ్ళకి తెలుసు. పండే అన్నాడు భూమయ్య. కందిపుల్లలా లేచినుంచున్నారు ఎలుకలోళ్ళు. చొప్పదంట్లలా వంగిపోయి తూలుకుంటూ ముందుకు నడిచారు. నోరు విప్పితే దవడలు పేలిపోతాయి, కాదంటే కాళ్ళు చేతులు విరుగుతాయి. పసిగుడ్డుకి పాలివ్వటం మరిచిపోయి బెక్కుతోంది సింగి. 2 క్షణాల్లో సాఫైపోయిన పాచిగాడు, ఎందుకే ఏడుపు, ఆ జల్లెడిటి అని నీళ్లవైపుకెళ్లాడు. సంజవేళయింది. జల్లింపు ఆపలేదు బాచిగాడు. గుడిచిమ్ని పెట్టుకుని సూర్యకాంత ముక్కుపుడక కోసం కుళ్ళునీళ్లు గాలిస్తున్నాడు. చిమ్మ చీకట్లో జరజరా ఇసుక తోడుతున్నాడు. అర్ధరాత్రి గుడ్లగూపల అరుపుకు తోడుగా చేటతో చెరుగుతున్నాడు. కప్పల బెకబెకలు, కీచురాళ్ల అరుపుల మధ్య కన్ను కానని కాళరాత్రిన కాలభైరవుడిలా ఉన్నాడు బాచిగాడు. నీళ్లడుగంటుతున్నాయి. ముక్కుపుడక దొరకలేదు. ఇసుక తరిగిపోతోంది. ముక్కుపుడక దొరకలేదు. చీకటెళ్ళిపోతే తమ ప్రాణాలు పోతాయి. జల్లించి జల్లించి చెరిగి చెరిగి చేతులు చచ్చుపడగా సొమ్మసిల్లి పడిపోతున్న బాచిగాడికి తెలతెలవారుతున్న సమయాన బురదలో కూరుకున్న ముక్కుపుడక తళుక్కన మెరిసింది. ఓల్దేవుడో అంటూ ప్రపంచాన్ని జయించిన వాళ్లా గావుకేక పెట్టాడు బాచిగాడు. కోసరాయి పక్క జోగుతున్న సింగికి గుండె లవిసిపోగా లగెత్తుకొచ్చింది. బాచిగాడి నల్లటి చిక్కిళ్ల మీద కన్నీటి ధారలు. సింగి భళ్ళు భళ్ళును నవ్వుతూ ఏడ్చింది ముక్కుపుడకను చూసి. సూర్యుడు 10 బారలపైకి సాగాడు. ముక్కుపుడక భూమయ్య గారికిచ్చి వచ్చిన బాచిగాణ్ణి చూసి సింగడిగింది, ఏదన్నా బహుమానం ఇచ్చారా? మనకెందుకే బహుమానాలు? పోని పప్పన్ను మంచి రాయి దొరకనియే, మనమే పెడదాం అందరికీ పప్పన్నాలు అంటూ చాట తీసుకుని నిలవనీళ్ల దగ్గరికెళ్లాడు. ఆ మాట

0: చక్రవర్తి హుందాలో అన్నాడు బాచిగాడు. ఆ దరిద్ర చక్రవర్తి కలవాళ్ల ముక్కుపుడకలు వెతికిచ్చి తను రాళ్లకోసం దేవుళ్లాడుతున్నాడు. బాచిగాడే కాదు, అతని తాతలు తండ్రుల కాలం నుంచి ఆ వంశం రాళ్లు జల్లిస్తూనే ఉంది రతనాల కోసం.
1: సుడిగుండంలో ముక్కుపుడక కథ విన్నారు.
2: కథ ఆరేసిన చీర.
0: చట్టు మీద చాకలోళ్ళు బట్టలుతుకుతున్నారు. హుష్ హుష్. ధోవతుల్ని, చీరల్ని, దుప్పట్లని, జంబుకానాల్ని తిరిగేసి తిరిగేసి బండలకేసి బాదుతున్నారు. ఓ పక్క ముసలి వెంకాయి పెద్ద బానలో నీలిమందు కలుపుతూ, పోరగాళ్ళెవరో దీనికి బొక్క కొట్టారే అన్నాడు పెళ్ళాం పోలేరమ్మతో. ఇంకెవరు, ఆ పూజారీది పోరగాళ్లే రాళ్ళు కొట్టుంటారు, అయినా జన్మంతా చిల్లిబానేనా, కుమ్మరానికి చెప్పి కొత్త చేయించరాదు అంది పోలేరమ్మ గుడ్డలు పిడుస్తూ. ఓసి పోలి, జన్మంతా నీతోనే కాపురం చేశాను కదా, నువ్వు ఓటిదానివైపోయావు, ఇంకొత్తిని కట్టుకోనేంటి అన్నాడు బోసినొట్టి వెంకయ్య. ఓ లబ్బ సంబడం అని మూతి విరిచింది పోలేరమ్మ. ఏటే, ఈ బాణమ అయ్యకాలం నాటిదే, ఒట్టినే పోనిస్తానేటి అంటూ వెంకయ్య చిల్లికి గుడ్డ పెళ్లికలు పెడుతున్నాడు. చాకళ్ళు ఎవరి బండల దగ్గరికి వాళ్ల మూటలతో చేరుతున్నారు. అవతల పక్క కొత్తగా పెళ్లైన లచ్చి, సాంబడు మూటలతో దిగారు. వాళ్ళిద్దరికీ క్షణం పడదు, ఎప్పుడూ కీచులాటే. తిరిగి తిరిగి ఇంతేళకు వచ్చావు, పొద్దు కనిపిస్తందా అన్నాడు సాంబడు. నువ్వు ఇప్పుడే వచ్చి నన్ను తెప్పుతావే, వాళ్ళు బట్టలెయ్యాలా తిప్పికొట్టింది లచ్చి. సికార్లే కాదు, మాటలు కూడా నేర్చావు గదే పళ్ళు కొరికాడు సాంబడు. నాకెందుకు సికార్లు, మేసమున్న సోగ్గడివి నీకు కావాలి సికార్లు. ఏటే, నన్నే ఎక్కిరిస్తున్నావు, దర్భిస్మకందానా. ఓ లబ్బా, పెనం మీద అట్లకాడల్లో ఏం ఎగిరిపడుతున్నాడు, మక్కడిరగదంతా లచ్చి జుట్టు పట్టుకున్నాడు సాంబడు. ఓలమ్మో ఓలమ్మో గొల్లు మంది లచ్చి. వెంకాయి పోలేరమ్మ పరిగెత్తుకొచ్చి, ఓరు మీరు పడిసావా, బట్టలు తడపకుండానే దెబ్బలాట్లేంట్రా అని ఇద్దరిని విడదీసి పనికి పురమాయించారు. లచ్చి సాంబడు మాట్లాడకుండా బట్టలుతుకుతున్నారు. మనసుల్లో ఒకళ్ల మీద ఒకళ్ళకి ఎందుకో కసి. ఈ పెళ్లి ఇద్దరికీ ఇష్టం లేదు. పెద్దలు పట్టుపట్టి ఇద్దరికీ ముడేశారు. లచ్చి సన్నగా ఉంటుంది, సాంబడికి బొద్దుగా ఉన్న ఆడపిల్లంటే ఇష్టం. లచ్చి జడ చిన్నది, సాంబడికి పొడుగాటి జడలున్న పిల్లంటే మనసు. ఆడపిల్ల గజ్జల పట్టీలు పెట్టుకు నడుస్తుంటే సాంబడి గుండెల్లో మువ్వలు మోగుతాయి. సాంబడు కొనిచ్చిన లచ్చి గజ్జల పట్టీలో అవతల పారేసి కడియాలు పెట్టుకు తిరుగుతుంది ఠంగు ఠంగున. లచ్చుకున్న ముక్కు బేసరి, దుద్దురు సాంబడికి బావుండవు. అందుకే లచ్చంటే చికాకు, కోపం, అసహ్యం. దాని మాట, పలుకు, నవ్వు, అది చేసిన పచ్చడి, చిచి. సాంబడు కోపంగా చీర ఉతుకుతున్నాడు. ఆ చీర సీతాలు కట్టింది. సీతాలు కళ్ల ముందు కదిలింది. అది నెమలికంఠం చీర. సీతాలు నెమలికంఠం చీర కట్టుకుని ముద్దబంతి పువ్వులా కదులుతుంటే సాంబడికి కళ్ళు ఒళ్ళు తెలిసేది కాదు. ఆడదంటే సీతాలే. దాని నవ్వు, దాని మాట, దాని నడక, బా, ప్రాణాలు తోడేస్తుంది కదా అనుకుంటూ చీరలో సీతాల్ని ఊహించుకుంటూ హుషారుగా ఉతుకుతున్నాడు సాంబడు. లచ్చి అత్తాకోడలంచు పంచ ఉతుకుతోంది. ఆ పంచ కోటేశుది. మొగాడంటే కోటేశుగాడే అనుకుంది. ఎందుకు, ఈడు ఉన్నాడు మోటు మనిషి. కోటేశు ఎంత నాజుగ్గా ఉంటాడు, వారగా ఒక్క చూపు చూస్తే గుండె జల్లుమంటుంది. మొన్న పండగ రోజు ఈ అత్తాకోడలంచు పంచ కట్టుకుని తలపాగా చుట్టుకుని బజార్లో వెళ్తా ఉంటే కార్యవర్ధిరాజుల్లా ఉండాడు, అందరి కళ్ళు ఆడిమీదే అనుకుంటూ సంబరంగా ఉతుకుతోంది. సాంబడికి సీతాలు దొరకలేదు, లచ్చికి కోటేశు మొగుడవలేదు. మధ్యాహ్నానికి బట్టలన్నీ ఉతికి తెచ్చుకున్న అన్నంలోకి పూజారి వీధి నుంచి కూరలడిగి తెచ్చుకుని మాట్లాడకుండా ఎదురెదురుగా కూర్చుని తిన్నారు లచ్చి సాంబడు. ఆ పైన బట్టలన్నీ చట్టు మీద ఆరేశారు. ఒకళ్ళొక పక్క, ఇంకొకళ్ళు ఇంకొక పక్క పట్టుకుని ఆ బట్టల్ని చట్టు మీద పరుస్తున్నారే కాని ఇద్దరి మనసులు ఎక్కడో ఉన్నాయి. నెమలికంఠం చీర ఆరేస్తున్నప్పుడు సాంబడి ఒంట్లో నెత్తురు జిల్మని పొంగింది. అత్తాకోడలంచు పంచపరిచి ఎగిరిపోకుండా రాళ్లు పెడుతుంటే లచ్చి మనసు పొంగింది. సాయంకాలానికి ఆరిన బట్టలన్నీ మడతేశారు లచ్చి సాంబడు. సూర్యుడు అస్తమించబోతున్న వేళ ఇద్దరూ ఉతికిన బట్టల్లో నచ్చినవి తీసి కట్టుకున్నారు. ఆశ్చర్యం! సీతాలు నెమలికంఠం చీరలో లచ్చి అందంగా కనిపించింది సాంబడికి. కోటేశు అత్తాకోడలంచు పంచ కట్టుకున్న సాంబడి వైపు ఆశగా చూసింది లచ్చి. మూటెత్తు అంది లచ్చి. సాంబడు మూటెత్తి ముందుకొచ్చి లచ్చిని ముద్దు పెట్టుకున్నాడు. లచ్చి తోసేయలేదు, పెదవులందించి తృప్తిగా నవ్వింది.
2: ఆరేసిన చీర సత్యం శంకరమంచు వారి అమరావతి కథ విన్నారు. చదివిన వారు శ్రీమతి వేమూరి సాధనా.

0: ఇప్పటి వరకు కథనం కార్యక్రమంలో సత్యం శంకర మంచివారి అమరావతి కథలు సంపుటి నుండి సుడిగుండంలో ముక్కుపుడక ఆరేసిన చీర కథలను విన్నారు. చదివినది వేమూరి సాధన. ఇంతటితో ఇయాల్టి కథనం కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సోమవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 75వ భాగం వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈ రోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇప్పుడు ముచ్చట కార్యక్రమంలో పిల్లల కథలకు పిల్లలే స్ఫూర్తి. ప్రధాన ఉపాధ్యాయుడు, పిల్లల కథల రచయిత పోరెడ్డి అశోక్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చటపెడతారు కే లెనిన్.
3: వృత్తిరీత్యా గణిత శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడైనప్పటికీ విద్యా విషయాల మీద, విద్యారంగ సమస్యల మీద ఎన్నో రకాలుగా రచనలు చేస్తూ, వ్యాసాలు రాస్తూ రచయితగా గుర్తింపును సొంతం చేసుకున్న పోరెడ్డి అశోక్ గారు జిల్లాలో బాల వికాసం దిశగా అడుగులు వేస్తూ పాఠశాల పిల్లల్ని వాళ్లలో పఠనాసక్తిని పెంపొందించడమే కాకుండా రాసే నైపుణ్యం, చతురతను కూడా వాళ్లకి నేర్పిస్తూ ఎక్కడ బాల సాహిత్య సదస్సులు జరిగినా, కార్యశాలలు జరిగినా అక్కడికి వాళ్ల బడి పిల్లల్ని తీసుకుపోయి అందులో వారిని భాగస్వామ్యాన్ని చేస్తూ బాల వికాసం దిశగా అడుగులు వేస్తున్నారు అశోక్ గారు. ఈ మధ్య స్వయంగా స్ఫూర్తి పేరిట పిల్లల కథల పుస్తకాన్ని కూడా వెలువరించారు. మరి వారి అనుభవాలని ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం అశోక్ గారు.
4: నమస్కారం.
3: అయితే ముందుగా అసలు మీరు వృత్తిరీత్యా గణిత శాస్త్రానికి సంబంధించి బోధించే ఉపాధ్యాయులు, అయితే మీరు ఇటు సాహిత్యం వైపు ఎట్లా మళ్ళీ, ఎందుకంటే గణితం అంటే లెక్కలు చిక్కులు అవే ఉంటాయి కదా, ఈ సాహిత్యం వైపు ఎట్లా మళ్ళీ?
4: అయితే గణితం బోధించే ఉపాధ్యాయుని అయినప్పటికీ కూడా మామూలుగా నేను ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పుడు గాని, ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పుడు గాని పిల్లల భాషా పరంగా ఎక్కువ ప్రయత్నం చేస్తాను.

0: భాష వస్తేనే మిగతా ఏ విషయమైనా పిల్లలు నేర్చుకోవడానికి అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో భాష పైన భాషా వికాసం కొరకు భాషా నైపుణ్యాలు పెంపొందించడానికి కొరకు నేను గాని మా ఉపాధ్యాయులం గాని ప్రయత్నం చేసే దిశలోనే ఈ సాహిత్యం వైపు అడిగేసే అవకాశం అన్నది కలిగింది. ఎలాగంటే ఇప్పుడు పిల్లలు హై స్కూల్లో అయితే 6వ తరగతికి వస్తూనే పిల్లలకు ప్రత్యేకంగా ఏం చేస్తామంటే ఒక టెస్ట్ పెడుతుంటాం మా స్కూల్లో, ఎక్కడికి వెళ్ళిన ఏ స్కూల్లోనైనా కూడా, ఏది భాషా పరంగా గణిత పరంగా ప్రాథమికంగా వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారని తెలుసుకోవడం కోసం అలా ప్రయత్నం చేసి అప్పుడు ఆ టెస్ట్ ఆధారంగా పిల్లలకు అలా భాష పరంగా ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారు, వాళ్లకు మనం ఏం చేయాల్సిన అవసరం ఉన్నది ఒక ప్రణాళిక రూపొందించి అలా అమలు చేస్తున్న దశలోనే జెడ్పీఎస్ఎస్ చాందా పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు పిల్లలు భాషా పరంగా కొంచెం అభివృద్ధి చెందిన తర్వాత మరి పిల్లలు ఏదైనా ఒక విషయం ఇస్తే రాయగలుగుతారా అని చెట్టు పువ్వు ఒక జంతు కుక్క పిల్లి అలా వాటి గురించి రాయించడానికి ప్రయత్నం చేసినప్పుడు పిల్లలు స్వేచ్ఛగా రాయడానికి ప్రయత్నం చేసిండ్రు. చాలా మంది పిల్లలు 2-3 పేజీలు కూడా కుక్క గురించి రాయమన్నప్పుడు 2-3 పేజీలు రాసిండ్రు, చెట్టు గురించి రాయమన్నప్పుడు ఏదో గులాబీ పువ్వు గురించి రాయమన్నప్పుడు అలా రాసినప్పుడు ఏమనిపించింది అంటే మరి పిల్లలు కథలు కూడా రాయగలుగుతారేమో అని ఒక ఆలోచన వచ్చింది, స్పాంటేనియస్ గా వచ్చిన ఆలోచన అది. అంటే ఇంకోటి ఏ స్కూల్లోకి ఏ పాఠశాలకి వెళ్ళినా కూడా గ్రంథాలయం మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం, పిల్లలకు రీడింగ్ హ్యాబిట్ ఉంటేనే మిగతా ఏదైనా చేయగలుగుతారు ఉద్దేశంతో. అలా ఏం చేసినాం అంటే ఒక జంతువు పేరు ఇచ్చి దీన్ని ఒక క్యారెక్టర్ గా తీసుకుని కథ రాయమన్నాం, పిల్లలు స్వేచ్ఛగా రాసిండ్రు ఎవరికి తోచిన విధంలో వాళ్ళు రాసిండ్రు చాలా బాగా రాసిండ్రు. అలా ఏం చేసిన 2 జంతువుల్ని ఇచ్చి రాయమంటే 2 జంతువులు ఆ పాత్రలుగా ఇచ్చి కూడా రాసిండ్రు. అలా ఏం చేసినట్టు క్రమక్రమంగా పిల్లలలో అంటే రాయగలుగురని ఒక నమ్మకం నాకైతే కలిగింది, పిల్లలకు కూడా కలిగింది. ఆ విధంగా ఆ స్కూల్లో చాందా స్కూల్లో ప్రయత్నం చేస్తూ చేస్తున్న క్రమంలోనే మరొక స్కూల్ కు ట్రాన్స్ఫర్ అయిపోయింది 5 ఇయర్స్ అయితూనే, ఇది కూర ఉన్నత పాఠశాల. అక్కడికి వెళ్తూనే ఇక్కడ అనుభవాలను అక్కడ ఉపయోగించుకున్నాను నేను.
1: అయితే ఈ అనుభవాలతోనే కదా కూర నుంచి మొట్టమొదటిసారిగా శ్రీజ అనే 9వ తరగతి విద్యార్థినే కదా కథల పుస్తకం తీసుకురావడం జరిగింది, అప్పుడు ఇంకా కొంత వెలుగులోకి వచ్చింది మీ కృషి. అయితే అసలు ఆ శ్రీజ కథల పుస్తకం బయటకు రావడం, ఆ కథలు ఎట్లా రూపుదాల్సిన దాని గురించి చెప్పండి.
0: అంటే అప్పుడు మేము అక్కడ ఆ స్కూల్లో 2018 లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు శ్రీజ అమ్మాయి 6వ తరగతి అప్పుడు, ఇక్కడ ఏదైతే స్ట్రాటజీస్ వ్యూహాలు అక్కడిక్కడ కొంత నేను అంటే నేర్చుకున్నా, పిల్లలు ఎట్లా కథలు రాస్తారని నేర్చుకున్నా నేను కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్న అనుభవం ఉన్నది కాబట్టి ఇక వెంటనే స్టార్ట్ చేసేసిన అక్కడ. ఏంది 6వ తరగతులు ఉన్నప్పటి నుంచి వాళ్లకు పదాలనిచ్చి ఆ విషయం గురించి రాయించడము, తర్వాత జంతువులు ఇచ్చి వాటి గురించి రాయించడము, తర్వాత వాటికి కథలు రాయించడము. అక్కడ ఒక లైబ్రరీ బ్రెడ్ సొసైటీ ద్వారా ఒక లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేసినాము, ఆ లైబ్రరీ పుస్తకాలు రెగ్యులర్ గా చదివించడము. అలా చేయడంతో 6, 7వ తరగతికి వచ్చేటప్పటికి ఆమెతో పాటు ఇంకొక 5-6 పిల్లలు కూడా బాగా రాయడం ప్రారంభించింది. కానీ కరోనా వచ్చింది, ఆ 8వ తరగతి ఉన్నప్పుడు కరోనా వచ్చేటప్పటికి కరోనా పీరియడ్ లో కూడా ఆమె ఏం చేస్తుండే రెగ్యులర్ గా మేము పోటీలు పెడుతుంటాం. కరోనా పీరియడ్ లో కూడా మేము అంటే మా స్కూల్ అప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసిన ప్రభుత్వ స్కూల్ ఏదంటే కూరగూడ పాఠశాలని. అయితే అలా ఆమెతో ఏం చేస్తుంది రెగ్యులర్ గా వాట్సాప్ లో పంపేది ఏంటి ఈ కథలు రాయడం అటువంటి, ఆ కథలు రాయడంతో ఒక 3-4 కథలు రాసి పంపితే ఇంకొక కొన్ని కథలు రాయమన్నా, అట్లా ఒక 10 కథలు రాసింది. నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఏమని, అరే 10 కథలు రాసింది ఇంకొక 5-6 కథలు రాస్తే దీని బుక్ తీయచ్చు అని. ఇంకా అలా చెప్పేటప్పటికి ఇంకా కొన్ని కథలు రాసి పంపితే ఒక 20 కథలు వచ్చినాయి. ఆ కరోనా సమయంలోనే హైదరాబాద్ లో ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయడము తీసుకురావడము దాన్ని మేము ఇక్కడ మన ఆవిష్కరణ చేయడంతో ఆ ఒక అంటే ప్రభుత్వ పాఠశాల పిల్లలు కూడా ఇంత బాగా రాయగలుగుతారా అనే ఒక ఇది వచ్చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొదటిసారిగా ఒక అమ్మాయి రాసిన పుస్తకంగా అది ఒక చరిత్ర సృష్టిందని చెప్పుకోవచ్చు. ఆమెకు ఏంటంటే నేషనల్ లెవెల్ లో యంగ్ అచీవర్ అవార్డు వచ్చింది. అట్లానే CCRT సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది ఢిల్లీ, దాని స్కాలర్షిప్ కూడా ఆమె ఇంటర్వ్యూ ద్వారా స్పెషల్ గా రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఒక్కరిని ఎంపిక చేస్తారు, ఆ ఒక్క స్కాలర్షిప్ కు మన ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆ అమ్మాయి ఎంపిక అవడం అనేది అంటే పిల్లల్లో టాలెంట్ ఉంటది ఒకటి మనం ప్రోత్సహించడమే కావాలి.
1: వాళ్లలో నైపుణ్యం ప్రతిభ ఉన్నా దాన్ని గుర్తించి బయటకు తీసుకురావడం అనేది ముఖ్యం, ఆ పని మీరు చేసిండ్రు. అయితే శ్రీజ ప్రేరణతోని తర్వాత చాలా మంది విద్యార్థులు తయారైనరు కథలు రాస్తూ, బడి పిల్లల కథల పుస్తకాలు కూడా వచ్చినాయి. అట్లాగే మీరు ఎక్కడుంటే అక్కడ ఒక లైబ్రరీ ఉంటది అనేది ఉంది అభిప్రాయం, ఈ లైబ్రరీ మీద అంత శ్రద్ధ మీకెందుకు, ఏ రకంగా దాన్ని మీరు ఎక్కడున్నా ఆ లైబ్రరీకి ప్రాధాన్యత ఇస్తారు?
0: ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి నాకు చదవడం అలవాటు. రోజు ఒక మూడు పేపర్లు చదివేవాడిని నేను. అట్లా రెగ్యులర్ గా లైబ్రరీకి కూడా, సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళేవాడిని రోజు. ఆ స్కూల్ తర్వాత గానీ కాలేజ్ తర్వాత గానీ, నేను జాబ్ వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్ గా లైబ్రరీకి వెళ్ళడం నాకు అలవాటు. ఆ చదవడం అనే అలవాటు ఉండడం వల్లనే నేను ఇంతవరకు ఒక మూడు పుస్తకాలు రాయగలిగిన. ఒకటి పిల్లలు లెక్కలు టీచర్ అనేది ఒకటి.

0: మ్యాథ్స్ మీద, ఇంకోటి పిల్లలు చదువులు టీచర్ అనేది ఇంకో పుస్తకం. అది రెండింటిని ఎంఎస్కో పబ్లికేషన్స్ పబ్లిష్ చేసింది. ఆ మొదటి పుస్తకం అయితే ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 60,000 పాఠశాలలకు సప్లై చేసింది గవర్నమెంట్. ఇక ఈ పుస్తకం రాయడానికి కూడా కారణం ఏంటంటే ఈ కథలు చదివి చదివి ఆ కథలు రాయడానికి ఒక ఇది వచ్చి అలా అయింది. అంటే చదవడం పిల్లలకు అలవాటు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను చాందా స్కూల్ ఉన్నప్పుడు కూడా లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేసాము. ఎవ్రీ బుధవారం పిల్లలు లైబ్రరీకి వెళ్ళడము, ఒక పీరియడ్ అక్కడ కూర్చోవడము, పుస్తకాలు చదవడము, ఇంకో పుస్తకాన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గరికి తీసుకెళ్లి మళ్ళీ బుధవారం ఇంకో పుస్తకం తీసుకోవడం, ఇలా ఒక హ్యాబిచ్యువేట్ చేసినాము. సేమ్ అదే హ్యాబిచ్యువేట్ ఎక్కడ చేసినాము, కూరలో చేసినాము. ఇప్పుడు మళ్ళీ లక్ష్మీపూర్ లో కూడా అదే చేస్తున్నాము. కూరలోనేమో బ్రెడ్ బేసిక్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ ఇచ్చింది 30,000 పుస్తకాలు, 2,000 రూపాయలు. ఇప్పుడు ఎన్ఆర్ఐ వాసవ అసోసియేషన్ పుస్తక మిత్ర అనే సంస్థ ఇప్పుడు లక్ష్మీపూర్ లో మొన్న లాస్ట్ డిసెంబర్ లో ఇవ్వడం జరిగింది. అలా అంటే పుస్తకాలు చదవడం అలవాటు చేస్తే ఆటోమేటిక్ గా పిల్లలు వొకాబులరీ పెరుగుతుంది, కాంప్రిహెన్షన్ పెరుగుతుంది, దాంతో పిల్లలు రాయగలుగుతామని నమ్మకం కలుగుతుంది. అందుకొరకే దీన్ని నేను ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. మా టీచర్లు కూడా అలా నేను మోటివేట్ చేస్తుంటాం.
1: అయితే ఇప్పుడు మీరు ఈ మధ్య తీసుకొచ్చిన ఈ స్ఫూర్తి పిల్లల కథలకు సంబంధించిన పుస్తకం గురించి మాట్లాడుకునే కంటే ముందు వచ్చిన మీ రెండు రచనలు ఉన్నాయి, ఒకటి పిల్లలు చదువులు టీచర్, ఇంకోటి పిల్లలు లెక్కలు టీచర్ అనేది. మరి ఈ రెండు పుస్తకాలకు సంబంధించి అసలు అందులో ఏమేమి కథాంశాలు ఉన్నాయి, వాటి గురించి చెప్తారా?
0: అంటే అవి కథలకు సంబంధించింది కాదు, అది పూర్తిగా అకాడమిక్ విషయాలు. అవి అంటే టీచర్లు అంటే మ్యాథ్స్ ఎట్లా బోధించాలా, లేదా సైన్స్ ఎట్లా బోధించాలా, లాంగ్వేజ్ ఎట్లా బోధించాలా అన్న దాని కొరకు నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకున్న అంశాలన్నింటినీ కూడా ఆర్టికల్స్ రాసిన చాలా మ్యాగజైన్స్ లో. ఆ ఆర్టికల్స్ అన్నింటినీ కంపైల్ చేసి రెండు బుక్స్ గా తీసుకురావడం జరిగింది. అందులో కూడా ఏంటంటే పిల్లలు ఆటల ద్వారా నేర్చుకుంటారు, కథల ద్వారా నేర్చుకుంటారు, పాటల ద్వారా నేర్చుకుంటారు, పిల్లలు యాక్టివిటీ ద్వారా నేర్చుకుంటారు, ఈ అన్ని విషయాల గురించి అందులో చర్చించడం జరిగింది.
1: అంటే బోధనా పద్ధతులకు సంబంధించి ఎట్లా ఉపాధ్యాయులు బోధించాలి అనే విషయాల్ని అందులో పొందుపరచారు.
0: అవునవును.
1: అంటే మీ స్వీయ అనుభవాల్ని అందులో క్రోడీకరించారు. అయితే ఇప్పుడు ఆ మార్గంలో ఉన్న మీరు ఈ పిల్లల కథల వైపు ఎట్లా, అంటే ఈ స్ఫూర్తి అనే పుస్తకాన్ని తీసుకొచ్చిండ్రు, సరే అప్పటి వరకు మీరు ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు రాసిండ్రు రెండు, పిల్లల్ని ప్రేరేపించి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ల ద్వారా కూడా కథల్ని రాయించి పుస్తకాలు వచ్చేలా చేసిండ్రు. ఇక స్వయంగా మీరు స్ఫూర్తి అనే పేరుతోని కొన్ని కథల్ని రాసిండ్రు, మరి ఈ కథలకు సంబంధించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వాటి గురించి చెప్పండి.
0: ఇది స్ఫూర్తి పిల్లల కథలకు స్ఫూర్తి పిల్లలే. పిల్లలు నా ముందు మాటలో రాసినప్పుడు నేను అదే రాసిన, పిల్లలు నేర్పిన కథలు ఇవన్నీ కూడా. ఎవరికి పిల్లలు నేర్పినరు? నాకు. నేను పిల్లల నుంచి నేర్చుకుని ఇప్పుడు నేను రాస్తున్నా. అంటే 2017-16 నుంచి పిల్లలతో రాయించిన తర్వాత నాకు ఈ 2022-23 2023 అప్పుడు అర్థంలో ఏం వచ్చిందంటే మనం కూడా రాయొచ్చు కదా. పిల్లలతో రాయించిన, పిల్లల కథలు ఎడిట్ చేసినాము, పిల్లల కథలు పబ్లిష్ చేసినాము. ఇంతవరకు 3 పుస్తకాలు వచ్చినాయి మా పిల్లలకి. ఒకటేమో పిల్లల ప్రపంచం, రెండవది శ్రీజ కథలు, మూడవది ఆరోగ్య పాఠశాల లక్ష్మీపూర్ బడి పిల్లల కథలు. అంటే మరి మనం కూడా రాయొచ్చు అని అట్లా రాయడానికి ప్రయత్నం చేసిన. రాస్తున్నప్పుడు ఏమైందంటే ఇట్లా ఆ బడి పిల్లలే కాదు, మా ఇంటి దగ్గర పిల్లలతోటి కూడా నాకు అది ఒకటి వచ్చింది. అంటే మనవాడు ఉంటుండే, వాడిని ఎత్తుకొని అటు ఇటు వాడు ఏడుస్తున్నప్పుడు, ఎత్తుకొని అటు ఇటు దింపుతున్నప్పుడు, కుందేలు ఉంటుండే, సింహం ఉంటుండే, జింక ఏదోదో చెప్పేవాడిని ఆసువుగా. చెప్తూ చెప్తూ వెళ్తున్నప్పుడు అది అనుకోకుండా ఒక కథ అయిపోయింది. ఇది కథ అయిపోయింది కదా, కథ రాయొచ్చని రాసిన, రాసి ఒక పత్రిక పంపిన, కథ ప్రింట్ అయింది. అయ్యేటప్పటికీ ఇంకా ఇక మనం ఇంకా రాయొచ్చులే అని అలా ఒక రెగ్యులర్ గా ఈ కథలు రాయడం ప్రారంభించిన. ఈ కథలు రాయడంతో ఒక 15-20 కథలు అయినాయి. మరి ఏం చేద్దాం, ఈ కథలను ఒక పబ్లిష్ చేస్తే బాగుంటది, అంటే అందరికి అందాలా అని. అంటే అప్పుడు గరిపెల్లి అశోక్ సారు, పతిపాక మోహన్ సారు, విఆర్ శర్మ వీళ్ళందరూ కంపల్సరీ ఒక పుస్తకం ప్రింట్ ఉంటే బాగుంటుంది అని వాళ్ళ సలహాలతోటి అప్పుడు ఏం చేసిన, ఈ పుస్తకాన్ని ప్రింట్ చేద్దామని ఒక 7 నెలల నుంచి ఆలోచనలు ఉన్నా. అలా ఆలోచించి ఆలోచించి ఆఖరికి మొన్న ఫిబ్రవరి మార్చిలో ఈ పనిని మొదలు చేసిన, ప్రింటింగ్ పూర్తి చేసుకున్నాము. అంటే ఇదేంటంటే అంటే పిల్లల కొరకు, అంటే మన జిల్లాలో ఇంతవరకు ఏంటంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, పిల్లల కొరకు పుస్తకాలు లేవు. వేరే జిల్లా రచయితలు పిల్లల కొరకు పుస్తకాలు రాసిండ్రు, మన జిల్లాలో లేదు. కాబట్టి మరి మనం ఒకటి స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా ఎవరైనా దీంతో స్ఫూర్తి పొంది మిగతా వాళ్ళు కూడా రాయొచ్చు అనే ఉద్దేశంతో నేనైతే మొదలు చేస్తా. మా పిల్లలతో మొదలు చేసిన తర్వాత ఏమైంది, యాపలు కూడా పిల్లల కథలు వచ్చినాయి. అట్లానే మన ఇక్కడ పిపరవాడ పిల్లల కథలు వచ్చినాయి, మన్నూరు పిల్లల కథలు వచ్చినాయి, ఇప్పుడు బరంపూర్ కూడా పిల్లల కథలు రాబోతున్నాయని ఈ రోజు తెలిసింది. అలా అంటే మరి మన ఏం కూడా ఒక పిల్లల కథల పుస్తకం రాస్తే ఇంకా చాలా మంది రచయితులు నాదలాలో వాళ్ళు కూడా పిల్లల కొరకు ఏమైనా రాస్తారని కూడా అనిపించింది. అందుకొరకు దీన్ని ఒక ముద్రణ రూపంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన.
2: ఇప్పటి వరకు ముచ్చట కార్యక్రమంలో పిల్లల కథలకు పిల్లలే స్ఫూర్తి ప్రధాన ఉపాధ్యాయుడు పిల్లల కథల రచయిత పోరెడ్డి అశోక్తో కేలెనిన్ పెట్టిన ముచ్చటను విన్నారు. ఇది ఇయాల్టి ముచ్చట కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం రాత్రి 9:45 ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.
3: खेलों में बड़ी चीज है खेल भावना, लेकिन जो चीज खेलों में रोमांच, उत्तेजना, आह्लाद और उत्साह भरती है वो है जीत की ललक। खिलाड़ी मैदान पर जयघोष का सपना लेकर ही उतरता है और जितना बड़ा मंच उतनी बड़ी भूख, लेकिन उतनी ही बड़ी चुनौतियां भी। एशिया के सबसे बड़े खेल मेले 20वें एशियाई खेलों में भारतीय रणबांकुरों ने क्या क्या किया, हम दिन भर अपनी लाइव अपडेट्स में आपको बताते ही रहे हैं। और अब समय है विस्तृत लेखे जोखे का। आज के इस हाइलाइट्स कार्यक्रम में आपका स्वागत है। मैं हूं अनुपम पाठक। सबसे पहले आज की सुर्खियां। एथलेटिक्स में भाला फेंक में भारत को दोहरे पदक, यशवीर रजत, रोहित यादव कांस्य पदक, गुलवीर और मुरली शिशंकर ने रजत पदक जीते, पारुल चौधरी और विद्या रामराज को कांस्य। शूटिंग में ईशा सिंह का जलवा रजत पदक पे निशाना, कुराश में भी पदक, पिंकी बलहारा ने पाया कांस्य पदक। हॉकी में गोलों की बौछार जारी, बांग्लादेश को करारी शिकस्त दी। क्रिकेट में बिना मैदान पर उतरे ही भारत सेमीफाइनल में। और बॉक्सिंग में 3 और पदक मुक्केबाजों ने पक्के किए। एथलेटिक्स में पदकों के हिसाब से दिन बेहद शानदार रहा, 3 रजत और 3 कांस्य पदक, लेकिन स्वर्ण पदक की तलाश आज भी अधूरी रही, खासकर ये देखते हुए कि 2 डिफेंडिंग चैंपियंस और मुरली शिशंकर के रूप में एक बहुत मजबूत उम्मीद मैदान पर थी। लेकिन पहले बात करेंगे जेवलिन की। देश के दुलारे नीरज चोपड़ा के नाम वापस लेने के बाद जिसे भी लगा हो कि स्पर्धा का ग्लैमर और स्तर थोड़ा कम हो जाएगा, उसे गलत साबित किया नीरज के ही पद चिन्हों पर चल रही जोड़ी यशवीर सिंह और रोहित यादव ने। पहले चक्र में यशवीर 83.56 मीटर के साथ टॉप पर, दूसरे में भी वहीं पर। तीसरे चक्र में रोहित 84.05 मीटर के साथ पहले स्थान पर आ गए, लेकिन चौथे थ्रो में रुमेश ने हुंकार भरकर जो भाला फेंका तो वो 88.33 मीटर दूर जा गिरा। लास्ट थ्रो 88.56, तो यशवीर ने भी पूरी ताकत भर के अपना कैरियर बेस्ट थ्रो किया 85.72 मीटर और रजत पदक पक्का कर दिया। तो रोहित तीसरे स्थान पर रहे, यानी भारत को दोहरी पदक सफलता। लंबी कूद में मुरली शिशंकर दूसरे प्रयास में 8.07 मीटर की दूरी फलांग कर दूसरे स्थान पर आ गए थे। चीन के युहाओ शी 8.17 मीटर के साथ सबसे आगे चल रहे थे। पिछले हंगचाओ खेलों की 5000 मीटर की चैंपियन मेरठ की पारुल चौधरी से एक बार फिर एक सुनहरी दौड़ की उम्मीद थी। उन्होंने दम तो बहुत लगाया, लेकिन 15:14.16 सेकंड के साथ कांस्य पदक तक ही आ सकी। इन खेलों में उनका दूसरा कांस्य पदक। लेकिन जो एथलीट इस साल लगातार उम्मीदों पर खरा उतर रहा है वो है डिस्टेंस रनर गुलवीर सिंह। भारतीय फौज के इस खिलाड़ी ने एक और शानदार दौड़ पूरी की 1500 मीटर में, 3:37.92 सेकंड के साथ एक और रजत पदक। यूनुस शाह 9वें स्थान पर रहे। 400 मीटर हर्डल में विद्या रामराज ने 54.75 सेकंड के साथ कांस्य पदक पाया, लेकिन याद इसलिए किया जाएगा कि उन्होंने और अनु राघवन ने अपनी पूरी ताकत झोंक दी और अपना अब तक का बेस्ट समय निकाला। लेकिन दिल तोड़ने वाला प्रदर्शन रहा 3000 मीटर स्टीपल चेस में डिफेंडिंग चैंपियन और गेम्स के रिकॉर्डधारी अविनाश साबले का। 4थे स्थान पर पिछड़ गए, वो भी खासे अंतर से, 8:21.67 सेकंड समय लिया। 400 मीटर पुरुष बाधा दौड़ में संतोष टी के 7वें स्थान पर रहे। तो डिस्कस में सीमा ने पर्सनल बेस्ट निकाला 59.88 मीटर, लेकिन पदक नहीं ले पाई। 4थे स्थान पर रही, तो सानिया यादव अंतिम स्थान पर आई। 4x100 महिला रिले में भारती चौकली 4थे स्थान पर रही, तो 4x100 मिश्रित रिले में फाइनल के लिए क्वालिफाई कर लिया। पुरुषों की 4x400 मीटर में भारतीय टीम दोनों हिट्स में सर्वश्रेष्ठ प्रदर्शन निकाल कर फाइनल में पहुंच गई, लेकिन 800 मीटर महिला में पूजा ने क्वालिफाई किया पर गौतमी बाहर हार गई। शूटिंग में पदक तो आए हैं लेकिन इन खेलों में दूसरे स्वर्ण पदक की तलाश जारी है। विश्व रिकॉर्डधारी ईशा सिंह से आस थी तो मनु भाकर के पास अपनी ख्याति को साबित करने का अंतिम मौका था। 25 मीटर पिस्टल के अलावा ट्रैप स्पर्धा भी थी। ये निशाना साध रहे हैं हमारे साथी शाहिद आजमी।
4: शूटिंग रेंज में

0: Biz Ayçi Nagoya.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి మంచి కుటుంబం చిత్రం నుండి పి సుశీల పాడిన పాట, రచన ఆరుద్ర, సంగీతం ఎస్పి కోదండపాణి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రం విందాం.

ఇప్పటి వరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రాన్ని విన్నారు. ఇది ఇయాల్టీ కర్ణాటక సంగీతం కార్యక్రమం. రేపు రాత్రి 10:20 జానపద సంగీతం కార్యక్రమంలో జైనత్ మండలం మాకొడ గ్రామానికి చెందిన ఆకోజీ పురుషోత్తం బృందం పాడిన గూఢలింగయ్య తత్వాలను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మధురిమా హాయైన పాత కొత్త సినిమా పాటల సరిగమా. ఈ కార్యక్రమంలో ముందుగా విందాం రణబాలి చిత్రం నుండి పాట. గానం శ్వేతమోహన్, అజయ్ గోగవాలే. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి. సంగీతం అజయ్ అతుల్.

1971లో ఆమంచర్ల శేషగిరిరావు దర్శకత్వం వహించిన చిత్రం అందం కోసం పందెం. ఇంలా కాంతారావు, కాంచన, భారతి, విజయలలిత మొదలగున వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్పి కోదండపాణి సమకూర్చారు. ఇప్పుడు జి కృష్ణమూర్తి సాహిత్యం అందించిన ఈ చిత్రంలోని పాటను పి సుశీల ఘంటశాల యుగలగలంలో విందాం.

శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న మధురిమ కార్యక్రమంలో మధురమైన పాటలను. ఈ కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఇలవేల్పు చిత్రం కోసం రఘునాథ్ పాణిగ్రహి పి సుశీల పి లీల కలిసి ఆలపించిన అద్భుతమైన గీతం. సాహిత్యం వడ్డాది కూర్మనాథం, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

1980లో విజయవాడలో జరిగిన ఒక గ్యాంగ్ వార్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం గాయం. ఇలా జర్నలిస్ట్ అనిత రేవతి ఎంతో అద్భుతంగా నటించారు. ఆత్మస్థైర్యం, ఆదర్శ భావం గల యువతిగా ఆమెలోని భావాలను పాట ద్వారా అందరికీ పరిచయం చేసిండ్రు రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. 6 నంది అవార్డులు అందుకున్న ఈ చిత్రం నుండి చిత్రాలపించిన పాటను ఇప్పుడు విందాం.

మధురిమలు చివరగా విందాం. స్వయంవరం చిత్ర నుండి భువన చిత్ర సాహిత్యంలో చిత్ర ఆలపించిన పాట సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

మీరు విన్న ఈ పాటతో ఇయాల్టి మధురిమ కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 10:30 ప్రసారమవుతుంది. రేపటి మధురిమలో మరిన్ని హాయిన పాటల్ని వినిపిస్తారు మా ఆకాశవాణి దోస్త్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో జిల్లాలో వాతావరణం ఎండగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 21 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. గాలిలో తేమ 87%. గాలి గంటకు 4 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నారు. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. రేపొద్దుగల్లా 6:10 ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలను వింటారు. అంబటాల సంగతులు కార్యక్రమంలో రేపొద్దుగల్లా 7:15 యోగమనే అదృష్టం శీర్షికన గుండె ఆరోగ్యానికి యోగా థెరపీ, సూక్ష్మ వ్యాయామాలు, యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం, ఇంకా గుండె సంబంధ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కార్డియాలజీ విభాగం ముఖ్యులు డాక్టర్ మహమ్మద్ జక్రియతో ముచ్చట ప్రసారమవుతుంది. రేపు జమట్ల 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో పని పాట. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన జానపద గాయని కడదారపు సునీతతో ముచ్చట, ఇంకా మగ్గం వర్క్స్ లో అనుభవాలు ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాదం మహేశ్వరితో ముచ్చట ఇంటారు. రేపు జమట్ల 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం హనుమన్ నగర్ కు చెందిన తక్కెడపల్లి రాముల బృందం పాడిన శబరిమాత తత్వాలు, తాంసి మండలం బండల్ నాగపూర్ గ్రామానికి చెందిన గుడికందుల గంగాధర్ బృందం పాడిన జక్కుల కాషాయ తత్వాలు ప్రసారమవుతాయి. కిసాన్ వాణి కార్యక్రమంలో 7:15 కొర్రెల్లో బురద పుండ్ల వ్యాధి లక్షణాలు నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన మక్కా పసుపు పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం మంజలపూర్ గ్రామానికి చెందిన రైతు దేవరమైన మొగులాలతో ముచ్చట ఇంటారు. నవలతో కార్యక్రమంలో రాత్రి 9:30 ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 75వ భాగం ప్రసారమవుతుంది. షామ్హి గజల్ కార్యక్రమంలో చిత్రసింగ్ పాడిన గజల్లు రేపు రాత్రి 9:45 వింటారు. ఇక రేపు రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. జానపద సంగీతం కార్యక్రమంలో 10:20 జైనాథ్ మండలం మాకోడ గ్రామానికి చెందిన ఆకోజీ పురుషోత్తం బృందం పాడిన గూఢలింగయ్య తత్వాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. స్టూడియోలో సమయం 11:01 దాటి 50 సెకండ్లు. ఇంతటితో ఇఎల్టీ ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు పొద్దుగల్లా 5:50 100.2 MHz FM పై ఇంకా ప్రసార భారతి న్యూస్ అనే ఎయిర్ మొబైల్ యాప్లో రేపటి ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.